0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే సిద్దం చేసిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆదేశించారు. విపత్తుల సమయంలో వాటి ప్రభావం ప్రజలపై పడకుండా చూడడం ప్రభుత్వాల బాధ్యత అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 43,000 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు నిన్న ఆయన శంకుస్థాపన చేశారు. విద్యా వ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యతో సమాజంలో మార్పు తీసుకురావచ్చని చెప్పారు. కాకినాడ జిల్లా ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో ప్రముఖ ప్రవచనకర్త రాష్ట ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మలేషియాలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన 4 యువకులను క్షేమంగా తీసుకువస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులు ఆదివారం శ్రీకాకుళంలోని క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రిని కలిసి తమ వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా హెచ్చరల్లో ఆదివారం నషామక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హెచ్చర్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్ హరిహర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించారు. కార్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి నిత్యావసర ఉత్పత్తులతో పాటు కీలకమైన విద్యుత్ మౌలిక వసతులకు అవసరమైన సెమీకండక్టర్లు రూపొందించే సామర్థ్యాలకు చేరడమే మన దేశ లక్ష్యమని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సెమీకండక్టర్ ప్రోగ్రాం 2 దశ సెమికాన్ 2.0 కింద దేశీయ పర్యావరణ వ్యవస్థను విస్తరించడానికి, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం 1.27 లక్షల కోట్లు కేటాయించిందని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలగట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన ఆదివారం రాత్రి మలయప్ప స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టు వరుసగా 2 విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో అమరావతి 7 తేడాతో రాయలసీమ జన్ స్టార్స్పై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వందన భక్తి గీతాలు వింటున్నారు. తిరుమల ఏడుకొండలపైన వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఒక్క క్షణం లేకపోతే రెండు క్షణాలు. మరి ఆ ఒక్క క్షణం రెండు క్షణాల కోసం ఎన్ని గంటలు వేచి ఉన్నా, ఎంత కష్టపడినా ఆ కష్టాన్నంతా నిజంగా ఆ రెండు సెకండ్లలో స్వామివారి దర్శనం లభించిన తర్వాత మొత్తం అంతా మర్చిపోతూ ఉంటారు భక్తులు. మరి నిజంగా 2 సెకండ్ల మాత్రమేనా దర్శనం? అందుకనే స్వామివారు తన దర్శన భాగ్యం కలిగించేందుకు

భక్తులందరికీ కూడా 10 రోజుల పాటు రోజుకి 2 పూటల కొన్ని గంటల పాటు ఆనంద నిలయం చుట్టూరా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. వాటినే బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. మరి ఈ బ్రహ్మోత్సవాలు ఇప్పుడు తిరుమలలో జరుగుతున్నాయి. వాటినే సాలకట్ల బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి పిలుస్తున్నారు. అండ్ అలాగే వచ్చే నెల అక్టోబర్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహిస్తారు. మరి ప్రతి సంవత్సరం ఒకసారే కదా బ్రహ్మోత్సవాలు నిర్వహించేది, మరి ఈ సంవత్సరం 2 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి కారణం ఏంటంటే తెలుగు క్యాలెండర్లో అధిక జ్యేష్ఠమాసం ఈ సంవత్సరం వచ్చిందనమాట. మరి ఏంటంటే తెలుగు క్యాలెండర్లో ఆశ్వయుజ మాసం అండ్ అలాగే తమిళ క్యాలెండర్లో కన్యామాసం, ఈ రెండు ఎప్పుడూ కూడా కోయిన్సైడ్ అవుతూ ఉంటాయన్నమాట. ఆనంద నిలయంలో స్వామివారు వేంచేసి ఉన్నారు కదా, వైకుంఠం నుంచి ఆనంద నిలయానికి వేంచేసిన క్షణంలో సృష్టికర్త అయిన బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు నిర్వహించిన ఉత్సవాలనే బ్రహ్మోత్సవాలని చెప్పేసి పిలుస్తారన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అండ్ అలాగే బ్రహ్మోత్సవాలకి ఈ పేరు ఎలా వచ్చిందంటే బ్రహ్మాండాన్ని పరిపాలించే బ్రహ్మాండ నాయకుడికి జరిగే ఉత్సవాలు కాబట్టి వీటినే బ్రహ్మోత్సవాలని చెప్పేసి పిలుస్తారు. మరి స్వామివారి బ్రహ్మోత్సవ వైభవాన్ని, మొత్తం 10 రోజుల వైభవాన్ని ఒక కీర్తనలో అందించారు అన్నమాచార్య. మరి అన్నమాచార్య కీర్తనను ఇప్పుడు మనం గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఎస్ జానకి గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తన వందనాలో విందామా?

0: మూర్తి ఎఫ్ఎం 101.3.
1: బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారు పొద్దునపూటే సూర్యప్రభ వాహనంపైన వేంచేపు చేస్తారన్నమాట. మరి ఇప్పుడు ఒక సూర్యస్థితి వందన భక్తి గీతాల కార్యక్రమంలో

0: వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణ రంగ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గురజాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో ఏర్పాటు చేసిన ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ భవనాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పర్యావరణానికి నష్టం కలగకుండా పర్యావరణ హిత నిర్మాణాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. భవన నిర్మాణాల్లో సౌర విద్యుత్తు, నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అమరావతిని పర్యావరణ హిత నగరంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: Now I am building a new capital, that is Amaravati again. I am totally confident Amaravati will be the future model of city. If Amaravati can demonstrate this at scale, if every growing Indian city can demonstrate this at scale, we can create a new model of urbanization for the world. Development must continue, but the definition of development must change. Environmental friendly and also best ecosystem.
1: తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణ రంగ జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటుకు సంబంధించిన పనులను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించినట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎక్స్వేదిగా ఆయన స్పందిస్తూ, రాష్ట ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకువెళ్లేందుకు రక్షణ పౌర విమానయాన మంత్రిత్వ శాఖల నుంచి నోడల్ అధికారులను నియమించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గుండెసెట్టిపల్లి వద్ద నిర్వహించే హంద్రీ నివా జలహరితి కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే కుప్పం నియోజకవర్గంలో 289 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం కుప్పం కొత్తపేటలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్కు అదనపు హాల్ట్ను ప్రారంభిస్తారు. పేదలకు వైద్య ఖర్చులను తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో 359 మంది లబ్ధిదారులకు 90 లక్షల రూపాయల విలువైన సహాయన చెక్కును మంత్రి నిన్న అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కొండపి నియోజకవర్గంలో ఇప్పటివరకు 2,560 మందికి 19,98 లక్షల రూపాయలను ఆర్థిక సాయం అందించినట్టు ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
3: అనారోగ్య కారణాల వల్ల వైద్య ఖర్చులు పెట్టినటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయనిధి వారు సహాయం చేస్తున్నారు. కొండేపు నియోజకవర్గంలో ఇవాళ 333 మందికి సుమారుగా 2 కోట్ల రూపాయలు నేను పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా 2,600 మందికి నియోజకవర్గంలో 20 కోట్ల పైచిలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఆనందదాయక ఆంధ్రప్రదేశ్ చేయడం కోసం వాళ్ళు సంజీవని ప్రాజెక్టు కూడా తీసుకురాబోతున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుగా కోరుకుంటూ ఇంత పెద్ద మొత్తంలో సహాయం చేయించినటువంటి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
1: మలేషియాలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 4 యువకులను క్షేమంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. బాధిత యువకుల కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రిని నిన్న కలిసి తమ వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, యువకులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు మలేషియా అధికారులతో పాటు భారత రాయబార కార్యాలయం విదేశాంగ శాఖతో సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
4: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంపై బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మగారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ సంచాలకులు డాక్టర్ పి సంపత్ కుమార్ ఐఏఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 3 కోట్ల

0: 29 లక్షల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ది కృషి చేస్తున్నామని తెలిపారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి విజయేశ్వరం మంచినీటి పథకానికి పనులు ప్రారంభించామని మంత్రి వివరిస్తూ,
1: మన పాలకొల్లు పట్టణానికి మంచినీటి కోసం శాశ్వత పరిష్కారం కావాలని ఆ రోజు విజయేశ్వరం నుంచి అంటే రాజమండ్రి నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా 200 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు పనులు ప్రారంభించాం. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మళ్ళీ రాజమండ్రి ధవళేశ్వరం నుంచి డైరెక్ట్ గా మీకు మళ్ళీ పైప్ లైన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈవేళ రోడ్స్ డ్రైన్స్ 3 కోట్ల 79 లక్షల రూపాయలు, గ్రాంట్ లో 10 కోట్ల రూపాయలు తెస్తూ ఉన్నాం.
0: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని జాతీయ సమగ్రత గురించి తెలిపిన నవయుగ వైతాళికులు ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గురజాడ అప్పారావు జయంతి ఈరోజు. 1862 సెప్టెంబర్ 21వ తేదీన జన్మించిన ఆయన తన రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన గొప్ప సాహితీకారుల్లో ఒకరు. కన్యాశుల్కం, ముత్యాల నరాలు, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ వంటి రచనల ద్వారా సాంఘిక దురాచారాలపై రచనలు చేసిన సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు. ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. గురజాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై భక్తులకు నిన్న దర్శనమిచ్చారు. దీనిపై మరిన్ని వివరాలను మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి అందిస్తారు.
2: ఆరో రోజైన ఆదివారం రాత్రి మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు గంభీరంగా నడుస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడా వీధులు భక్తి పారవస్యంతో మారుమోగాయి. సోమవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: మెరుగైన మౌలిక సదుపాయాలతో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు కొత్త చెత్త సేకరణ రిక్షాలు, ఫాగింగ్ మిషన్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కరీంనగర్లో పారిశుద్ధ్య నిర్వహణకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నామని, నగర పరిశుభ్రత లక్ష్యంగా ప్రతి డివిజన్కు ఒక చెత్త సేకరణ రిక్షాను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా మైభారత్ యువజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ సూచించారు. విజయనగరంలోని ఎస్ఎస్జే జూనియర్ కళాశాలలో కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మైభారత్ విజయనగరం ఆధ్వర్యంలో మత్తు పదార్థ రహిత యువత వికసిత సంకల్పం కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా యువతతో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని ఉత్తర దక్షిణ జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలో 2 కోట్ల 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రహదారికి రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఓటగోరు రోడ్డు నుంచి ఎర్రగుంట మీదుగా తిరుమల దేవరపల్లి వరకు ఈ రహదారిని నిర్మించనున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణ రంగ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గురజాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: City FM 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్,
1: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: ఎస్ఆర్ రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7-8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
4: రే నందు, వెళ్ళ ఒక పాల ప్యాకెట్ తీసుకురా.
5: సరే మా.
4: వెళ్ళకుండా ఇంకేం వెతుకుతున్నావు?
5: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
4: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, మీ తర్వాత తరాలకు మంచిది.
6: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
7: రే చైతు, ఫుల్ గా ఆకలేస్తుందిరా, పిజ్జా గానీ బర్గర్ గానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
8: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్ గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
7: ఏంట్రా కొత్త, ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
8: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
7: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
8: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంటివ్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
7: నిజమేరా? ఓకే, అయితే ఫ్రూట్ సలాడును అలాగే ఇంకా ఓట్ మీల్ ఆర్డర్ చేస్తాను.
1: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

0: వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వింటున్నారు వివిధ భారతి. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణంలో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈ రోజు ఒక వర్క్ షాప్ నిర్వహిస్తుంది. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్య శాఖ ఈ రోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. జపాన్ లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది. ఇక వార్తలు వివరంగా. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్టపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్ లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. బ్రహ్మకుమారి స్వారి ప్రపంచ పునరుద్దరణకై ఆధ్యాత్మిక జాగృతి అనే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వడోదరలో ప్రపంచ ఆధ్యాత్మిక భవన కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్టపతి బ్రహ్మకుమారి స్నడియాడ్ వారి వికసిత్ భారత్ కోసం యువత దేశ నిర్మాణానికై అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన వాతావరణ చర్యలు అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇటీవలి కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు ఈ చర్యల అవసరాన్ని స్పష్టం చేశాయని పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన పర్యావరణ భవిష్యత్తు వాతావరణ గతిశీలత సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ప్రసంగిస్తూ వాతావరణ ప్రమాదం చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థానిక ప్రాంతీయ ప్రపంచ స్థాయిలలో భాగస్వాముల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాష్టపతి ఉద్ఘాటించారు. వాతావరణ మార్పులు ఆహార భద్రత ఆరోగ్యం జీవనోపాధిపై కూడా తీవ్ర పరిణామాలను కలిగిస్తున్నాయని అన్నారు. జీవ వైవిధ్య నష్టం నీటి కొరత భూక్షయం ఈ అసమతుల్యతలకు ఉదాహరణలని రాష్ట్రపతి చెప్పారు.
1: विश्व का वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं कि क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है. इनकी यथासंभव रोकथाम और सामना करने के लिए स्थानीय क्षेत्रीय और वैश्विक सभी स्तर पर स्टेक होल्डर्स के बीच सक्रिय सहयोग की सुदृढ़ आवश्यकता है.
0: సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్ షాప్ నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్ షాప్ లో పాల్గొంటారు. గోవా గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కామన్ సర్వీస్ సెంటర్లు గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ రాష్టంలోని న్యాయ సంస్థలు ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమెరికాలోని న్యూయార్క్లో ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81వ ఉన్నత స్థాయి సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ పర్యటన సందర్భంగా డాక్టర్ జయశంకర్ వివిధ బహుపాక్షిక ద్వైపాక్షిక సమావేశాలకు కూడా హాజరవుతారు. 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్ జర్మనీ భాగస్వామ్య దేశాలుగా 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు ఉత్పత్తులు పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్య శాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహ అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.

ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన ఎంపికల ప్రాముఖ్యత వంటి అంశాలపై చర్చించేందుకు నిపుణులు, విద్యావేత్తలు, విద్యార్థులు ఈ 45 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్నారని సీబీఎస్ఈ తెలిపింది. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విద్యార్థులను నేరుగా భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని సీబీఎస్ఈ పేర్కొంది. రాజస్థాన్ జోధ్పూర్లో భారత వైమానిక దళం, జపాన్ వైమానిక స్వీయ రక్షణ దళం సంయుక్తంగా వీర్ గార్డియన్ 2026 విన్యాసాలు నిర్వహిస్తున్న తరుణంలో ఇరు దేశాల వైమానిక దళాధిపతులు ఏపీ సింగ్, టకేహిరో మొరిటాలు నిన్న స్వదేశీ యుద్ద విమానం తేజస్లో ప్రయాణించారు. ఒక ద్వైపాక్షిక విన్యాసంలో భాగంగా JASDF యుద్ద విమానాలు భారత్ నుంచి కార్యకలాపాలు నిర్వహించడం ఇదే మొదటిసారి. భారత్ జపాన్ రక్షణ సంబంధాలలో ఇది ఒక ప్రధాన మైలురాయి అని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అభివర్ణించారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో ఎలావెనిల్ వళరివన్, విదర్శ వినోద్, సోనం మస్కార్ల త్రయం రజత పతకాన్ని గెలుచుకోగా, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో జపాన్కు చెందిన హినాటా తైచి తర్వాత స్థానంలో నిలిచి ఎలావెనిల్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. కొత్తగా చేర్చిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో సుచిక తరియల్ తన 3వ పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల సాంప్రదాయ ఎంఎంఏ 60 కేజీల ఈవెంట్లో తరియల్ సెమీఫైనల్స్కు చేరుకుంది. ఈరోజు 60 కిలోల సెమీఫైనల్లో తరియల్ సింగపూర్కు చెందిన టియో హుయ్ యూన్తో తలపడనుంది. క్రికెట్లో భారత మహిళల జట్టు బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్స్లోకి ప్రవేశించింది. భారత జట్టు ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్టాల్లో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఈశాన్య రాష్టాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బీహార్, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శతాబ్దాల నిరీక్షణ అనంతరం రామమందిర నిర్మాణం అయోధ్యలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇది మతపరమైన పర్యాటకం, అభివృద్ది, ప్రపంచ పటంలో అయోధ్యకు ప్రముఖ స్థానాన్ని కల్పించింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల కృషితో అయోధ్య నూతన అభివృద్ది శకానికి సాక్ష్యంగా నిలిచింది. సుప్రీంకోర్టు తీర్పు రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేయగా దీపోత్సవ వేడుకల వంటి కార్యక్రమాలు అయోధ్య సాంస్కృతిక, మతపరమైన వైభవాన్ని పునరుద్దరించడంలో తోడ్పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన అనంతరం ఆ నగరం మతపరమైన పర్యాటకం, సనాతన సంస్కృతి అభివృద్దికి ప్రతీకగా ప్రపంచ వేదికపై క్రమంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. సౌదీ అరేబియాలోని తమ మిషన్ కోసం అమెరికా ఒక భద్రతా హెచ్చరికను జారీ చేసింది. ఆ దేశంలో పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు తైఫ్, యాన్బు నగరాలకు చేసే అన్ని అధికారిక, వ్యక్తిగత ప్రయాణాలకు ప్రత్యేక అనుమతి పొందవలసి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ ఆంక్షలు విధించినట్లు సౌదీ అరేబియాలోని అమెరికా మిషన్ పేర్కొంది. ఆ దేశంలోని అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలను పాటించాలని కోరింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తుంది. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

శుభోదయం, గుడ్ మార్నింగ్, స్వాగతం, సుస్వాగతం వివిధ భారతి శ్రోతలందరికీ కూడా. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. ఏడు గంటల 7:20 దాటి 32 సెకండ్లు కావస్తోంది సమయం. మరి మండే మార్నింగ్ కి మనం అందరం కూడా గుడ్ మార్నింగ్ చెప్పేద్దామా? ఇంకా సండే ఆల్రెడీ ఒక వీకెండ్ అయిపోయింది. మరి ఇంకా మండే మార్నింగ్ అంటే కొంచెం లెగవడానికి చాలా కష్టంగానే ఉంటుంది. ఇంకా ఈరోజు ఇంకా కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే దాదాపు చాలా చోట్ల విజయవాడలో నిన్నే వినాయకుడు పందిళ్ళు నుంచి వినాయకుడు నిమజ్జనం అనేది మొదలైందన్నమాట. ఇంకా రాత్రంతా కూడా అదే సందడి. ఇంకా వినాయకుడి నిమజ్జనంలో పాల్గొనే వాళ్ళు ఇంకా ఆ నిమజ్జనం ఎలా జరుగుతుంది, ఎంత ఘనంగా చేస్తున్నారని చెప్పేసి బయటకు వచ్చి చూసిన వాళ్ళు, ఇంకా ఇంటికి వెళ్ళి నిద్రపోయిన తర్వాత అంటే మళ్ళీ ఎక్కడో వినిపిస్తుంది మన ఇంటి ముందేనా అని చెప్పేసి తలుపు తెరిసి మళ్ళీ ఎలా ఉంది చూద్దామని చెప్పేసి వినాయకుడిని చూద్దాం, ఇంకా ఘనంగా వాళ్ళు చేసే డ్యాన్సులు చూద్దామని చెప్పేసి బయట వచ్చి చూడటం, ఇలాగా రకరకాలుగా అన్నీ చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడు నిద్రొస్తే అప్పుడు నిద్రపోయి ఆ తర్వాత ఇప్పుడు లెగవాలి అని చెప్పేసి ఇంట్లో అమ్మ లేపుతుంటే లెగవాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ అందరూ ఉన్నారు కదా. మరి మీ అందరినీ మంచిగా మంచి మోటివేషనల్ సాంగ్స్తో ఇంకా మంచి మంచి కబుర్లతో మేల్కొల్పేందుకు నేనైతే వచ్చేసాను మీ ఆదిత్య.

మరి ఇంకా కబుర్లో స్టార్ట్ చేసేద్దామా. కాఫీ టైంలో మనం జీవిస్తున్న కాలం ఏంటి? ఆధునిక కాలం అని వెంటనే టక్కున సమాధానం చెప్పేస్తారు ఎవరైనా సరే కదా. ఆధునిక కాలం అని చెప్పడం ఏంటి? దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా అంటారా? ఎస్, ఆధునిక కాలంకి అసలు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి అని పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరినైనా ఈ క్వశ్చన్ అడిగితే ఎవరైనా చెప్పే సమాధానం టక్కున ఏంటో తెలుసా? క్షణాల్లో సమాచారం దొరుకుతుంది. అవును, నిజంగా ఏంటంటే ఇప్పుడు ఎవరిని కూడా అడగాల్సిన పని లేదు అన్నట్టుగా ఎక్కడి నుంచైనా ఒక చిన్న మన అరచేతిలో సమాచారం దొరికిపోతుంది అన్నమాట. కానీ ఏదైతే సమాచారం దొరికిందో అది మంచా చెడ అనేది మనం ఫిల్టర్ చేసుకోవాలి. సో ఫిల్టర్ చేసుకోవాలి అంటే దానికి కొంత అవగాహన, విశ్లేషణాత్మకమైన ఒక మైండ్ అనేది కంపల్సరీగా ఉండాలి. కాబట్టి పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఏంటంటే అన్నీ చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కాబట్టి నిజంగా వాళ్ళు తెలుసుకున్న ఇందులో మంచి ఎంత చెడెంత, మనం ఎంత మాట్లాడాలి, ఎంతవరకు ఈ పని చేయాలి అని చెప్పేసి ఆలోచించి దానికి తగ్గట్టుగా చేస్తూ ఉంటారు. కానీ మనమైతే కొంచెం ఇంకా పిల్లలు కానీ ముఖ్యంగా ఏదైతే సమాచారం దొరుకుతుందో దాన్ని ఈజీగా ఇంప్లిమెంట్ చేసేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి మంచా చెడ, ఎంతవరకు సమాజంలో ఇది ఉపయుక్తమైనది, ఉపయోగకరమైనది, ఇలాగా రకరకాల క్వశ్చన్స్ వేసుకుని దానికి తగ్గట్టుగా మనం మనకి దొరికిన ఇన్ఫర్మేషన్ని వాడుకుంటుంటే బాగుంటుంది. ఇంకా తర్వాత చెప్పాలి అంటే ఒక ఎగ్జాంపుల్, ప్రయాణం త్వరగా సులువుగా అయిపోతుంది, వెళ్లాల్సిన డెస్టినేషన్స్కి త్వరగా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదివరకైతే ఆ రోడ్లో వెళ్ళాలా, ఈ రోడ్లో వెళ్ళాలా, ఎవరిని అడిగి వెళ్ళాలా, ఎవరైనా మనుషులు కనిపిస్తారా, కనిపించకపోతే అక్కడే నుంచుని బాబు ఈ దారిలో వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి పాతకాలంలో అడిగేవాళ్ళు కదా. మరి ఇప్పుడైతే అలా ఏం అవసరం లేదు, నాకు కావాల్సిన డెస్టినేషన్కి నేనే ఇలా రేడియోలో పాటలు వింటూ వెళ్ళిపోతాను అని చెప్పేసి అదే మైండ్ సెట్తో చాలామంది ఉన్నారనమాట. మరి దానికి కారణం ఏంటి అంటే టెక్నాలజీ. సో మన వారు పొరుగురులో ఉంటే మాట్లాడాలంటే టెలిఫోన్ ఉండాలి అని చెప్పేసి పాతకాలం వాళ్ళు అనుకుంటుండేవాళ్ళు. మన ఇంట్లో ఫోన్ ఉంటే బాగుండేది కదా, పక్కింట్లో వెళ్ళి మనం ఫోన్ మాట్లాడాల్సి వస్తుంది. ఒకవేళ మనకి ఎవరైనా కాల్ చేసినా వాళ్ళకి కాల్ చేస్తున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది, అలాగే మన ప్రైవసీ కూడా కొంచెం దెబ్బతింటుంది అని చెప్పేసి చాలామంది బాధపడుతుండేవారు. మరి ఇప్పుడు అలా ఉందా? కాదు కదా. ఎవరికి ఫోన్ చేయాలంటే వాళ్ళకి ఫోన్ చేయడం మాత్రమే కాదు, వీడియో కాల్ చేసి మరీ కుశల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారన్నమాట. అలా ఉంది ఈ కాలం మరి. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే గనక ఎన్నో ఉదాహరణలు. మరి కావాల్సిన పనులను, ఆర్డర్స్ను మనం ఆన్లైన్లోనే సెకండ్స్లో, నిమిషాల్లో పూర్తి చేసేస్తున్నాం అన్నమాట. ఇంకేదైనా అప్లికేషన్ ఫిలప్ చేయాలి అన్నా, లేకపోతే ఎక్కడికైనా మనం టికెట్ బుకింగ్ చేయాలి అన్నా కూడా అంతా ఆన్లైన్లోనే నిమిషాల్లో అయిపోతుంది. మరి ఇంత ఆధునిక కాలంలో మనం ఎన్నో సౌకర్యాలను అనుభవిస్తున్నాం కదా. మరి పాతకాలంలో చెప్పాలంటే కొన్ని మూఢనమ్మకాలు కానీ, ఇంకా చెప్పాలంటే ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉండేవన్నమాట. మరి ఆ కాలంలో అందరికీ కూడా మంచి మంచిగా మోటివేషన్ అందించేందుకు ఎంతోమంది కవులు ఉండేవారు. మరి అలాగే ఈరోజు ఒక ప్రముఖమైన సాహితీవేత్త పుట్టినరోజు అనమాట. మరి ఆయన ఎవరు, ఆయన అందించిన కవిత్వం ఇంకా ఏమిటి, ఈరోజు సంగతులు ఏంటి మాట్లాడుకుందాం కాఫీ టైంలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

7:31 దాటి 43 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురార్జే ఆదిత్య. మరి కాఫీ టైంలో మహర్షి మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఈరోజు ఒక తెలుగు ప్రముఖ రచయిత పుట్టినరోజు. సెప్టెంబర్ 21 1861లో శ్రీ ఎవరు పుట్టారు అంటే గురజాడ అప్పారావు గారు. మరి 1862లో గురజాడ అప్పారావు గారు జన్మించారు. మరి చెప్పాలంటే 18వ సెంచరీ, 19వ సెంచరీ, 20వ సెంచరీ ఈ సెంచరీస్ గురించి మాట్లాడితే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఏమిటి అంటే భారతదేశంలోని స్వాతంత్ర ఉద్యమం. మరి ఈ స్వాతంత్ర ఉద్యమంతో పాటు అప్పటి సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు కానీ ప్రాబ్లమ్స్ని కానీ ఏ విధంగా సాల్వ్ చేయాలి అని ఎంతోమంది సంఘ సంస్కర్తలు నడుం బిగించి వాళ్ళ జీవితాన్ని మొత్తం అంతా కూడా రచనల కోసం, మొత్తం సమాజంలో ఉన్న ప్రజల్ని మేల్కొల్పేందుకు ఎంతగానో కృషి చేశారన్నమాట. అందులో గురజాడ అప్పారావు గారు ప్రముఖమైన వారు. ఆయన రచించిన ముఖ్యమైన రచనల్లో ఒకటి కన్యాశుల్కం. సో ఈ కన్యాశుల్కం నాటకం అనేది ఆయన 1892 సరౌండింగ్స్లో ఈ సంవత్సరంలో రాసిన. ఇప్పటికీ కూడా ఎంతోమంది ఆ కన్యాశుల్కం నాటకాన్ని సాహితీ ప్రియులు చదువుతూ ఉంటారన్నమాట. ఏంటంటే సమాజంలో ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం అసలు దేనివల్ల వచ్చింది, దానివల్ల ఎంతమంది బాధపడుతున్నారు, అసలు ఆ ప్రాబ్లం ఎంతవరకు ఉంది, ఎంత మేర ఉంది, దాన్ని ఎలా తగ్గించాలి, తగ్గించడానికి సులువైన మార్గాలు ఏవి, ఇవే కదా ఒక కేస్ స్టడీ చదువుతూ ఉంటారు. మరి నిజంగా అప్పట్లో ఉన్న ముఖ్యంగా చెప్పాలి అంటే కన్యాశుల్కం అనే ఒక ప్రాక్టీస్. సో ఆ ప్రాక్టీస్ గురించి ఆయన ఒక నాటకాన్ని రచించి దాన్ని ఏ విధంగా సమాజం అనేది అవాయిడ్ చేయాలి అని అందులో రచించడం జరిగిందనమాట. సో దాన్ని చదివిన సాహితీ ప్రియులు, ఇంకా తర్వాత సాహితీ ప్రియులు చదవంగా అప్పట్లో చదువు రాని వారికి కూడా దాన్ని అర్థమయ్యేట్లుగా చెప్పి ఎంతోమందిని ఇంకా అక్కడి నుంచి అంటే ఆ కన్యాశుల్కం ప్రాక్టీస్ నుంచి బయటకు వచ్చేలాగా కృషి చేశారన్నమాట. సో గురజాడ అప్పారావు గారు ముఖ్యంగా తన రచనలను ఎక్కువగా వాడుక భాషలోనే రాస్తూ ఉండేవారు. సాధారణంగా ఏదైనా ఒక చిన్న మాట చెప్తే అది మనకి గుర్తుండిపోవాలన్నమాట. సో అలా గుర్తుండిపోవాలి అంటే మోటివేషనల్ వర్డ్స్ అనేవి ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తుంటాం. స్వామి వివేకానంద వారివి కానీ ఇంకా ఎవరైనా అబ్దుల్ కలాం గారు వారివి. సో ఏదంటే ఒక ఫీల్డ్లో చాలా బాగా పైకి వచ్చిన వారు మంచి మాటలు ఒక రెండు ముక్కలు చెప్పినా అది ఎప్పటికీ కూడా మోటివేషనల్గా నిలిచిపోతుంది. అదే పాతకాలంలో అయితే కనుక అందరినీ మేల్కొల్పడానికి మన మామూలుగా మనం మాట్లాడే భాష కాకుండా పద్య రూపంలో చెప్తూ ఉండేవారన్నమాట. సో పద్యంకి ఛందస్సు, అలంకారం ఈ రెండింటిని కూడా తప్పకుండా పాటిస్తూ ఉండాలి. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఈ అక్షరం రావాలి, ఈ పాదంలో ఈ పదం రావాలి, ఇలా రకరకాలుగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ విధంగా పద్య భాష అనేది మన వాడుక భాష కంటే కొంచెం మారుతూ ఉంటుంది. సో గురజాడ అప్పారావు గారు ఏంటంటే పద్యం మరి అప్పుడు చదివినప్పుడు అందరికీ కూడా దాని అర్థం తెలియచ్చు తెలియకపోవచ్చు. సో అలా కాకుండా చదవంగానే పద్యం వెంటనే చదవంగానే పద్య భాషకి సంబంధించిన భాష రాకపోయినా ఈజీగా అర్థమైపోయేలాగా ఉంటాయన్నమాట ఆయన పద్యాలు. మరి ఆయన పద్యాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే గనక దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తెల పెట్టబోయ్. మరి మాటలు అలాగా మాట్లాడుతూ ఉంటే ఏం ప్రయోజనం, కాబట్టి మాటలు ఆపి పని చేయమని ఇక్కడ గురజాడ అప్పారావు గారు మనందరికీ తెలియజేస్తున్నారన్నమాట. ఇంకొకటి ఏంటంటే పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాట పాడబోయ్, తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్.

కాబట్టి సాహిత్యం అంటే కేవలం సాహిత్యం గురించి మాత్రమే కాదు, అసలు సమాజంలో ఎలా ఉండాలి అని చెప్పి చెప్తున్నారన్నమాట. మరి పాడి పంటలు పెరుగుతూ ఉంటేనే కదా దేశానికి ఒక ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది, ఎకానమీ అనేది సృష్టించబడుతుంది, ఇంకా ఆ సర్కిల్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఈశ్రో అని మనుషులుంటే దేశం ఏ గతి బాగుపడునాయ్ అని చెప్పేసి ఆయన అన్న మాటలు ఇప్పటికీ కూడా అందరి నోట అందరి చెవిన వినబడుతూనే ఉంటాయి, మాట్లాడుతూనే ఉంటారన్నమాట. ఇంకా దీనికి రెండు లైన్స్ కూడా ఉంటాయి. ఏంటంటే, జల్దుగొని కళలల్ల నేర్చుకు దేశీ సరుకులు నింపబోయి. ఈ పదాలు ముఖ్యంగా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా అలాగే ఇంపార్టెంటే కాదు, ఇప్పుడు అమల్లో కూడా ఉన్నాయి. ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలా, అది ఒకటే నేర్చుకుంటే సరిపోదు, దాంతోపాటు ఇంకో కోర్స్ కూడా నేర్చుకోవాలి. నువ్వేం చదువుకున్నావు కాబట్టి దాంతోపాటు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ కూడా జోడించి నేర్చుకోవాలి అని చెప్పి చెప్తున్నారన్నమాట. కేవలం ఏదో ఒక కోర్స్ నేర్చుకుని ఆ కోర్స్కి తగ్గ జాబ్ ఏంటో అది చేస్తే సరిపోతుందా అని అనుకున్న రోజులైతే కాదనమాట. ఏంటంటే, ఆ చదువుకున్న కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ కోర్స్కి ఒక కంప్యూటర్, ఇంకా కంప్యూటర్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా వాటితో పాటు చదువుకున్న కోర్స్కి ఇంకా అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిరోజు కూడా నేర్చుకుంటూనే ఉండాలి. మరి ఇలా నేర్చుకుంటూనే ఉండాలి అంటే ప్రతిరోజు కూడా ఎంతో కొంత పఠనం చదువు అనేది చేస్తూనే ఉండాలి. కాబట్టి చదువు అనేది కేవలం కాలేజ్ లైఫ్లో, స్కూల్ లైఫ్లో మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా ఇంపార్టెంటే అన్న విషయాన్ని ఆయన అప్పుడే చెప్పారు. మరి ఈ విధంగా ఎందుకు అంటే, ఎస్, మరి ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోతూ ఉంది కదా, మరి ఈ గ్లోబలైజేషన్ కాంపిటీషన్ని తట్టుకోవాలి అంటే మనం కూడా ఎంతో కొంత నేర్చుకొని కొత్తవి మనకి జోడించుకుని వెళ్తూ ఉండాలని చెప్పేసి చెప్పారనమాట. కాబట్టి ఇక్కడ జల్దుకొని కళలల్ల నేర్చుకు అంటే చురుకుగా ఉండి మొత్తం అన్ని ఇలా ఏవైతే ఇంపార్టెంట్ స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ అన్నిటినీ కూడా నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నారనమాట. ఎందుకు అంటే, మన స్వదేశీ వస్తువులు ఏవైతే ఉంటాయో, సో స్వదేశీ వస్తువులు ఇన్ ద సెన్స్ మన దేశంలో ఏవైతే వస్తువులు తయారు చేసి వాటిని మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతామో అప్పుడే కదా మనకి జీడిపి పెరుగుతుంది అండ్ అలాగే ఎకానమీ కూడా చాలా పెద్దగా అవుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి అలాగే ఉంది. ఏంటంటే, జీడిపి అనేది ప్రపంచంలోకెల్లా చూసుకుంటే ఇంకా భారతదేశం అనేది 5వ స్థానంలో ఉందన్నమాట. మరి ప్రపంచంలో అన్ని దేశాలతో పోలిస్తే మన దేశం మొత్తం ఇంకా ఎన్ని ఉన్నాయంటే ఒక 200 వరకు దేశాలు ఉంటే అందులో అత్యంత ముఖ్యమైన, ప్రముఖమైన, చెప్పాలంటే ఎక్కువ జీడిపి కలిగిన దేశాల్లో భారత్ అనేది స్టార్టింగ్ 5 కంట్రీస్లో టాప్ 5లో ఉంది. అంటే అది చాలా ఎంతో ప్రశంసనీయమైంది కదా. మరి ఆ విధంగా ఉండాలి, ఇంకా కంటిన్యూ అవుతూ ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోవాలంటే ఎస్, మనం నిజంగా ఇంకా ఎన్నో స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి, ఇంకా ఎంతో మన స్వదేశీ ఎక్స్పోర్ట్స్ని పెంచుతూ ఉండాలి. అది సాఫ్ట్వేర్ కానీ, ఇంకా ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్స్ కానీ, అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ కానీ, ఇలా ఏదైనా సరే. సో కాబట్టి సాహిత్యం అంటే కేవలం సాహిత్య లోకానికి, ఇంకా సమాజంలో అప్పటి పరిస్థితులకే ఆగిపోలేదు, ఎప్పుడు దేశం అనేది అభివృద్ధితో చెందుతూ ఉండాలన్నమాట. సో ఆ అభివృద్ధి అనేది అలా సంవత్సరానికి ఇంకా పెరుగుతూనే ఉండాలి, కానీ కేవలం ఇటువంటి చిన్న చిన్న వాటితో ఆగిపోకూడదు అని చెప్పేసి గురజాడ గారు ఆనాడే ఆయన పద్యాల్లో వివరించడం జరిగింది. మరి అందుకనే అనుకుంటా ఆయన 1862లో జన్మించిన, ఇప్పటికీ కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఈ విధంగా గురజాడ గారు మంచి మోటివేషనల్ వర్డ్స్ అయితే అందించారు కదా. మరి అయితే మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం కాఫీ టైంలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

7:46 దాటి 5 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం కాఫీ టైంలో. మరి ఇంకా గురజాడ అప్పారావు గారు, ఆయన రచించిన పద్యాలు ఎన్నిసార్లు చదివినా మనకి అర్థమైపోతూ ఉంటుందన్నమాట. ఏంటంటే మనం కొంచెం ఇంకా అడ్వాన్స్డ్గా ఉండాలి, మన దేశం కోసం ఇంకా ఎంతో పాటుపడాలి అని చెప్పి. సో అయితే ఒక దేశభక్తి గీతం అయితే విన్నారు కదా కాఫీ టైంలో. మరి ఈ ఉరుకుల పరుగుల జీవితం అనేది ఇప్పుడు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నారు. మరి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మన జీవితం ఎంతవరకు అడ్వాన్స్ అయ్యిందని చెప్పేసి రోజు మనం క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ ఉన్నాం. కానీ ఆ క్వశ్చన్ మార్క్ చాలా పెద్దదైపోతే వస్తుంది టెన్షన్, దాంతోపాటు వస్తుంది రకరకాలుగా మనం కొనుక్కోవాల్సిన అవసరం లేని కొన్ని వ్యాధులు. కాబట్టి టెన్షన్ని తగ్గించుకోవాలి. సో టైర్డ్నెస్, ఏదో ఒకటి తెలియని ఫీలింగ్ అనేది సాయంత్రం కల్లా ప్రతి ఒక్కళ్ళకి కూడా అనిపిస్తుంటుంది అనమాట. ఇంకా మనకి కావాల్సింది ఏదైనా పూర్తి చెయ్యాలా, ఈరోజు అయ్యిందా లేదా, ఇలా రకరకాల క్వశ్చన్స్. సో ఈ ఆలోచనలతో సతమతం అవుతూ మనం శాంతిని మర్చిపోతున్నాం అనమాట. ఈ శాంతి అనే పదం ఒక వ్యక్తి నుంచి, అంటే మాట్లాడుకుంటే వ్యక్తిగతం నుంచి మొదలు పెడితే దేశం ప్రపంచం వరకు కూడా శాంతి అనేది విస్తరిస్తూ ఉంటుంది. అంటే ఆ క్వశ్చన్ మార్క్, మనం ఈరోజు ప్రశాంతంగానే ఉన్నామా లేదా అనేది. మరి ప్రతి మనిషి నుంచి ప్రతి దేశం కూడా శాంతిని కోరుకుంటుంది. అభివృద్ధి చెందామని భావిస్తున్న మానవుడు యుద్ధాల పేరుతో స్వార్థాన్ని ఇంకా వ్యాప్తి చేసుకుంటూ ఉన్నాడు. సో సామాజిక అభివృద్ధి, గ్లోబలైజేషన్కు సహకరించాల్సిన మన టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఆక్రమణల కోసమనో యుద్ధం కోసమనో మానవుడు ప్రస్తుతం వినియోగిస్తూ ఉన్నాడనమాట. మరి యుద్ధం అంటూ మొదలైందంటే ఆగేది ఎప్పుడు, ఇంకా ఆ యుద్ధం చేసే ఇరు వర్గాలకు కూడా తెలియదు. సో గ్లోబలైజేషన్ అంటే ప్రతి ఒక్క దేశం ఇంకొక దేశంతో కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. మరి నిజంగా పాతకాలంలో అయితే కనుక ఆ విధంగా అంతగా కనెక్ట్ అయ్యి ఉండేదా అంటే అంతగా కనెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళాలి అంటే కనుక అప్పట్లో ముఖ్యంగా చదువుకున్న వారే అయి ఉండాలన్నమాట. ఇంకా అలాగే వెళ్ళాలి అంటే దానికి ట్రావెలింగ్ ఖర్చు కానీ, తర్వాత ముఖ్యంగా చెప్పాలి అంటే వాతావరణం సహకరించడం, ఇలా రకరకాల పరిస్థితులు ఎన్నో ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడైతే లేవు కదా, ఎందుకంటే ప్రతి ఒక్క స్టేట్లో కూడా చాలానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తున్నారు, ఎలా కావాలంటే అలాగా కావాల్సిన చదువు చదువుకుని అక్కడ జీవిస్తున్నారన్నమాట. మరి అంతగా మొత్తం ప్రతి ఒక్క దేశంతో మరొక దేశం కనెక్ట్ అయిపోయి ఉంది. సో ఇదే గ్లోబలైజేషన్. మరి ఈ గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచంలో ఏ మూల ఏ రెండు దేశాలు యుద్ధం చేసుకున్నా అది ఆ యుద్ధం వెనుక ఉన్న నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఆ రెండు దేశాలకు మాత్రమే కాదు అనమాట. గ్లోబలైజేషన్ వల్ల ప్రతి ఒక్క దేశానికి దాని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ అనేది తగులుతుంది. ఫలితంగా ఏంటంటే నిత్యావసర సరుకుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడం, ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకున్నాం కదా ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు, ఏదైతే చదువుతున్నారో అదైతే దానికి ఇంకా కోర్సెస్ చేసుకేసి దానికి కావాల్సిన ఉద్యోగం ఎక్కడ ఉంటుందో ఆ దేశానికి వెళ్ళిపోతున్నారు. సో అటువంటి వారికి ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నమాట. మరి ఇంతకీ శాంతి అనేది ఎక్కడ, మరి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో? ఆ ప్రశాంతతని గుర్తు చేసుకోవాల్సిన రోజే ఈరోజు అనమాట. మరి ఎందుకు ఈరోజు శాంతిని గుర్తు చేసుకోవాలి, మరి మాట్లాడుకుందాం. వింటూ ఆనందిస్తుండండి కాఫీ టైం. మరి అయితే ఇప్పుడు ఏమాయ చేసేవే మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది.

కార్తిక్ శ్రేయ ఘోషల్ పడిన సాంగ్ అయితే విన్నారు ఏ మాయ చేసేవే మూవీ నుంచి. 7:54 దాటి 55 కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం కాఫీ టైంలో. మరి విన్నారా అందరూ అదే పాటతో పాటు శాంతికి సంబంధించిన ఇంపార్టెన్స్ గురించి. మరి ఎందుకు ఇలాగా మనం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఏం సాధిస్తున్నాం, మనం సాధించింది అది మనకి ఉపయోగపడేదానా, ముఖ్యంగా మనకి ఉపయోగపడిన మన తరాలకు ఏదైతే ఫ్యూచర్ జనరేషన్స్ వస్తాయో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేదేనా అని చెప్పేసి ఆలోచించుకోవాల్సిన అవసరం ఈ రోజైతే ఉంది. కాబట్టి యుద్ధం ఇరు వర్గాలకి కూడా ఎప్పటికీ నష్టాన్నే మిగులుస్తుంది అన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. మరి ఆ సత్యాన్ని ఇంకా తెలుసుకుని ఒకరికొకరు ఆపదల్లో సహాయం చేసుకోవడం. మరి ఇక్కడ ఆపద అంటే ముఖ్యంగా ఏంటి అంటే నేచురల్ కెలామిటీస్. సో రీసెంట్గా నేపాల్లో సంభవించిన ఫ్లడ్స్కి మన దేశం నుంచి కొన్ని టన్నుల వరకు ఎన్నో

సహాయ సహకారాలు అందించబడ్డాయన్నమాట. ఫుడ్ కానీ, మెడిసిన్స్ కానీ, క్లాత్స్ కానీ, ఇంకా రకరకాలుగా అప్పుడు ఏవైతే అవసరమో అత్యవసరమైనవి, ఆ అత్యవసరమైనవి ఇప్పటికీ కూడా అందిస్తూనే ఉన్నాం. సో ఈ విధంగా ఆపదలో సహాయం చేసుకోవడం, శాంతే లక్ష్యంగా జీవించడం, ఆ శాంతి మార్గమే ఆనందానికి ఆరోగ్యానికి మార్గమని ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసేలాగా శాంతి యొక్క విలువను తెలియజేయడానికి యునైటెడ్ నేషన్స్ వారు 1981 1981 నుంచి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 21వ తేదీన ప్రపంచ శాంతి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్నమాట. మరి ఈ సంవత్సరానికి సంబంధించి ఈ ప్రపంచ శాంతి దినోత్సవానికి థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ పీస్ ఫర్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్ ఎవ్రీడే. మరి మంచి థీమ్ కదా. ఏంటంటే శాంతి అనేది ఏదో రెండు దేశాలు కూర్చొని వాళ్ళు అనేది ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్స్ వాళ్ళు ఇలాగ సంతకాలు చేసుకోవాల్సిన అవసరం అనే విషయం కాదు. ప్రతి ఒక్క మనిషి దగ్గర నుంచి సమాజంలో ఇది మొదలవ్వాలి అనే ఒక థీమ్తో ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ వారు ప్రపంచ శాంతి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్నమాట. మరి అదే సంగతి ఈరోజు శాంతి దినోత్సవం గురించి. అయితే ఇప్పుడు ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది మహానటి నుంచి, వింటూ ఆనందిస్తుండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యు ఆదిత్య.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో ఏర్పాటు చేసిన ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ భవనాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పర్యావరణానికి నష్టం కలగకుండా పర్యావరణ హిత నిర్మాణ వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో 289 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేస్తారు. కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్కు అదనపు హాల్ట్ను ప్రారంభిస్తారు. పేదలకు వైద్య ఖర్చులను తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేశ్వరరావు తెలిపారు. ప్రకాశం జిల్లా తూర్పు నాయుడు పనులను నిర్వహించిన కార్యక్రమంలో 359 మంది లబ్ధిదారులకు 90 లక్షల రూపాయల విలువైన సహాయక చెక్కులను మంత్రి నిన్న పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 3 కోట్ల 79 లక్షల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పాలకొల్లు నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్నామని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలో 2 కోట్ల 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రహదారికి చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత భూమి పూజ చేశారు. రోడ్డు నిర్మాణంతో ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయని మంత్రి చెప్పారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని విజయనగరం జిల్లా మై భారత్ యువజన అధికారి ప్రేమ భరత్ కుమార్ సూచించారు. విజయనగరంలోని ఎస్ఎస్జే జూనియర్ కళాశాలలో కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మై భారత్ విజయనగరం ఆధ్వర్యంలో మత్తు పదార్థ రహిత యువత వికసిత సంకల్పం కార్యక్రమం నిన్న నిర్వహించారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని జాతీయ సమగ్రత గురించి తెలిపిన నవయుగ వైతాళికుడు ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గురజాడ అప్పారావు జయంతి ఈరోజు. గురజాడ జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాలో ఈరోజు 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

పూట కూడా ఆ ఛాయ్ గొంతులో పడందే పని సాగదు కదా. మరి మనకు ఛాయ్కి అంత విడదీయరాని సంబంధం ఉంటుందన్నమాట. అయితే కాఫీ, ఇంకా ఈ కాఫీతో పాటు వేరే డ్రింక్స్ తాగేవారికి ఛాయ్ అంత కొత్తగా ఏమీ అనిపించదు. అదే అంత చాలా కొత్తగా అనిపిస్తుంది అన్నమాట. మరి మనకైతే కొత్తగా అనిపించదు కదా, ఎందుకంటే ప్రతి పూట ప్రతిరోజు కూడా అది లేకపోతే పనే సాగదు అని చెప్పేసి చాలామంది చెప్తుంటారన్నమాట. సో ఆ విధంగా కాఫీ డ్రింక్స్ ఇవన్నీ కూడా చాలా కామన్గా ఉన్న వాళ్ళందరికీ ఈ ఛాయ్ అనేది కొంచెం స్పెషల్గా ఉంటుందన్నమాట. మరి ఆ ఛాయ్ని ఎలా టేస్ట్ చేద్దాం, ఇంకా దాంట్లో రుచుల్ని ఎలా పెంచుదాం అని ఈ విధంగా ఒకవైపు కస్టమర్ ఎలా టేస్ట్ చేద్దామని, ఇంకా దాన్ని ఇంకా మంచి మంచి ఫ్లేవర్స్ వేసి ఎలా ఇద్దాం అని చెప్పేసి ఒక బిజినెస్ చేసే వాళ్ళకి ఇలా రకరకాలుగా ఆలోచనలు ఉంటాయన్నమాట. అందుకనే యునైటెడ్ స్టేట్స్లో ఈరోజు నేషనల్ ఛాయ్ డే, అసలు ఛాయ్ని టేస్ట్ చేయండి అని చెప్పి దాని విలువ తెలుసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఈ ఉద్దేశంతో నేషనల్ ఛాయ్ డేని పాటిస్తారన్నమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా ఛాయ్కి ఒక స్పెషల్ డే, ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. మరి అది ఎప్పుడో తెలుసా? May 21st. భలే కోయిన్సైడ్ అయింది కదా. May 21st ఏమో ఇంటర్నేషనల్ ఛాయ్ డే, అంటే ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశం కూడా ఈ ఛాయ్ డేని నిర్వహించుకుంటుందన్నమాట. అయితే ఈ September 21st ఎస్పెషల్లీ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు నేషనల్ ఛాయ్ డేని పాటిస్తారన్నమాట. ఎందుకంటే అక్కడ ఎక్కువగా కాఫీనే తాగుతూ ఉంటారు, ఇంకా కాఫీతో పాటు రకరకాల డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అయితే మన దేశపు డ్రింక్ అయినా, అదే మన దేశంలో ఎక్కువగా తాగే ఛాయ్ని ఎక్కువగా అక్కడ స్వీకరించరు, కాబట్టి అది స్వీకరించండి అనే చిన్న ఉద్దేశంతో దాన్ని అలాగా పాటిస్తారన్నమాట. అయితే మరి ఇప్పుడు మనకి సంబంధించిన మిస్ ఇండియా నుంచి ఒక సాంగ్ అయితే ఇప్పుడు వినేద్దామా? వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి FM విత్ యువర్ RJ ఆదిత్య.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఎనిమిది గంటల 19 నిమిషాలు దాటి 11 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఇంకా శృతి రజని పాడిన సాంగ్ అయితే విన్నారు, హారిక నారాయణ్ వీరిద్దరు పాడిన పాట మిస్ ఇండియా మూవీ నుంచి అయితే విన్నారు కదా. మరి ఈ రోజు నేషనల్ చాయ్ డే, అదే మన దేశంలో కదా యునైటెడ్ స్టేట్స్ అని చెప్పి అన్న కదా. నిజంగా ఈ సినిమాకి మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ ఒక మ్యాటర్కి మంచి లింక్ అయితే ఉందన్నమాట. ఏంటంటే మన దేశం నుంచి వెళ్ళి వేరే దేశంలో ఇంకా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకున్న ఒక మహిళ. మరి ఆ బిజినెస్ కూడా ఏంటి అంటే అక్కడ అంతగా ప్రాచుర్యం లేనిది, అంతగా ఇంపార్టెంట్ కానిది, ఇంకా చెప్పాలంటే అసలు వాళ్ళకి తెలియనిది పరిచయం చేసి దాంట్లో ఎంతో సక్సెస్ని సాధిస్తుందన్నమాట ఇందులో హీరోయిన్ అనేది. సో ఏంటంటే ముఖ్యంగా మనం ఏంటంటే సమాజంలో ఏది బాగుంది, ఇప్పుడు ఏది ట్రెండ్, దాంట్లో వెళ్ళిపోదామా అని చెప్పేసి పరిగెడుతూ ఉంటారనమాట. సో అలా పరిగెడుతూ ఉంటే అందరూ అందులోనే పరిగెడుతూ ఉంటే నా దారి రహదారి అని చెప్పేసి పక్కన పరిగెత్తే వాళ్ళు. పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రహదారే కాబట్టి ఇష్టమైన స్పీడ్లో వెళ్ళొచ్చు, మెల్లగా వెళ్ళొచ్చు కాబట్టి, లేకపోతే ఫాస్ట్గా వెళ్ళాలి అంటే కుడి వైపున వెళ్ళొచ్చు, ఇలా ఎలాగైనా వెళ్ళొచ్చు కదా రహదారి పైన. కాబట్టి ఏంటంటే అందరూ ఒకే దారిలో వెళ్తే గనక వాళ్ళకంటే నేను పరిగెత్తాలి, వీళ్ళకంటే నేను పరిగెత్తాలి, నేను వెనకబడిపోతానేమో, నేను అసలు వండిపోతానేమో అని చెప్పేసి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదే గనక రహదారి మీద వెళ్తూ ఉంటే గనక మన స్పీడ్లో మనం వెళ్ళొచ్చు కాబట్టి ఎంత వరకు అయినా వెళ్ళొచ్చు అనమాట. కాబట్టి ఆ రహదారిలో వెళ్ళాలి అంటే కొంచెం అందరూ ఆలోచించే తీరు కాకుండా వేరే రకంగా ఆలోచించాలన్నమాట. అది ఇక్కడ ఉన్న సంగతి. మరి మరి నిజంగా అంత ఆలోచన చేయాలి అంటే ఎంతో ధైర్యం కూడా అవసరం కదా. మరి ఇంకా వేరే ఆలోచనలోకి వెళ్దామా, అదే వేరే టాపిక్లోకి వెళ్దామా, ఏంటంటే బయటకు వెళ్దామని తాళాలు అయితే తీసుకుంటారు, ఈలోపు వేరే పనులు పడి తాళాలు ఒకచోట వదిలివేస్తారు. ఇంకా తాళాలు ఎక్కడున్నాయా అని చెప్పేసి ఇల్లంతా వెతకడం మొదలు పెడతారు. అసలు దీనికి ఒక పరిష్కారం ఇప్పుడే చెప్పదాం. ఏంటంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడ ఆగాం, ఏ పని కోసం ఆగాం అని చెప్పేసి ఆ పని ఎక్కడైతే మనం ఆగామో అక్కడెక్కే మళ్ళీ వెళ్ళి చుట్టుపక్కలంతా చూస్తే తాళాలు అక్కడే ఉంటాయి. ఎందుకంటే తాళాలు మన

చేతిలోనే ఉంటాయి కాబట్టి మళ్ళీ బయటికి వెళ్తున్నాం అనే లోపు ఇంకో పని పడింది కాబట్టి అక్కడికి వెళ్ళాం. సో చేతిలో ఉన్న తాళాలు అక్కడే ఎక్కడో పక్కన పెడతాం కాబట్టి అక్కడ చూస్తే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే బంధువుల ఇంటికో ఫ్రెండ్స్ ఇంటికో కొత్తగా మొదటిసారి వెళ్ళినప్పుడు అడ్రస్ వాళ్ళే చెప్తారు. సో రెండోసారి రమ్మంటే ఆ గజిబిజి సందులో మీ ఇంటికి కాకుండా వేరే ఇంటికి వెళ్ళిపోయాను, ఇంకా చెప్పాలంటే మీ కాలనీ కూడా దాటేశాను, నేను రాలేను బాబోయ్ అని చెప్పేసి కొత్త దారి ఏదైనా ఉంటే అది గజిబిజి కాలనీస్లోకి ఉంటే అలా చాలామంది చెప్తూ ఉంటారనమాట. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే కనుక ఒక రూట్ మ్యాప్, కొన్ని ల్యాండ్ మార్క్స్, అలాగే డైరెక్షన్స్, అసలు ఇలా కొంచెం స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుని ఇలా మళ్ళీ కుడి వైపుకి తిరిగి ఈస్ట్ వైపు తిరిగి అలాగా ఈస్ట్ వైపు వెస్ట్ వైపు అన్ని చెప్పాలి అంటే సూర్యుడు ఎక్కడ ఉన్నాడో ఆకాశంలోకి చూడాలి. ఆకాశంలో సూర్యుడు కనబడనంతగా చెట్లు అయితే కాదులే కానీ బిల్డింగ్స్ అంతగా పెరిగిపోయాయి. సో సూర్యుడు ఎటువైపు ఉన్నాడు? ఈస్ట్. సో దానికి ఇంకా వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్ ఇవన్నీ వెతుక్కోవాలి అంటే కనుక మనకి కుదరని పని. మ్యాగ్నెటిక్ కంపాస్ పెట్టుకుని వెళ్తే కనుక చూసేవాళ్ళు నువ్వు షిప్లో ఉన్నావా రోడ్డు మీద నడుస్తావా అని చెప్పేసి హేళన చేస్తారనమాట. సో అలా కాకుండా ల్యాండ్ మార్క్స్ ఇంకా రూట్ మ్యాప్, ఈ రెండు ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళాలో ఆ అడ్రస్ అనేది తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు పరిష్కారాలు చెప్తున్నావు, మరి మర్చిపోయారు అన్న విషయం ఎందుకు ఆదిత్య అని చెప్పి అంటున్నావేమో. ఎస్, అయితే పరిష్కారం ఉంది. మనం ఏదైతే మర్చిపోతున్నామని చెప్పి అనుకుంటున్నామో వాటన్నిటికీ కూడా పరిష్కారం అయితే ఉంది. కానీ పరిష్కారం లేని మతిమరుపు అదే వ్యాధిగా బాధిస్తోంది, అదే అల్జీమర్స్. మరి ఈరోజు ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవాన్ని పాటిస్తున్నారనమాట. మరి ఇన్ని విషయాలు ఈ అల్జీమర్స్కి సంబంధించి, మరి ప్రతిదానికి కూడా పరిష్కారం ఉన్నప్పుడు అల్జీమర్స్కి లేదా? మరి దానికి ఉంది, ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మరి ఈ అల్జీమర్స్కి సంబంధించి, దానికి సంబంధించిన ప్రివెన్షన్స్ గురించి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యు రాజ్ ఆదిత్య. సమయం చూస్తే 8:28 దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఏ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ లో రాజేష్ సుజాత పడిన సాంగ్ అయితే విన్నారు చంద్రలేఖ మూవీ నుంచి. మరి ఈరోజు ఇంకా వాల్యుబుల్ మెటల్ ప్రైజెస్ అలాగే వాల్యుబుల్ ఫ్యూయల్ అదే పెట్రోల్ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా. మరి గోల్డ్ ప్రైజెస్ విషయానికి వస్తే 1 గ్రామ్ 24 క్యారెట్ బంగారం విలువ వచ్చేసి 15,583 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ 1 గ్రామ్ బంగారం విలువ వచ్చేసి 14,284 రూపాయలుగా ఉంది. ఇంకా 18 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ విలువ వచ్చేసి 11,687 రూపాయలుగా ఉంది. సిల్వర్ విషయానికి వస్తే 1 కేజీ వెండి విలువ 2,59,900 రూపాయలుగా ఉంది. సో ప్లాటినం విషయానికి వస్తే 1 గ్రామ్ ప్లాటినం విలువ 5,542 రూపాయలుగా ఉంది. ఇంకా విజయవాడలో ఈరోజు ఫ్యూయల్ ప్రైసెస్ విషయానికి వస్తే 1 లీటర్ పెట్రోల్ ధర వచ్చేసి 117.25 రూపాయలుగా ఉంది. ఇంకా డీజిల్ విషయానికి వస్తే 1 లీటర్ ధర 105 రూపాయలుగా ఉంది. ఇంకా సిఎన్జి విషయానికి వస్తే 1 కేజీ 103 రూపీస్గా ఉంది. ఇంకా పిఎన్జి గ్యాస్ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ విషయానికి వస్తే 1 యూనిట్ 51 రూపాయలుగా ఉంది. ఎల్పిజి సిలిండర్ డొమెస్టిక్ సిలిండర్ అయితే 966 రూపాయలుగా ఉంది. ఇంకా కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ అయితే 2,932 రూపాయలుగా ఉంది.

ఇంకా వెదర్ ఇన్ఫర్మేషన్ కి వస్తే గనక ఈరోజు కోస్తాంధ్ర అలాగే రాయలసీమ ఈ ప్రాంతాల్లో మొత్తం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ విజయవాడలో వింటూ ఆనందిస్తుండే వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువరాజే ఆదిత్యం. ఇప్పుడైతే భరత్ అనే నేను మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది.

మరి ఇంకా మరింత వెదర్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే గనక ఈరోజు అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, ఏలూరు ఇంకా తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా చూసుకుంటే గనక మొత్తం ఆంధ్ర అంతా కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల మేర కొన్ని చోట్ల గాలులు వీచే ఒక అవకాశం అయితే ఉంది. ఇంకా ఇప్పుడు మెన్షన్ చేసిన డిస్ట్రిక్ట్స్ కాకుండా మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా ఒక చెదురుమదురు వర్షాలైతే ఈరోజు కురిసే అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఇంకా రెయిన్ కోసం కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం కదా, కొన్ని చోట్ల పడుతూ ఉంది. దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు ఇంకా బాగా దంచి కొట్టేస్తూ ఉందన్నమాట. అయితే ఈరోజు కొన్ని చోట్ల, ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్ర అంతా కూడా చెప్పాలంటే ఒక 70% వరకు ఈరోజు రెయిన్ ఎక్స్పీరియన్స్ చేసే రోజు అన్నమాట. మా చీకట్లో బయటకు వెళ్ళాలంటే చిన్నప్పుడు ఎవరికైనా భయమే కదా. బయట రోడ్డు మీద నడుస్తుంటే దారిలో ఏవైనా స్ట్రీట్ డాగ్స్ కనిపిస్తే వాటిని దాటుకుని వెళ్ళడం కన్నా వేరే దారి ఏమైనా ఉందా అని చెప్పేసి వెతుక్కుని వెళ్ళేవారు చిన్నతనంలో కదా. నిజంగా వేరే దారి ఏమైనా ఉందా అని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్తారనమాట చిన్నపిల్లలు. దాన్ని దాటుకుని వెళ్ళేది కంటే వేరే దారిలో వెళ్ళిపోవచ్చు, లేకపోతే వెనక్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలా రకరకాల చిన్న చిన్న భయాలు మళ్ళీ పెద్దయ్యాక అన్ని కూడా అలా వదిలేస్తూ ఉంటారు. ఇంకెవరైనా పిల్లలు అలా భయపడుతుంటే మేము కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా, రండి అని చెప్పేసి చిన్నప్పుడు ఎవరైతే భయపడ్డారో వాళ్ళే చేపట్టుకుని పిల్లల్ని అక్కడి నుంచి కొంచెం ముందుకు నడిపిస్తారనమాట. సో ఇంతకీ పెద్దయ్యాక ఆ చిన్న చిన్న భయాలన్నీ ఎలా పోయాయి, ఒక అవగాహన. చిన్న భయాలైతే పోయాయి కానీ పెద్ద భయాలైతే ఉన్నాయి. సో చిన్న భయాలంటే స్ట్రీట్లో నడుస్తున్నప్పుడు ఒక స్ట్రీట్ డాగ్ వస్తే నిజంగా అది చిన్న భయమే. చీకట్లో బయటికి వెళ్ళాలన్నా డాబాపైకి వెళ్ళాలన్నా అది చిన్న భయమే. కానీ పెద్ద భయాలు ఉంటాయి కదా, ఏదో ఒకటి ఏదో ఒక ఆ పెద్ద భయాలను కూడా అధిగమించవచ్చు అని చెప్తున్నారన్నమాట. మరి ఎలా అధిగమించవచ్చు పెద్ద భయాలను కూడా మరి ఎవరు చెప్తున్నారు, మాట్లాడుకుందాం. మరిన్ని మాటలు వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

8:45 దాటి 38 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించగా తమన్ మ్యూజిక్ కంపోజిషన్లో కాలభైరవ పాడిన సాంగ్ అయితే విన్నారు అరవింద సమేత వీరరాఘవ ఈ మూవీ నుంచి. సో చిన్న చిన్న భయాలన్నింటినీ కూడా మనం దాటేస్తూ ఉంటాం, అదే పెద్దయ్యాక. ఎందుకు అంటే ఒక అవగాహన. చిన్న భయాలైతే దాటేస్తాం కానీ పెద్ద భయాల్ని దాటగలమా అని చెప్పి అనుకుంటుంటాం. ఎస్, వాటిని కూడా దాటవచ్చు. అయితే ఇంకొక విషయం, కొత్త పనిని కొత్త రోజు మొట్టమొదటి

మొదటి రోజు చేయడం అంటే ఎవరికైనా ఇష్టమే కదా. అసలు నిజంగా ఈ పని ఇలా చేస్తారా, ఇందులో ఇలా ఉంటుందా, ఇంకా ఏం వాడాలి, ఇలా రకరకాలుగా అంత క్యూరియాసిటీగా ఉంటారనమాట. ఇంకా దానిని అదే ఇంటెన్షన్తో కొన్ని రోజుల పాటు కూడా చేస్తూ ఉంటారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ పని మొట్టమొదటిగా ప్రారంభించినప్పుడు ఎంత ఎంతుజియాజం అయితే ఉంటుందో, కొన్ని రోజులు అయిపోయాక అంత ఎంతుజియాజం అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఒక్కో రోజు ఆ పనిని ఎస్కేప్ కూడా చేసేస్తూ ఉంటారు. కారణం, చేసే పని మనకి ఇష్టం ఉండి ఉండొచ్చు ఉండకపోవచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఎవరో చేస్తున్నారని మనము చేద్దామని ఆ పనిని ప్రారంభించిందై ఉండొచ్చు అనమాట. సో మనకి ఒక ఇంటెన్షన్ అయితే ఉంటుంది, మన మనసుకి తగ్గిన ఇంకా మన మనసు మెచ్చిన ఒక పని అయితే ఉంటుంది. దాన్ని మనం చేస్తూ ఉంటే కనుక అటువంటి లైకింగ్ కానీ డిస్లైకింగ్ కానీ ఇంకా చెప్పాలంటే ఎంతుజియాజం ఈ మాటలన్నీ అవసరం లేదు. పనిలో దిగామా లేదా అంతే, ఇంకా బయటకు వచ్చామా అంతే. ఇలా రకరకాలుగా ఆలోచించాల్సిన ఆలోచనలు ఏమీ ఉండవన్నమాట. సో ఈ విధంగా మనం కొంచెం ఏంటంటే, వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నారని చెప్పేసి వాళ్ళందరూ ఇందులో సక్సెస్ అయ్యారని చెప్పేసి అందులో వర్క్ మనం కూడా తీసుకుని చేస్తూ ఉంటే టయర్డ్నెస్ అనేది, బద్ధకం అనేది ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ బద్ధకాన్ని కూడా మనం దాటచ్చు. మన నిజంగా మనిషిని వెనక్కి లాగేది కానీ లేకపోతే తన కెరియర్లో కిందకి దించేది కానీ ఏవైనా ఉన్నాయంటే ఈ రెండే అన్నమాట. అదేంటంటే భయము, బద్ధకం. మరి ఈ భయంను, బద్ధకంని మనం ఏ విధంగా అసలు ఎదుర్కోవాలి? స్వామి వివేకానంద గారు ఇక్కడ ఒక మాట చెప్తున్నారన్నమాట. ఏంటంటే, ఒక లక్ష్యం నిర్దేశించుకోండి, ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేయండి, అప్పుడు భయము, బద్ధకము మీ లక్ష్యంలో అవి ఎగిరిపోతాయని చెప్పేసి చెప్పారనమాట. సో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం దిశగా మనం అడుగులు వేస్తూ ఉంటే ఏవైతే మనకి కొన్ని భయాలు ఉంటాయో ఆ భయాలన్నీ మధ్యలో అలా ఎదురుపడుతూ ఉంటాయి, మధ్యలో హాయి కూడా చెప్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాగా మనకు ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఈ భయం ఇప్పుడు నన్నేం చేస్తుంది, ఒకవేళ చేసినా దాని గురించి ఆలోచించకూడదు, ఎందుకంటే లక్ష్యం మనకి ఒకటి ఉంది కదా, ఒక గోల్ ఉంది కదా. సో ఆ గోల్ని రీచ్ అవ్వడమే మనకి ఎదురుగుండా ఉన్న ప్రస్తుతమైన పని. సో దాన్ని మనం ఎట్లాగైనా సాధించాలి, ఆ తర్వాత సాధించిన తర్వాత దాని గురించి ఆలోచిద్దాంలే అన్న మైండ్ సెట్ని ఇక్కడ ఏర్పరచుకోవాలన్నమాట. సో బద్ధకం కూడా అంతే వస్తూ ఉంటుంది. మార్నింగ్ ఎంత జోరుగా హుషారుగా ఉన్నా కొంచెం కొంచెం అలా సాగుతూ ఉంటే ఎక్కడో ఒక టైర్డ్నెస్ అనేది వస్తుంది. సో ఆ టైర్డ్నెస్ వచ్చినప్పుడు కొంచెం మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ టైర్డ్నెస్, కొంచెం బయట తిరుగుదామా, కాసేపు నడుద్దామా, మంచినీళ్ళు తాగుదామా, లేకపోతే టీ తాగుదామా, ఇలాగా ఏదో ఒకటి చెప్పుకొని దానికోసం మళ్ళీ ఏదో గంటలు గంటలు అక్కడ గడిపేయకుండా ఏదో జస్ట్ 5 మినిట్స్ కానీ ఒక 10 మినిట్స్ కానీ అంత గడిపేసి మళ్ళీ రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ వర్క్లోకి వచ్చేయాలన్నమాట. సో ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యం నిజంగా ఈరోజు ఇది పని అయిపోవాలని చెప్పి అనుకుని మనం స్టార్ట్ చేసి ఆ పనిని అప్పట్లోనే కంప్లీట్ చేసిన రోజులు ఎవరికైనా సరే కొన్నైనా ఉంటాయి. సో వాటిని గుర్తు చేసుకోండి. సో అలా గుర్తు చేసుకుని ఈరోజు ఈ పనిని ఇలా కంప్లీట్ చేద్దాం, అప్పుడు ఎలాగో కంప్లీట్ చేసాం కదా అలాగే కంప్లీట్ చేద్దాం అని చెప్పి అనుకుంటే కనుక మనిషికి ఉన్న భయాలు ఇంకా పెద్దవైనా సరే ఇప్పుడే వదిలిపోతాయి, బద్ధకం కూడా ఈ క్షణమే వదిలిపోతుంది. అదనమాట సంగతి. భయము, బద్ధకము అనేవి మనిషిని వెనక్కి లాగేస్తూ ఉంటాయి కదా, కాబట్టి ఈ వెనక్కి లాగే వాటి గురించి కాకుండా మనిషిని ముందుకు తీసుకెళ్లే లక్ష్యం గురించి మాత్రమే ఆలోచించాలి. మరి ఏమంటారు? సో ఇంకా ఈరోజు నుంచి భయాన్ని, బద్ధకాన్ని వదిలేద్దాం. మరి ఇంకా ఎవరో ఒకరికి, ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష్యం అనేది ఉంటుంది కదా, మరి ఆ లక్ష్యం దిశగా మనం అడుగులు వేసేద్దాం. మరి అడుగులు వేసేద్దాం అన్న కదా చలో, అదే చలో మూవీ నుంచి ఒక పాట అయితే వినేయండి మరి.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దంతాలలో నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. క్రీడలు రాణించడం ద్వారా ఆరోగ్యంతో పాటు మంచి గుర్తింపు లభిస్తుందని రాష్ట ప్రభుత్వ విప్ గురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురంలోని హెచ్ గ్రౌండ్ క్రీడా మైదానంలో ఈరోజు నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలో ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. రాయితీపై వంటగ్యాస్ సిలిండర్లకు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈకేవైసీ చేసిన వారికే రాయితీపై గృహావసర వంటగ్యాస్ సిలిండర్ అందుతుందని, లేని పక్షంలో రాయితీ సిలిండర్ ఇవ్వరని పేర్కొంది. నిజమైన లబ్దారులకే రాయితీ సిలిండర్లు అందేలా చూసేందుకు, వాణిజ్య అవసరాలకు బళ్లకుండా నిరోధించేందుకు, నకిలీ కనెక్షన్లను తొలగించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఆధార్ కార్డు పొందిన తర్వాత 10 ఏళ్లకోసారి వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ స్పష్టం చేసింది. పుట్టిన సమయంలో ఆధార్ తీసుకున్న పిల్లలు 5 ఏళ్ల తర్వాత ఐరిస్ వేలిముద్రలను నమోదు చేసుకోవాలని తెలిపింది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో వివరాల అప్డేట్ కోసం జిల్లా వ్యాప్తంగా 2021 నుంచి అక్టోబర్ 20 వరకు ఉచిత ఆధార ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్టు

అధికారులు తెలిపారు. నందినాటక బహుమతులు 2025 కందుకూరి పురస్కారాలు 2026 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు రాష్ట చలనచిత్ర టీవీ నాటక రంగ అభివృద్ది సంస్థ ఎండీ కెఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత్ శ్రీలంక నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో స్టినెక్స్ 26 పేరుతో విశాఖలో ఇరు దేశాల నౌకాదళ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 17 తేదీన ప్రారంభమైన విన్యాసాలు ఈ రోజుతో ముగియనున్నాయి. సముద్రంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు పరస్పర సమన్వయం కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ విన్యాసాల ప్రధాన ఉద్దేశమని నేవీ అధికారులు పేర్కొన్నారు. తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ కేంద్రాల్లో తిరుమలలోని శ్రీవారి భక్తులకు నిత్యం జారీ చేసే సర్వదర్శన టోకెన్లు 4 రోజుల పాటు నిలిపివేయనున్నారు. ఈ నెల 14 నుంచి 29 వరకు నిలిపివేస్తున్నట్టు తొలుత దేవస్థానం ప్రకటించింది. తాజాగా మరో 4 రోజులు పొడిగించి 24 వరకు టోకెన్ల జారీ ఉండదని అధికారులు వెల్లడించారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 3వ పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో రజతం దక్కింది. ఫైనల్లో రుద్రాంక్ష్ పాటిల్, పార్థ్ మానే, హిమాంషు త్రిలాన్ త్రయం త్రిట్లో స్వర్ణాన్ని తీర్చిదిద్దుకుంది. చైనా అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు రుద్రాంక్ష్, హిమాంషు వ్యక్తిగత ఈవెంట్లలో ఫైనల్కు అర్హత సాధించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారు వివిధ భారతి. సమయం 9 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తుంది. మనం ఎంటర్ అయిపోయాం జోరుగా హుషారుగాలోకి. మరి ఇంకా ఈ జోరుగా హుషారుగాలో మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? స్పెయిన్లో టొమాటో ఫెస్టివల్ నిర్వహిస్తారు కదా, అయితే ఏంటి ఈరోజు నిర్వహిస్తారా ఏంటి అని అనుకోవచ్చు. స్పెయిన్లో టొమాటో ఫెస్టివల్ ఈరోజు అయితే కాదు, కానీ దాని గురించి అందరికీ తెలుసు, ఎందుకంటే అది అంత ఫేమస్ కాబట్టి. మరి బనానా ఫెస్టివల్ గురించి తెలుసా? ఇంతకీ బనానా ఫెస్టివల్ ఏంటి? అయితే స్పెయిన్లో టొమాటో ఫెస్టివల్ లాగా బనానా ఫెస్టివల్లో కూడా బనానా వేసి కొడతారా అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇక్కడ టొమాటోతో కొట్టినట్టుగా బనానాస్తో అంత ఫెస్టివల్ అయితే చేరు, ఎందుకంటే చాలా ప్రమాదం అని తెలిసిందే కదా. ఎందుకంటే అరటి తొక్క పైన కాలు వేస్తేనే ప్రమాదం అని తెలుసు, ఇంకా బనానా ఫెస్టివల్ చేసుకుంటే ఎలాగా, అయినా అలా వేస్ట్ చేయరంట వాళ్ళు. మరి ఇంతకీ ఈరోజు బనానా ఫెస్టివల్ అసలు ఎక్కడ నిర్వహిస్తారు చెప్తా. నిర్వహించే ప్రదేశం కంటే ముందు ఆ బనానా ఫెస్టివల్ రోజున ఏం చేస్తారో చెప్తా. ఏంటంటే ముఖ్యంగా టమాటో ఫెస్టివల్ లాగా టమాటోస్ని కొట్టడం కాకుండా ఇక్కడ బనానాస్తో రకరకాల స్వీట్స్ తయారు చేస్తారంట. ఇంకా అలాగే బనానాస్తో రెసిపీస్ కూడా తయారు చేస్తారు. ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే ఏంటంటే బనానా అరటి పండుని అలాగ తోలువలిసి తినడం మాత్రమే, కానీ వాటితో స్వీట్స్ కానీ ఇంకా చాలా రెసిపీస్ కానీ ఇక్కడ మనకైతే తెలియదు. కానీ దక్షిణ కర్ణాటక ఇంకా కేరళలో అయితే ఈ బనానాస్తో చేసిన రెసిపీస్

ఇవి వాళ్ళకి చాలా కామన్ అనమాట. ఇంకా బనానా చిప్స్ ఇప్పుడు ఇక్కడ కూడా చాలామంది దాన్ని ఇష్టంగానే తింటున్నారనమాట. మరి ఇంతకీ ఈ బనానా ఫెస్టివల్ని ఎక్కడ నిర్వహిస్తారో తెలుసా? ఫుల్టన్, కెంటకీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నిర్వహిస్తారంట ఈరోజు. అయితే అది ఇంటర్నేషనల్ బనానా ఫెస్టివల్గా వాళ్ళు దాన్ని డిక్లేర్ చేసుకున్నారు. ఎలాగైతే టొమాటో ఫెస్టివల్ని డిక్లేర్ చేసుకున్నారు స్పెయిన్ వాళ్ళు, అలాగనమాట. సో ఏంటంటే ఇక్కడ ఫుల్టన్ కెంటకీలో ఈరోజు బనానా ఫెస్టివల్ నిర్వహించడానికి కారణం అక్కడ అరటి తోటలు చాలా ఎక్కువగా ఉంటాయంట. అండ్ అలాగే అరటి ఎగుమతులు కూడా ఎక్కువే. మరి తోటలు ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి కదా, అదనమాట సంగతి. సో ఈ ప్రాంతంలో అరటి పంటలు, వాటి వినియోగం గురించి ప్రపంచం మొత్తానికి తెలిసేలాగా ఈరోజు సెప్టెంబర్ 21న ఇంటర్నేషనల్ బనానా ఫెస్టివల్ని నిర్వహిస్తారనమాట కెంటకీ ఇంకా ఫుల్టన్ అనే నగరాల్లో. సో ఇదనమాట సంగతి. సో స్పెయిన్లో లా టొమాటినా ఎలా నిర్వహిస్తారో అలాగే కెంటకీ యుఎస్ఏలో ఇంటర్నేషనల్ బనానా ఫెస్టివల్ని నిర్వహిస్తారు. కానీ ఏంటంటే చక్కగా బనానాస్తో చేసిన రెసిపీస్ అన్నీ కూడా చేసి మొత్తం ఎవరైతే ఆ వీధుల్లో నడుస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగానే వండి వడ్డిస్తారంట. మరిన్ని విషయాలైతే మాట్లాడుకుందాం జోరుగా హుషారుగా. మరి స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. ఇప్పుడైతే ఫలక్నామా దాస్ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది.

9:13 దాటి 30 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనము నాం జోరుగా హుషారుగాలు. చిన్న చిన్న సందర్భాల్లో చిన్న చిన్న విషయాలకు మర్చిపోతే పెద్ద సమస్య కాదు, కానీ ఆ మతిమరుపు ప్రతి విషయంలో కూడా సర్వసాధారణమైపోతే అప్పుడు అదే చాలా పెద్ద సమస్యగా మారిపోతుందన్నమాట. ఈ సమస్య కేవలం వారికి మాత్రమే కాదు, అంటే ఎవరికైతే ఈ వ్యాధి వస్తుందో వారికి మాత్రమే కాదు, వాళ్ళ చుట్టుపక్కల వారికి, ముఖ్యంగా వాళ్ళ రక్త సంబంధీకులు ఎవరైతే ఉంటారో వారు మాత్రం నిజంగా అది చెప్పలేని మానసిక ఆవేదనని అనుభవిస్తూ ఉంటారన్నమాట. సో మరి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అల్జీమర్స్ వ్యాధి చాలామందిని బాధిస్తోంది. మరి అల్జీమర్స్ వ్యాధి అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది, దానిని ముందుగా గుర్తించడం ఎలాగా, అల్జీమర్స్కి గురి కాకుండా అసలు ఎలా ఉండాలి, మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలు. మరి జోరుగా హుషారుగా అని చెప్పేసి ఇలా ఒక డిసీజ్ గురించి ఏంటి అని చెప్పి అనుకోవచ్చు. ఎస్, నిజంగానే దేనికైనా సరే పరిష్కారం ఉంటుంది, కానీ ఈ మతిమరుపుకి పరిష్కారం ఉందా లేదా అని ఇంకా రీసెర్చ్ జరుగుతోంది అనమాట. అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. అసలు ఏది మన దగ్గరికి రాకుండా, అదే ఏ డిసీజ్ మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఏ ప్రివెంటివ్ స్టెప్స్ అనేది తీసుకోవాలి. సో అసలు ఎల్జీమస్ కూడా ఎందుకు వస్తుంది అని దాని గురించి చాలా రీసెర్చెస్ అయితే చేశారు, దానికి సంబంధించినవి కూడా చెప్తున్నారనమాట. సో ఆ విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో అవి చేయడం వల్ల, ఇవి చేయకపోవడం వల్ల ఇది వస్తుంది అని చెప్పి తెలుస్తుంది కాబట్టి అసలు డూస్ అండ్ ఏంటి, డోంట్స్ ఏంటి తెలుసుకుందాం. మరి జోరుగా హుషారుగాలు వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. ఇప్పుడైతే మనమే మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది.

9:19 దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యూర్ ఆర్జే ఆదిత్య. మనమే మూవీ నుంచి కార్తీక్ ఇంకా గీతామాధురి పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి మనం మాట్లాడుకుంటున్నాం అసలు అల్జీమర్స్ అంటే ఏంటి. సో అల్జీమర్స్ కంటే ముందు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే డిమెన్షియా అన్నమాట. బ్రెయిన్ ఫంక్షనింగ్కి రకరకాలుగా వచ్చే వ్యాధులు, వాటిలో రకాలు అన్నీ కలిపి డిమెన్షియాగా వ్యవహరిస్తూ ఉంటారన్నమాట. మరి ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో ఈ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది దెబ్బతిని రకరకాలుగా ఈ రుగ్మతులు అనేవి వస్తూ ఉంటాయి. సో అన్ని రకాల బ్రెయిన్ డిస్ఫంక్షన్లో ముఖ్యంగా కామన్గా కనిపించే లక్షణాలు ఏంటంటే అప్పుడే జరిగిన విషయాలు, పరిచయాలు మర్చిపోవడం. మరి నిజంగా అప్పుడే జరిగిన పరిచయం అనేది కొన్నాళ్ళ తర్వాత మర్చిపోతే మళ్ళీ గుర్తు చేస్తే గనక ఖచ్చితంగా వస్తుంది. సో ఏంటంటే మన బ్రెయిన్లో న్యూరాన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇవి చాలా చాలా చిన్న సెల్స్. సో ఈ చిన్న సెల్స్ అనేవి కోటాను కోట్ల న్యూరాన్స్ అన్నీ కలిపితేనే మన బ్రెయిన్ అనేది తయారవుతూ ఉంటుంది. మనం మాట్లాడేది, మనం వినేది, మనం చదివేది, ఇంకా ఎవరి దగ్గర నుంచైనా మనం మాట్లాడుతున్నప్పుడు మనం అవన్నీ విన్నవి అన్నీ కూడా స్టోర్ అయ్యి ఉండేది ఈ న్యూరాన్స్లోనే. అది ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో ఆ సబ్జెక్ట్ గురించి కొంచెం పక్కన పెడితే ఇలాగా అప్పుడే జరిగిన విషయాలు, పరిచయాలు అనేవి అప్పటికప్పుడే మళ్ళీ తర్వాత క్షణమే మర్చిపోవడం అన్నమాట. ఇంకా తెలిసిన ప్రదేశాల గురించి కూడా మర్చిపోతూ ఉండడం. ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా వీటన్నిటితో ఒక కాంటాక్ట్ సంబంధం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ కొన్నాళ్ళ తర్వాత ఎప్పుడైతే ఈ అల్జీమర్స్ వ్యాధి అనేది స్టార్ట్ అవుతుందో వాళ్ళ పూర్వంలో ఉన్న జ్ఞాపకాలు, ప్రదేశాలు, పరిచయాలు, వ్యక్తులు వీళ్ళందరినీ కూడా మర్చిపోతూ ఉంటారన్నమాట. ఇంకా ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే అసలు అల్జీమర్స్ వ్యాధి వచ్చిందని ఎలా తెలుసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనందరం ఈజీగానే రికగ్నైజ్ చేసేస్తూ ఉంటాం. ఏంటంటే తెలిసినవి కూడా మర్చిపోతున్నారేంటి, నిజంగా యాక్ట్ చేస్తున్నారా లేకపోతే ఏమైనా వచ్చిందని. కానీ అలా కాకుండా పోట్లాడుతున్నప్పుడు కూడా పదాల గురించి వెతుక్కోవడం, తెలిసిన భాషలో కూడా ఎక్కువ

ఎక్కువగా తడబడుతూ ఉండడం ఇలా చేస్తున్నారంటే అది కూడా ఈ డిమెన్షియాలోని ముఖ్యంగా చాలా రకాల వ్యాధులు అయితే ఉంటాయని కదా, అందులో అన్నింటిలోనూ కామన్గా కనిపించే లక్షణాలు అన్నమాట. సో అల్జీమర్స్లో కూడా ఎక్కువగా ఈ లక్షణాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ డిమెన్షియాలో చాలా రకాలు ఉన్నప్పుడు అల్జీమర్స్ అందులో ఒక రకమైనప్పుడు మరి ఇంతకీ అల్జీమర్స్ అనే వ్యాధి అసలు ఎందుకు వస్తుంది, మరి దాని నుంచి మనిషి బయటపడడం ఎలాగా, ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. మరి ఇప్పుడు అయితే ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తుండండి విద్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య, ఘటికుడు మూవీ నుంచి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం జోరుగా హుషారుగాలో. తొమ్మిది గంటల 33 నిమిషాలు దాటి 14 సెకండ్లు కావస్తోంది సమయం. ఇంకా పెద్ద మూవీ నుంచి సాంగ్ అయితే విన్నాను కదా, మనం మాట్లాడుకుంటున్నాం సో అల్జీమర్స్ డే సందర్భంగా అల్జీమర్స్ ఎలా వస్తుంది అన్న విషయం గురించి. మరి అల్జీమర్స్ అంటే ఏంటి? సో బ్రెయిన్లో అతి ముఖ్యమైన ప్రదేశాల్లో అనవసరంగా ప్రోటీన్ బిల్డప్ అవ్వడం అన్నమాట. మరి ఈ ప్రోటీన్, అనవసరపు ప్రోటీన్ ఎందుకు బిల్డప్ అవుతుంది, ఎందుకు, ఎక్కడ, ఎలా తయారవుతుంది? సో ఏంటంటే ప్రతి ఒక్క చోట మన బాడీలో ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రతి ఆహారంలో కూడా ఈ కాలంలో ప్రోటీన్ తీసుకోవడాన్ని అందరూ పెంచిన సంగతి కూడా మనకి తెలిసిందే. ఏంటంటే ఉట్టి ప్రోటీన్ మాత్రమే కాదు, దాంతోపాటు కార్బోహైడ్రేట్ ఉండాల్సిందే. మరీ కార్బోహైడ్రేట్ ఉండకూడదు, మరీ ప్రోటీన్ ఉండకూడదు. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. అత్యంత ఎక్కువగా ఫుడ్లో ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఈ ప్రోటీన్ పెరిగిపోతుందా ఏంటి బ్రెయిన్లో అని చెప్పి ఒక సందేహం రావచ్చు. అదైతే కాదు ఇక్కడ సంగతి. మన బ్రెయిన్లో ముఖ్యమైన ప్రోటీన్ ఉంటుందన్నమాట, ఏంటంటే అమిలాయిడ్ ప్రీకర్సర్ ప్రోటీన్. దీన్నే ఏపీపీ యాప్ అనుకోండి. సో ఏదైనా యాప్ అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం కదా, సో అలాగనమాట అమిలాయిడ్ ప్రీకర్సర్ ప్రోటీన్. మరి ఈ ఏపీపీ ఏం చేస్తుంది అంటే మన బ్రెయిన్లో న్యూరాన్స్ అనేవి చాలా సెల్స్, కోటాని కోట్ల కణాలు ఉంటాయన్న కదా, ఆ కణాలు ప్రతి ఒక్క కణానికి కూడా రక్షణగా నిలుస్తుందన్నమాట. అయితే రక్షణగా నిలుస్తుందన్నావు కదా, మరి ఇదే ఎందుకు సమస్య అవుతుంది? మరి ఆ రక్షణగా నిలిచేదే సమస్యగా మారుతుంది. ఎప్పుడు మారుతుంది, ఎందుకు మారుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం జోరుగా హుషారుగాలో. ఇప్పుడైతే గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వస్తుంది. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

9:39 దాటి 46 సెకండ్లు కావస్తుంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. నానీస్ గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి మనం మాట్లాడుకున్నాం జోరుగా హుషారుగా లో. మరి అల్జీమర్స్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే బ్రెయిన్లో ప్రోటీన్ బిల్డప్. సో ఎందుకు ఈ ప్రోటీన్ వస్తుంది? ఎక్కువగా ఆహారంలో ప్రోటీన్ తీసుకోవడం వల్ల అయితే కాదు. మరి ఈ అమిలాయిడ్ ప్రీకర్సర్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో, అంటే బ్రెయిన్లోని ప్రతి ఒక్క న్యూరాన్ కణానికి రక్షణ కవచంగా ఈ అమిలాయిడ్ ప్రీకర్సర్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో దానిపైన బీటా సెక్రటేస్, గామా సెక్రటేస్ అనే రెండు ఎంజైమ్స్ దాడి అన్నమాట. సో అలా దాడి చేసినప్పుడు ఈ రక్షణ కవచంగా ఉన్న ప్రోటీన్ ఏదైతే ఉంటుందో అది బ్రేకప్ అయిపోతుంది. సో ఇంకా అది న్యూరాన్ మెంబ్రేన్కి రక్షణ కవచంగా పనిచేయకుండా పోతుంది అన్నమాట అక్కడితో. సో అలా ప్రోటీన్గా ఉండాల్సిన రక్షణ కవచం పెప్టైడ్గా మారిపోతుంది. సో ఇది మనందరికీ తెలిసిందే, ఏంటంటే మనం తిన్న ఆహారం ఏదైతే ఉంటుందో దాంట్లో ప్రోటీన్ అయితే ఉంటుంది కదా కొంత. ఆ ప్రోటీన్ అనేది మన డైజెస్టివ్ సిస్టమ్లో కడుపుకి వెళ్ళిపోయిన తర్వాత చిన్న ప్రేవులు పెద్ద ప్రేవులు ఇలా ఉంటాయి కదా, సో అలా వాటికి వెళ్ళిపోయి డైజెస్ట్ అవుతూ ఉంటే అక్కడ ప్రోటీన్ అనేది పెప్టైడ్గా మారిపోతుంది అనమాట, అంటే డైజెషన్కి తయారైపోతుంది. సో ప్రోటీన్ అనేది మనకి రక్షణ కవచం అని తెలుసు, అది పెప్టైడ్గా మారిపోయిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళాలి. సో అలాగే బ్రెయిన్లో కూడా ఏంటంటే పెప్టైడ్గా మారిపోయిన ఆ ఏపీపీ అనేది బయటకు వచ్చేయాలన్నమాట. సో బయటకు ఎలా వస్తుంది? మామూలుగా మన అందరికీ తెలిసిందే, గాలి ఎలా పీలుస్తున్నాం మళ్ళీ గాలి ఎలా బయటకు వస్తుంది, అలాగే లోపల బాడీ అంతా కూడా వేస్ట్ అంతా కూడా బయటికి వచ్చేయాలి. అండ్ అలాగే మంచి ఏదైతే ఉందో మనం తీసుకున్న ఆహారంకి సంబంధించిన న్యూట్రిషన్ అంతా కూడా మన బాడీ పార్ట్స్కి వెళ్తూ ఉండాలి. ఇదంతా ఒక సైకిల్ అన్నమాట. సో బ్రెయిన్కి ముఖ్యంగా న్యూరాన్కి రక్షణ కవచంగా ఉన్న ఈ ఏపీపీ పెప్టైడ్గా మారిపోయిన తర్వాత అక్కడే అక్యుములేట్ అయిపోతూ ఉంటే, అంటే పేరుకుపోతూ ఉంటే ఈ అల్జీమర్స్ వ్యాధి రావడానికి కారణమవుతుంది అని రీసెర్చర్స్ డాక్టర్స్ చెప్తున్నారు. సో బ్రెయిన్ డిస్ఫంక్షన్లో ఈ

ఈ అల్జీమర్స్ అనేది ఒక రకమైన వ్యాధి అన్న కదా. మరి డిమెన్షియాలో ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి అన్నమాట. సో ఈ అల్జీమర్స్ ఈ విధంగా వస్తుంది అని రీసెర్చర్స్ ఈ కారణమైతే చెప్పారు. మరి నిజంగా ఇలాగా పేరుకుపోవడానికి కారణం ఏంటి? అసలు అలా పేరుకుపోకుండా ఉంటేనే అల్జీమర్స్ రాకుండా ఉంటుంది అదనమాట సంగతి. సో ఏంటంటే మామూలుగా అల్జీమర్స్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా క్యూర్ చేయాలని చెప్పేసి ఇంకా రీసెర్చర్స్ అయితే చేస్తూ ఉన్నారు. మరి నిజంగా అలా న్యూరాన్ సెల్ అనేది డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని మళ్ళీ పునరుత్తేజం చేయడానికి అంటే మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి కుదరదు అని చెప్పేసి సైన్స్ చెబుతుంది. మరి ఇంకా రీసెర్చర్స్ అయితే ఇంకా బాగా మెరుగైతే మళ్ళీ ఆ న్యూరాన్ని వెనక్కి తీసుకురాగలిగితే అప్పుడు అల్జీమర్స్ పైన మనిషి చేసే యుద్ధానికి ఒక పరిష్కారం దొరికినట్లే. మరైతే అసలు ఆ అల్జీమర్స్ స్టేజ్ వరకు వెళ్లకుండా ఉండాలి అంటే మూలం అనేది తెలుసుకోవాలి కదా. మూలం అయితే మనిషి తెలుసుకున్నారు. మరి ఆ మూలం ఏంటంటే ఈ ప్రోటీన్ బిల్డప్ అనేది బ్రెయిన్లో ఎక్కువ అయిపోవడం. సో మరి ఈ ప్రోటీన్ బిల్డప్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం కదా. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు మనం మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో ఈ పాట తర్వాత. మరైతే కందరిగా మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VB తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
5: FM 101.3.

9:50 దాటి 43 సెకన్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101 పాయింట్ ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనమున్నాం జోరుగా హుషారుగాలో. నిజంగా ఏదైనా మనకి తెలియని విషయం గురించి ఎంతో కొంత తెలిస్తే దాన్ని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో అల్జీమర్స్ అనే వ్యాధిని ఎదుర్కోవడం మనకి సులువే, కానీ వచ్చిన తర్వాత ఎదుర్కోవడం అనేది కష్టం. సో అలా కాకుండా ముందు నుంచే దాని గురించి మనం ఆలోచించి అది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎంతగానో కొన్ని దేశాల్లో చాలా బాధ పెడుతుందన్నమాట. మన దేశంలో అంతగా లేదని చెప్పి చెప్పుకోవచ్చు, కానీ ఒకవేళ రావచ్చేమో. అలా రాకుండా ఉండాలి అంటే ప్రివెన్షన్ అనేది తీసుకోవాలి కదా అని చెప్పేసి ఇప్పుడు మనం అయితే మాట్లాడుకుంటున్నాం అన్నమాట. అందుకనే ప్రపంచ దేశం అంతా కూడా తెలియని ఈరోజు అల్జీమర్స్ డేని పాటిస్తున్నారు. మరి ఈ అల్జీమర్స్తో పాటు డిమెన్షియాలో ఇంకా వేరే రకాల వ్యాధులు కూడా ఉన్నాయన్న కదా. అవేంటంటే వాస్కులర్ డిమెన్షియా, ఫ్రంటో టెంపోరల్ డిమెన్షియా, లేవీ బాడీ డిమెన్షియా. సో వీటన్నింటిలో కూడా ఏంటంటే బ్రెయిన్లోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడమే. సో బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగకపోతే ఆ ప్రాంతంలో

మొద్దు బారడం అనేది మనకి బాగా లిమ్స్ లో తెలుస్తుంది. సో ఏంటంటే ఎక్కువసేపు బాస్పెట్లు వేసుకుని కింద కూర్చున్నప్పుడు కానీ, లేకపోతే పడుకున్నప్పుడు చేతులు మన శరీరం పైన, మన శరీరం కింద పెట్టుకున్నప్పుడు ఆ శరీరం యొక్క బరువు అనేది లిమ్స్ మీద ఎక్కువగా పడిపోవడం వల్ల, లేచినప్పుడు అక్కడ ఏదో మొద్దు బారిపోయినప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనకి. ఎప్పుడైనా అది గమనించారా? సో అలా ఎందుకు అనిపిస్తుంది అంటే అక్కడ సర్క్యులేషన్ కొంతసేపు ఆగిపోయిందనమాట. సో సర్క్యులేషన్ పూర్తిగా ఆగిపోయిందని కాదు, కొంతసేపు చాలా తక్కువగా వెళ్ళిందని అర్థం. సో అలాగా మనకి ఈ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడైతే ఆగిపోతుందో అలాగా ఆ అవయవం అనేది, ఇంటర్నల్ ఆర్గన్ అనేది దెబ్బతింటుంది. అది మనకి తెలియదు. సో ఇవన్నీ మనకి బయట కనిపిస్తుంటాయి కాబట్టి ఇంటర్నల్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో, కిడ్నీస్ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ, వీటికి సరిగ్గా వెళ్తుందా లేదా అనేది మనకి తెలియదు. ఆ తర్వాత రుగ్మతులు వచ్చినప్పుడు మనకి అర్థమవుతుంది ఏంటంటే ఇలాగా ఫలానా డిసీజ్ వచ్చిందంట, ఆ మందులు వేసుకోవాలంట, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేదంట, సెల్ డ్యామేజ్ అయిందంట, ఇలా రకరకాలుగా మనం తెలుసుకుంటూ ఉంటామన్నమాట. సో బ్రెయిన్లోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో అప్పుడు ఇటువంటి డిసెస్ కూడా రావన్నమాట. సో ఈ మెమరీ లాస్, ఇంకా బ్రెయిన్ బాడీ కనెక్షన్, ఇవన్నీ కూడా అప్పుడు దెబ్బతింటాయి ఎప్పుడైతే రక్త ప్రసరణ సరిగ్గా జరగలేదు. మరి ఈ రుగ్మతులు అన్నీ కూడా అసలు రాకుండా ఉండాలంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం ఏం చేయాలి, మన చేతుల్లో ఉన్న పని అది అని చెప్పి అనుకుంటారు. ఎస్, మన చేతుల్లో ఉన్న పనే ఏంటంటే, ఒక ఇంట్లో మంచినీళ్ళు వస్తున్నాయంటే ట్యాంక్లోకి ఎక్కించాలంటే మనం మోటార్ వేస్తాం కదా. మరి ఆ విధంగా మన బ్రెయిన్లోకి ఒక బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగాలంటే ఏ స్విచ్ ఆన్ చేయాలి, అదే ఎక్సర్సైజ్ అని ఒక స్విచ్ ఆన్ చేయాలి. రోజు వాకింగ్, జాగింగ్, వీలైతే వెయిట్స్ని కూడా లిఫ్ట్ చేయడం, ఇలాగా చేస్తూ ఉండడం వల్ల పేరుకుపోయిన ప్రోటీన్స్, అనవసరమైన క్లాక్స్ ఏవైతే ఉంటాయో మన శరీరంలో, ముఖ్యంగా రక్తనాళాల్లో, అవన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా చేస్తూ ఉండడం వల్ల మన శరీరంలో ఎక్కడ కూడా క్లాక్స్ ఉండవు, ఇంకా అనవసరపు పేరుకుపోయిన ప్రోటీన్స్ కూడా ఉండవన్నమాట. సో ఈ విధంగా లేకపోతే ఇంకా అప్పుడు అల్జీమర్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం మనకేంటి. ఇంకా అలాగే ముఖ్యంగా బ్రెయిన్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొన్ని పదును పెట్టే సమస్యలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, పదును పెట్టే పజిల్స్ అని చెప్పేసి. ఇంకా మన రేడియోలో కూడా మన అందరం మీ అందరినీ ఉత్తేజపరచడానికి, ఇంకా పదును పెట్టడానికి ఎన్నో క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నాం, దానికి సంబంధించి ఆలోచన చేస్తూ ఉన్నారు, అలాగే మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో ఇలా మన బ్రెయిన్కి ఎంతో కొంత పని అనేది మనం సృష్టిస్తున్నామన్నమాట. అలాగా కొత్త పనులు, ఇంకా కొత్త భాషలు నేర్చుకోవడం, వాటిలో ప్రావీణ్యం సంపాదించడం, రోజు ఇలాగా ఎంతో కొంత టైం టేబుల్ పెట్టుకుని నేను దీంట్లో ఖచ్చితంగా ఎంతో కొంత సాధించాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటే, ఒక లక్ష్యం పెట్టుకుంటూ ఉంటే, దానికి తగ్గట్టుగా పనిచేస్తూ ఉంటే కనుక అప్పుడు బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది. ఇంక ఇటువంటి వ్యాధుల సంగతి గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. మన ఆహారపు అలవాట్లు, ఏ సమయానికి చేయాల్సిన పనులు ఆ సమయంలోనే చేయడం, ఏ తిండి తినాలో ఏ టైంకి ఆ తిండే తినడం, ఇలా అవన్నీ చేస్తుంటే అసలు రకరకాల వ్యాధులు వస్తున్నాయని చెప్పి మనం భయపడటం కాదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకుండా ఎల్లప్పుడూ హెల్తీగా ఉండొచ్చు, అదనమాట సంగతి. మరి అల్జీమర్స్ గురించి ఇంకా తెలుసుకున్నాం కదా, అసలు అల్జీమర్స్ రాకుండా ఉండేందుకు ప్రివెన్షన్ అయితే మనం ఈరోజు జోరుగా హుషారుగా అలా తెలుసుకున్నాం. మరి అయితే ఇప్పుడు అనేకుడు మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, అతడింది మూవీ నుంచి వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈరోజు రేపు పలు కార్యక్రమాల్లో పాల్గొని వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పీఠికాపురం నగరవనాన్ని ప్రారంభిస్తారు. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026లో నెల్లూరు నగరానికి గుర్తింపు రావడంపై పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఇండెక్స్లో నెల్లూరుకు 893వ ర్యాంకు సాధించడంపై అధికారులకు ప్రజలకు అభినందనలు తెలిపారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి కెహెచ్ఎన్ నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్తో పాటు వివిధ శాఖల అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడి తుఫాను పరిస్థితిపై సమీక్షించారు. భారీ వర్షాలు ఎదురుగాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. కుప్పం ప్రాంత అభివృద్ది సంస్థ పరిధిలో 45 కోట్ల రూపాయలతో చేపట్టే వివిధ అభివృద్ది పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. మొత్తం 489 పనులకు నిధుల మంజూరు కోసం చిత్తూరు జిల్లా కలెక్టర్ కడా చైర్మన్ పంపిన ప్రతిపాదనలకు ప్రణాళిక శాఖ ఆమోదం తెలిపింది. స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు ఉద్యోగులకు సంబంధించి 2019-2020 నోటిఫికేషన్ల ద్వారా నియమితులై పదోన్నతి అవకాశాలు లేక ఒకే పోస్టు క్యాడర్లో 6 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు స్పెషల్ గ్రేడ్ పోస్టు స్కేల్ వర్తింపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు స్వర్ణ గ్రామ వార్డుల శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈఏపీసెట్ ఇంజనీరింగ్ 3 విడతల కౌన్సిలింగ్ కలిపి 67.48%

శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మూడో విడత కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు పూర్తయినట్టు అధికారులు తెలిపారు. క్రీడా కోటా సీట్ల భర్తీకి శాప నుంచి జాబితా రాని కారణంగా 659 సీట్లను పెండింగ్లో పెట్టామని తెలిపారు. తిరుమల శ్రీవారి సలగట్ట బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు ఉదయం మలైప్పస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులు దర్శనమిచ్చారు. అశేష భక్తజన గోవింద నామస్మరణల మధ్య వాహన సేవ వైభవంగా జరిగింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. 10:03 దాటి 42 సెకండ్లు కావస్తుంది సమయం. మనం ఎంటర్ అయిపోయాం హరివిలిలోకి. మరి హరివిలిలో నేను అడగబోయే మొట్టమొదటి ప్రశ్న, ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం వారు సంవత్సరానికి ఒక రైతుకు అందించే ఆర్థిక సహాయం ఎంత? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం వారు సంవత్సరంలో ఒక రైతుకి అందించే ఆర్థిక సహాయం ఎంత? తెలిస్తే గనక 8662488148662484 8684228 మెసేజ్ చేసేయచ్చు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏం చేయాలి ఆరినా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

10:15 దాటి 15 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం హారివేలలో. ఎంజీ రాధాకృష్ణన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వనమాలి లిరిక్స్ అందించగా హరిణి పడిన పాట శివపురం మూవీ నుంచి విన్నారు. హరివేలలో అడిగిన మొదటి ప్రశ్న, ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం వారు సంవత్సరంలో ఒక రైతుకి అందించే ఆర్థిక సహాయం ఎంత? మరి ఈ ప్రశ్నకి సమాధానాలు ఎవరు పంపించారో చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు అంటే మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ గారు మెసేజ్ చేస్తున్నారు. ఎస్ గుడ్ మార్నింగ్ అండి. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కోట సాయి ప్రీతం భవానీపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు సుజాత గారు. నారాయణమూర్తి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుండి కరెక్ట్ ఆన్సర్. కలవందలపాడు గ్రామం నుంచి కాసిం గారు ముతుజావలి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. హిందూపూర్ నుండి రాజేష్ గారు, కరెక్ట్ ఆన్సర్. మాధవరం నుండి నరసింహారెడ్డి గారు మెసేజ్ చేశారు, పాలెంపల్లి నరసింహారెడ్డి గారు. ఎస్ మరి నిజంగా ఈ అల్జీమర్స్ వ్యాధి అనేది చాలా ప్రమాదకరమైనది. ఎందుకు అంటే మామూలుగా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నా మంచి మాటలు చెప్తూ ఉంటారు బాధపడేవారు, వింటూ ఉంటారు వినేవాళ్ళు. ఇంకా అలాగే ఇక్కడ అల్జీమర్స్ వ్యాధి అంటే మనిషి తన ప్రపంచాన్ని మర్చిపోతారు, తన బంధుత్వాన్ని మర్చిపోతారు. మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చెప్పాలంటే నరకమే కదా. మరి ఈ అల్జీమర్స్ వ్యాధి ప్రపంచంలో చాలానే ఉందంట, మరి మన దేశంలో అంతగా లేకపోలేదు. సో అయితే కొంచెమైతే ఉంది, ఇంకా దాన్ని పెద్దదిగా కాకుండా ఉండాలి అంటే ముందుగా ప్రివెన్షన్ అనేది తెలుసుకోవాలి కదా. సో మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు కూడా దీని గురించి అయితే చాలానే చెప్పారు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు అంటే లలిత మురళి భాను కామ్కూరు తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపినేని పాలెం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రావు గారు రాణి గారు పోలవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కుసుమాన్విత గారు శర్వాణీ గారు అయ్యప్ప నగర్ బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుంచి నందు మెసేజ్ చేస్తున్నారు, ఎస్ గుడ్ మార్నింగ్ అండి. టీ నర్సాపురం

నుంచి పాపారావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి మెసేజ్ చేస్తున్నారు టైలర్ రమేష్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేస్తున్నారు, ఉదయం నుంచి చాలా మంచి విషయాలు అంటూ విన్నాం అంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ మెసేజ్ అండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం వారు సంవత్సరంలో ఒక రైతుకి అందించే ఆర్థిక సహాయం 6,000 రూపాయలు. హరివిలిలో మరి ఇప్పుడు నేను అడుగుతున్న రెండవ ప్రశ్న, పడయాణి. పడయాణి అనేది ఒక డ్యాన్స్ ఫామ్ అన్నమాట. మరి ఈ పడయాణి ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం? పడయాణి ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8 6 2 4 888 14కి.

0: 10:28 దాటి 29 కావస్తోంది. స్టూడియోస్ లో సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్యురార్జే ఆదిత్య. మనమున్నాం హరివిల్లులో. అడిగిన ప్రశ్న ఏంటంటే పడయాణి ఈ ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం? మరి ఈ ప్రశ్నకి ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో చూసేద్దామా. మరి ఫస్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? విజయవాడ నుంచి నందు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి, ఎస్ గుడ్ మార్నింగ్ అండి, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. రంగాచరలి గారు హిందూపూర్ టీచర్స్ కాలనీ నుంచి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి కనకారావు గారు, కరెక్ట్ ఆన్సర్. బొడ్డు తులసీదాస్ గారు నవీపేట నిజామాబాద్ జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ జిల్లా గుత్తి నుంచి రామాంజనేయులు వనిత, త్రిష, నారాయణి, హాసిని మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రావు గారు పోలవరం నుండి, రాణి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత ఎవరెవరు మెసేజెస్ చేశారో చదివి వినిపించేస్తాను.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

పడయాణి ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం? మరి ఈ ప్రశ్నకి సమాధానాలు పంపించిన వారి మెసేజెస్ అయితే చదివి వినిపించేస్తున్నా కదా. నెక్స్ట్ ఇంకా భాస్కర్ రావు గారు, రాణి గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాహుల్ నాయర్ అనంతపురం నుంచి, అవునా? ఓకే. నెక్స్ట్ ఇంకా కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముదుజా వాళ్ళు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మార్కాపురం నుంచి సిరిగిరి రామ్ప్రసాద్ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. లలిత గారు, మురళి భాను మెసేజ్ చేస్తున్నారు తిరుపతి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణ గారు, కృష్ణవేణి భవానీనగర్ అనంతపురం నుండి మెసేజ్ చేస్తారు. కాదు, సాంగ్ అయితే వినిపించే కదా, నారి నారి నడుము మురారి, అందులోనే ఉంది ఆన్సర్. అరవిల్లు కార్యక్రమంలో ఆలస్యంగా జాయిన్ అయ్యాము, మరి ఆన్ క్వశ్చన్ వినలేదు అంటూ మెసేజ్ చేశారు బండారు త్రిమూర్తుల గుప్తా గారు పెద్దాపురం నుంచి. పడయాణి ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి ఎవరు పంపించారో మెసేజెస్ చదివి వినిపించేస్తున్నాను, అదనమాట సంగతి. వేదాంత జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు. క్వశ్చన్లోనే ఆన్సర్ తెలిసిపోయింది, అదేలాగా? ఓహో, ఏదైనా సరే మనకు ఒక స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ అయితే ఉంటుంది కదా, సో ఆ లాంగ్వేజ్కి సంబంధించిన కొన్ని వర్డ్స్ అయితే కొంచెం ఫెమిలియర్గా మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇది ఆ భాషకి చెందింది అని చెప్పేసి. సో అలాగా కనిపెట్టారంట. ఎస్ అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, అవునా? ఓకే. శశిప్రియా రెడ్డి గారు నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఏనుగంటి నాగేంద్రరావు గారు గుంటూరేనా? ఎస్, గుంటూరు నుండి మెసేజ్ చేశారు. తమిళనాడు అయితే కాదు. నెక్స్ట్ ఇంకా నాగార్జున లక్ష్మీ గారు వడియంపేట అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ నరేష్ గారు. నెక్స్ట్ ఇంకా పాకాల మండలం నుంచి మెసేజ్ చేశారు. ఎస్, దేవీనగర్ సత్యనారాయణపురం నుంచి, సత్యనారాయణ గారు దేవీనగర్ నుండి మెసేజ్ చేశారు. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ పంపించారా? ఓకే. మరి ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, పడయాణి ఏ

రాష్ట్రానికి సంబంధించిన నాట్యం, అంటే కేరళం. సో కేరళం రాష్ట్రానికి సంబంధించిన నాట్యం అన్నమాట ఈ పడయాణి. ఈ పడయాణి నాట్యంలో పెద్ద పెద్ద వుడెన్ మాస్క్స్ను ధరించి డప్పుల లయకు తగ్గట్టుగా నాట్యం ఆడతారన్నమాట. మరి ఈ నాట్యాన్ని ముఖ్యంగా భద్రకాళి అమ్మవారి ఉత్సవాల్లో ప్రదర్శిస్తూ ఉంటారు కేరళం రాష్ట్రంలో. హరివిలులో ఇప్పుడు నేను అడగబోయే మూడో ప్రశ్న, కోల్ అప్రైజింగ్, కోల్ తిరుగుబాటుకు అధ్యక్షత వహించిన ప్రథమంగా అధ్యక్షత వహించిన నాయకుడు పేరేంటి? సో కోల్, కేఓఎల్ కోల్, ఇది ఒక తిరుగుబాటు అన్నమాట. సో ఈ కోల్ తిరుగుబాటుకు ప్రథమంగా అధ్యక్షత వహించిన నాయకుడు ఎవరు? తెలిస్తే కనుక మెసేజ్ చేసేచ్చు 8662 4888 14కి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

10:46 దాటి 22 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు విద్ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. మరి అడిగిన ప్రశ్న ఏంటంటే, కోల్ అప్రైజింగ్, కోల్ తిరుగుబాటుకు అధ్యక్షత వహించిన నాయకుడి పేరేమిటి? మరి ఈ ప్రశ్నకి సమాధానాలు ఎవరు పంపించారో చూద్దాం.

పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి మెసేజ్ చేశారు, మాట్లాడుతుంది ఇక్కడ ఆదిత్య. నెక్స్ట్ ఇంకా ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపూర్ నుంచి డైలర్ రమేష్ గారు, ఇంకా వెంకటాచలపతి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవీనగర్ నుండి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి దేవసేన మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్.

సిగిరి రామ్ప్రసాద్ గారు మార్కాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. నందు గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాసిం గారు ముతుజావల్లి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి కనకారావు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, ఆకాశవాణి వల్ల చాలా విలువైన విషయాలు మేము తెలుసుకుంటున్నాం అంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బండారు త్రిమూర్తులు గుప్తా గారు మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్ ఈజ్ అంటూ అడిగిన ప్రశ్న ఏంటంటే కోల్ తిరుగుబాటుకు అధ్యక్షత వహించిన నాయకుడి పేరేమిటి అని చెప్పి అన్నాను. మరి ఆన్సర్ పంపించిన ఆన్సర్ అయితే కరెక్ట్ కాదండి. నెక్స్ట్ ఇంకా ప్రసాద్ రావు గారు మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తున్నారు, లంగాచర్లు గారు హిందూపూర్ టీచర్స్ కాలనీ నుంచి మెసేజ్ చేశారు, ఎస్ బుద్ధు భగత్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పద్దెనిమిది వందల 1831 ఇంకా 1832 ఈ మధ్య కాలంలో బుద్ధు భగత్ గారు ఛోటా నాగపూర్ ప్లాట్యూ, ఇప్పుడు చెప్పాలంటే జార్ఖండ్ ఇంకా తర్వాత బీహార్, ఈ ప్రాంతంలో ఆయన బ్రిటిషర్స్కి ఎదురు వెళ్ళి తమ భూములు అడవులు వాటిపైన వాళ్లకున్న హక్కుల్ని తెలుపుకోవడం కోసం ఈ కోల్ తిరుగుబాటును నిర్వహించారన్నమాట. సో ఈ కోల్ తిరుగుబాటు తర్వాత అడవుల్లో నివసించేవారు, ముఖ్యంగా భారతదేశంలో ఆ ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ పక్కన ఉండేవాళ్ళు, ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా ఇలా తిరుగుబాటు అనేవి తర్వాత నుంచి మొదలవుతూ ఉన్నాయన్నమాట. సో కోల్ అప్రైజింగ్ అనేది ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్లో చాలా ముఖ్యమైన సన్నివేశం. మరి హరివిలిలో ఇప్పుడు అడగబోయే ప్రశ్న, పర్ డ్రాప్ మోర్ క్రాప్, పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఈ ఇతివృత్తం ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది? పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఈ ఇతివృత్తం ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది? తెలిస్తే కనుక 8662488144కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

10:57 దాటి 15 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య మనమున్న హారివిలులో. మరి అడిగిన ప్రశ్న ఏంటంటే, పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఈ ఇతివృత్తం ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది? మరి ఇంకా అపరిచితుడు మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఈ ప్రశ్నకి సమాధానాలు ఎవరు పంపించారో చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్టే, కానీ అడిగిన ప్రశ్న ఏమిటంటే ఒక పథకం అయితే ఉందన్నమాట, ఈ పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఒక పథకంలోని ఇతివృత్తం. సో ఆ పథకం పేరు అడిగాను, మీరు పంపించిన నీటి సంరక్షణ సస్యరక్షణ, ఎస్ అంతా కరెక్టే.

థీమ్ అయితే కరెక్టే, కానీ పథకం పేరు కూడా కావాలన్నమాట. ఆన్సర్లో పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు మెసేజ్ చేశారు. అనంతపురం జిల్లా గుత్తి నుంచి రామాంజనేయులు, వనిత గారు, నారాయణ, హాసిని మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా బెంగళూరు నుంచి ఆశా శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు, పథకం పేరు కూడా చెప్తే బాగుండేది. అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. బొడ్డు తులసీదాస్ గారు, నవీపేట నిజామాబాద్ నుండి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి రామ్ప్రసాద్ గారు మార్కాపురం నుంచి, ఎస్ అది దేనికోసం అంటే దానికోసమే, అది పంపించింది కరెక్టే కానీ పథకం అయితే ఉంది, ఆ పథకానికి పేరు ఏంటి అని చెప్పి అడిగాను. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా రంగాచార్యుల గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. మరి ఈ పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే ఇతివృత్తం ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది అంటే ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన, PMKSY. మరి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, వర్షాలు కొన్ని చోట్ల మాత్రమే పడుతున్నాయి. అండ్ అలాగే ఈ పథకాన్ని 2015లోనే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. మరి అప్పటి నుంచి కూడా మొత్తం చూస్తే కనుక భారతదేశంలో ఎక్కడైతే ఫెమైన్ ఏరియాస్ ఉంటాయో, అంటే కరువు బాధిత క్షేత్రాలు అని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా, నీరు అక్కడ చాలా తక్కువగా లభిస్తూ ఉంటుందన్నమాట. సో అటువంటి ప్రాంతాల్లో ఈ పర్ డ్రాప్ మోర్ క్రాప్, ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని చాలా ఎక్కువగా అమలు చేశారన్నమాట. దాని ఫలితంగా ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా ఫెమైన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ఇప్పుడు చాలా ఫలవృక్షాలు ఇంకా ఈ ఫ్రూట్స్ అయితే చాలానే వస్తున్నాయి. ఇప్పుడు చెప్పాలంటే కనుక అవకాడో కానీ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇవన్నీ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఫారిన్ కల్టివేటెడ్ ఫ్రూట్స్, అవన్నీ కూడా అక్కడి నుంచి ఎక్కువగా మన దేశంలో ఇప్పుడు కల్టివేట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారన్నమాట. అది ఈ ప్రధానమంత్రి కృషి సించాయి యోజనకి సంబంధించింది. మరి ఇంకా ఎన్నో విషయాలు అయితే మాట్లాడుకున్నాం కదా, నేనైతే ఈరోజు ఇక్కడితో సైనింగ్ అప్ చెప్పేస్తున్నాను. సమయం 10 గంటలు 11 గంటలకు వస్తుంది. ఇప్పుడు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కుప్ప నియోజకవర్గంలో 289 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేస్తారు. కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ కు అదనపు హాల్ట్ను ప్రారంభిస్తారు. పేదలకు వైద్య ఖర్చులను తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరేంద్రనేశ్వరరావు తెలిపారు. ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో 359 మంది లబ్దిదారులకు 1,90,00,000 రూపాయల విలువైన సహాయక చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 3,79,00,000 రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్నామని చెప్పారు. నవయుగ వైతాళికులు ప్రముఖ సంఘ సంస్కృత రచయిత గురజాడ అప్పారావు 164వ జయంతి సందర్భంగా విజయనగరంలోని గురజాడ స్వగృహంలో మహాకవి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలనం చేసి ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వేడుకలు ప్రారంభించారు. గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణా జిల్లా మంగినపూడిలో కొలువైన సాగర్ తీర విజయ గణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం గణనాథించంత 27 హోమకుండాల్లో శ్రీ గణపతి అధర్వ శీరస ఉపనిషత్ పారాయణ పూర్వక శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 360 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లు లాభపడ్డాయి. భారత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో సుచిక తారియల్ చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్లో భారత్కు ఎంఎంఏలో తొలి పతకాన్ని అందించిన క్రీడాకారిణిగా నిలిచింది. ఈరోజు జరిగిన మహిళల ట్రెడిషనల్ 60 కేజీల విభాగంలో సుచిన కాంస్య పతకం సాధించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు రేపు రాష్టంలో చిదురుమదురుగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే బుధ గురువారంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశముందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
3: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
3: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
4: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్ వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఈ సరదా సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్స్ అన్ని 1x1. స్టూడియోలో సమయం చూస్తే 11:06. మరి ఈ టైంలో మనమంతా సినిమా కబుర్లంటూ ఎన్నెన్నో సినిమా కబుర్లను చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా, అందుకే మీకోసం చాలా వాటిని వెతికి మరీ తీసుకొచ్చా మీ అందరి

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో, మన ఈనాటి సినిమా కబుర్లలో ముందుగా ఒక మంచి విషయంతో స్టార్ట్ చేస్తున్నాం భయ్యా. అదేంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు మరియు డైరెక్టర్ బాబీ గారు కాంబినేషన్లో రాబోతున్న చిత్రం కాక. ఆల్రెడీ ఈ మూవీ నుంచి గనక మన మెగాస్టార్ గారిని ఒక సైడ్లో ఫ్యామిలీ మ్యాన్గా చూపిస్తూ ఒక మంచి టీజర్ని అయితే కనుక రిలీజ్ చేశారు. ఈ టీజర్లో చూసి మనమంతా ఇదొక మంచి క్లాసిక్ ఫిలిం ఏమో అనుకుంటామేమో అని మన వాళ్ళు మరొక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారట. ఈ సినిమాలో ఒక సైడు మెగాస్టార్ గారు ఫ్యామిలీ మ్యాన్లా కనిపిస్తూను, మరోసారి ఇంకొక యాంగిల్లో ఒక వింటేజ్ మాస్ హీరో లుక్లో మన ముందు రాబోతున్నారట. అది కూడా మామూలుగా ఉంటుందంట. ఆ స్టోరీ కానీ అదంతా అసలు మనము ఊహించలేని రేంజ్లో మెగాస్టార్ని మనం ఎట్లా అయితే వెండి తెర మీద చూసి విజిల్ వేయాలనుకుంటున్నామో ఆ రేంజ్లో డైరెక్టర్ బాబీ గారు అయితే మంచి గట్టిగానే ప్లాన్ చేశారట. దాని మీద తీసేటట్టు కొన్ని సీన్లు అయితే కనుక అబ్బో ఇంతవరకు ఎప్పుడు మనం చిరంజీవి గారిని అలా చూసి కూడా ఉండమట. మరి దీని గురించి అయితే సినిమా వర్గాల్లో మంచి చర్చ అయితే జరుగుతుంది. ఆ డిస్కషన్లన్నీ ఎలా జరిగినాయి కానీ భయ్యా, వెండి తెర మీద మన మెగాస్టార్ని అలా చూస్తే చాలు భయ్యా, చూస్తూ ఉండిపోవచ్చు. ఏమంటారు, వచ్చాక చూసి ఎంజాయ్ చేద్దాం అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం వాల్టర్ విరేమో నుంచి అయితే ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది, వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో మన నందమూరి బాలకృష్ణ గారి వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ గారి వెండితెర పరిచయం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా అభిమానులందరికీ ఇక ఆ సమయం రానే వచ్చేసింది అని చెప్పాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఆల్రెడీ మన నందమూరి మోక్షజ్ఞ గారిని డైరెక్టర్ వశిష్ట గారి డైరెక్షన్లో ఒక మంచి సోషియో ఫ్యాంటసీ స్టోరీ లైన్తో మనం ముందుకు తీసుకురాబోతున్నారని ఒక టాక్ నడుస్తుంది భయ్యా. ఇక ఈ మూవీలో ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం మన నటసింహమైన బాలయ్య బాబు గారు కూడా చెయ్యబోతున్నారట. ఏది ఏమైనా కానీ భయ్యా, ఈ కాంబో ఉంది చూసావా, ఈ కాంబోలో దానికి తోడు మన బాలయ్య బాబు గారు కూడా కనిపిస్తున్నారటే. సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. ఏదేమైనా భయ్య, తొందరగా షూటింగ్ చేసి తొందరగా సినిమాను మా కోసం వెండితెరమే చూపించండి భయ్య. చాలా వెయిటింగ్గా ఉన్నాం అందరం ఎప్పుడెప్పుడు చూద్దామా అని. అదనమాట సంగతి. ఇప్పుడైతే మీరు మీకోసం డాకు మహారాజ్ నుంచి ఈ సూపర్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో ఒక సినిమా న్యూస్ గురించి అయితే కనుక బాగా చక్కర్లు కొట్టేస్తుంది భయ్య మన సినిమా వర్గాలలో. అదేంటి అంటే మన హీరో శర్వానంద్ మరియు దర్శకుడు శ్రీనివైట్ల గారి కాంబోలో రాబోతున్న చిత్రం జార్జ్ క్రిష్.

మరి ఈ సినిమాలోని ఒక స్పెషల్ ఎపిసోడ్ని కనుక ఒక భారీ రేంజ్ అయితే ప్లాన్ చేస్తున్నారట సినిమా టీం అంతా. ఇదంతా పక్కన పెడితే శర్వానందలోని ఒక కామెడీ టైమింగ్ యాంగిల్ని ఈ సినిమా ద్వారా కొత్తగా మనకు చూపించబోతున్నారట డైరెక్టర్ శ్రీను వైట్ల గారు. ఆల్రెడీ ఈ సినిమాలో చేసిన కొన్ని సీన్స్ అయితే కనుక చాలా హిలేరియస్గా వచ్చినాయట. ఇక దానికి తోడు స్క్రిప్ట్ అయితే కనుక అద్దిరిపోయే రేంజ్లో కుదిరిందట ఈ కాంబినేషన్కి. మరి ఈ సినిమా కనుక మంచి డైరెక్టర్ శ్రీను వైట్ల గారి కామెడీ టైమింగ్కి మన శర్వానంద భయ్య హ్యాండ్సమ్నెస్కి రెండు సెట్ అయితే ఉంటుంది భయ్య. ఒక మంచి ఘన విజయం సాధించడం అయితే ఏమాత్రం అస్సలు తగ్గేదే లేదని చెప్పచ్చు. చూద్దాం మరి తొందరగా ఈ సినిమా థియేటర్లోకి వచ్చేసి మనం కూడా చూసి రిజల్ట్ చెప్పేద్దాం అదనమాట సంగతి. ఇప్పుడైతే మీకోసం నారీ నారీ నడుమ మురారి ఈ మూవీ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.

ఉమ్మల్ మడియా ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో మన ఫ్యామిలీ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మరియు త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ఆదర్శ కుటుంబం. మరి ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్లో మనం చూసినది కాకుండా సినిమాలో ఒక అసలైన ట్విస్ట్ని దాచిపెట్టారట డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. మరి అదేంటి భయ్యా, సినిమా చూస్తుంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్లా ఉంది కదా అనిపిస్తుంది కదా, కానీ అంతకు మించిన ట్విస్ట్ ఏదో మనకి ఇవ్వబోతున్నారని మూవీ టీం వాళ్ళు అట్లాగే సినిమా గురించి తెలిసిన వాళ్ళు ఒక బాగా చర్చ చేస్తున్నారట. మరి ఆ ట్విస్ట్ ఏంటో కానీ భయ్యా బయటికి రివీల్ చేయకుండా చాలా జాగ్రత్త పడ్డారు భయ్యా. ఇక సినిమా చూసిన తర్వాత సినిమాలో థియేటర్ అందరూ ఖచ్చితంగా ఈ సినిమా ట్విస్ట్కి ఖచ్చితంగా బాగా మెచ్చుకొని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఆడియన్స్ కావాలని కోరుకుందాం. ఎందుకంటే మనకు కావాల్సింది కూడా అట్లాంటిదే కదా భయ్యా. సినిమాలో ఎన్ని ట్విస్ట్లు ఉంటే అంత బాగా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. దానికి తోడు త్రివిక్రమ్ గారి మార్క్ టైమింగ్తో ఉండేటువంటి ట్విస్ట్లు అంటే మామూలుగా ఉంటాయా, అదిరిపోక తప్పదు కదా, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తున్నాండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇదండి ఈనాటి మన ఏ సినిమా కబుర్లు. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి ఇక ఈనాటి సినిమా కబుర్లకు నేనైతే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. తర్వాత మనమంతా కలుసుకుందాం నెక్స్ట్ ప్రోగ్రామ్ మీకు తెలిసాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దంతాల్లో నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. క్రీడల్లో రాణించడం ద్వారా ఆరోగ్యంతో పాటు మంచి గుర్తింపు లభిస్తుందని రాష్ట ప్రభుత్వ వైపు గురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని హెచ్ గ్రౌండ్ క్రీడా మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో ముఖ్య అతిథి హాజరై కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. రాయితీపై వంటగ్యాస్ సిలిండర్లకు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈకేవైసీ చేసిన వారికే రాయితీపై గృహావసర వంటగ్యాస్ సిలిండర్ అందిస్తామని పేర్కొంది. నకిలీ కనెక్షన్లను తొలగించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఆధార్ కార్డు పొందిన తర్వాత పదేళ్లకు ఒకసారి వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఐ స్పష్టం చేసింది. పుట్టిన సమయంలో ఆధార్ తీసుకున్న పిల్లలు 5 ఏళ్ల తర్వాత ఐరిస్ వేలిముద్రలను నమోదు చేసుకోవాలని తెలిపింది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో వివరాల అప్డేట్ కోసం జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి అక్టోబర్ 29 వరకు ఉచిత ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. నందినాటక బహుమతులు 2025, కందుకూరి పురస్కారాలు 2026 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు రాష్ట చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ది సంస్థ ఎండీ కెఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ శ్రీలంక నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో శ్రీనెక్స్ 26 పేరుతో విశాఖలో ఇరు దేశాల నౌకాదళ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 17 ప్రారంభమైన విన్యాసాలు ఈ రోజుతో ముగియనున్నాయి. తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ కేంద్రాల్లో తిరుమలలోని శ్రీవారి భక్తులకు నిత్యం జారీ చేసే సర్వదర్శన టోకెన్లను మరో 4 రోజుల పాటు నిలిపిపోయినున్నారు. ఈ నెల 14 నుంచి 25 వరకు నిలిపివేస్తున్నట్టు తొలుత దేవస్థానం ప్రకటించింది. తాజాగా మరో 4 రోజులు పొడిగించి 24వ తేదీ వరకు టోకెన్ జారీ ఉండదని అధికారులు వెల్లడించారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 3వ పథకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో రజతం దక్కింది. ఫైనల్లో రుద్రాంక్ష్ పాటిల్, పార్థ్ మాని, హిమాన్షు థిల్లాన్ త్రయం త్రుటిలో స్వర్ణాన్ని చేజార్చుకుంది. చైనా అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు రుద్రాంక్ష్, హిమాన్సు వ్యక్తిగత ఈవెంట్లలో ఫైనల్కు అర్హత సాధించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

0: వీణ వేణువైన సరిగమ విన్నావా?
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చెయ్యి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 12:05. మరి ఈ టైంలో మనమంతా మీకు తెలుసా అంటూ జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ ఉంటాం కదా. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మీకు తెలుసా ప్రోగ్రామ్ని. ముందుగా మీకోసం ఒక మంచి హిట్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ ప్రోగ్రామ్ని. తర్వాత మిగతా అన్ని విషయాల గురించి మనం చక్కగా ముచ్చటించుకుందాం. మరి మీకోసం ఇప్పుడు వస్తున్న సాంగ్ అయితే రెడీగా ఉంది ఫ్రమ్ ది మూవీ రంగస్థలం నుంచి మన దేవి శ్రీప్రసాద్ గారి సంగీతంలో వచ్చిన సూపర్ హిట్ సాంగ్ మీకోసం. వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మీకు తెలుసా కార్యక్రమంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, మరిప్పుడు నేను చెప్పబోయే విషయం భయ్యా కాస్త కొత్తగా అనిపించవచ్చు, ఫన్నీగా కూడా అనిపించవచ్చు. అందుకే మ్యాటర్ ఏంటంటే, కొన్ని కొన్ని జంతువులు ఉంటాయి భయ్యా, ఇవి ఎక్కువగా తింటే చనిపోతాయి. ఇంకొన్ని జంతువులు ఉంటాయి, ఇవి ఎక్కువగా తినకపోతే చనిపోతాయి. అదేంటో ప్రకృతి ధర్మమో? ఇంతకీ అలా ఎక్కువగా తినకపోతే చనిపోయే జీవి ఏదంటారా చెప్తా. అందులో మొదటిగా మనం చెప్పుకోవాల్సింది కుందేలు. అవునండి, ఇవి చూడ్డానికి వేలే క్యూట్ క్యూట్గా ఉంటాయి, కానీ ఇవి గనక పొరపాటున తినడం మానేసాయి అనుకోండి, ఫసక్ కనిపెడతామట. అంటే దెబ్బకు వీటి ప్రాణానికే ముప్పు. ఎందుకు అంటే ఈ కుందేలకి పళ్ళు ఉంటాయి చూసారు, ఎదురు పళ్ళు, వాటి జీవితకాలం అంతా అవి పెరుగుతూనే ఉంటాయట. మరి అవి పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన చేతిలో ఏం లేదు, ఎవరు ఏం చేయరు. అందుకే నువ్వేం చేస్తూ ఉంటాయంటే ఎప్పుడూ ఏదో ఒక దాన్ని కొరుకుతూ తింటూనే ఉంటాయి. వాటిని నమురుతూ ఉండటం వల్ల ఆ పళ్ళు కాస్త అలా అరిగిపోతూ ఉంటాయంట. అలా ఏదో ఒకటి తింటూ వాటి ప్రాణాలను అలా కాపాడుకుంటున్నాయట, అది విషయం. అదే గనక తిన్న మానేసి అనుకోండి, వాటి పళ్ళు అలా పెరుగుతూనే ఉంటాయి, దెబ్బకి వాటి ప్రాణాలు హరిహరి అనిపిస్తాయన్నమాట. అది సంగతి, అదండి మ్యాటర్. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ హనుమాన్ నుంచి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మీకు తెలుసా కార్యక్రమంలో మన భారతదేశంలో అలాగే చాలా చోట్ల ప్రేమకు చిహ్నంగా ప్రేమ పావురాలు అని అంటూ ఉంటారు. సో మరి ప్రేమ పావురాలను చూస్తూ ఉంటే చాలామంది లవ్ బర్డ్స్ అని చక్కగా పిలుస్తూ ఉంటారు ప్రేమికులని. కానీ ఇది మన వరకేనండోయ్. ఈ చైనీయులు ఉన్నారు చూసారా, వారిది ఇంకొంచెం డిఫరెంట్ అనమాట. ఏంటంటే వాళ్ళకి మాండరిన్ డక్స్ అని ఒక ప్రేమ జాతుల పక్షులు ఉన్నాయన్నమాట. ఈ మాండరిన్ డక్స్ అంటే బాతులండి. ఈ బాతులు చాలా అందంగా ఉంటాయి. ఎంత అందంగా ఉంటాయంటే నిజంగా వీటిని ప్రేమ పక్షులు అనడంలో ఏమాత్రం సందేహం కలగదంటండి, అంత అందంగా ఉంటాయి. అందుకే చైనీయులు వారి వివాహ కార్యక్రమాల్లోనూ అట్లాగే ఏదైనా ప్రేమకు సంబంధించి చెప్పేటప్పుడు కూడా వీటి చిహ్నాలు ఉన్నటువంటి చిత్రాలని లేదా వీటి బొమ్మలని ప్రేమ కానుకగా ఇస్తూ ఉంటారట. అంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఫేమస్. మనకి ప్రేమ పావురాలంటాం వారు మాండరిన్ డక్స్ అంటారు, అదనమాట సంగతి. మరి మీరు కూడా మీ ప్రేమకు చిహ్నంగా ఏమిచ్చుంటారు కానుక? మనకి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదు భయ్య అంటారా? తప్పే లేదు, మనకి ఇవ్వడమూ లేదు తీసుకోవడం లేదు అంటారా? ఇక అసలు ఇబ్బందే లేదు. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ హాయిగా ఎంజాయ్ చేస్తాం, అంతకుమించి ఇంకేం చేస్తాం, అదనమాట సంగతి.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలను వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తోంది. ఫార్మకో విజిలెన్స్లో భారత ప్రయాణం ఆత్మనిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. బ్రహ్మకుమారీస్ వారి ప్రపంచ పునరుద్దరణకై ఆధ్యాత్మిక జాగృతి అనే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వడోదరలో ప్రపంచ ఆధ్యాత్మిక భవన కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి బ్రహ్మకుమారీస్ నడియాడ్ వారి వికసిత్ భారత్ కోసం యువత దేశ నిర్మాణానికై అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని వర్చువల్గా ప్రారంభిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. గోవా గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్ట్రంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి 25 తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికాలోని న్యూయార్క్లో రేపటి నుంచి ఈ నెల 28 వరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి చర్చలు జరుగుతాయి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ ఉన్నత స్థాయి సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నేతృత్వం వహిస్తారు. విశ్వాసాన్ని పునరుద్దరించేందుకు, పరివర్తనను నిర్వహించేందుకు అందరికీ ప్రయోజనం చేకూర్చే ఐక్యరాజ్యసమితి అనే ఇతివృత్తంతో ఈ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు, సీనియర్ ప్రతినిధులు పాల్గొంటారు. వీరు ప్రధాన అంతర్జాతీయ సమస్యలపై తమ ప్రాధాన్యతలు, వైఖరులను వివరిస్తారు. సర్వసభ్య సమావేశం కోసం న్యూయార్క్లో సమావేశమవుతున్న ప్రపంచ నాయకులు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, అప్పుడే ఒక మెరుగైన ప్రపంచాన్ని నిర్మించగలమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ పిలుపునిచ్చారు. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫార్మకో విజిలెన్స్ లో భారత ప్రయాణం ఆత్మనిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత జాతీయ ఫార్ములరీ 7వ సంచికను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో 1100కు పైగా ప్రతికూల ఔషధ ప్రతిచర్యల పర్యవేక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయని, వీటి సంఖ్యను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి వరకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. భారత్ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ రోగి భద్రతా డేటాబేస్కు ఔషధ భద్రతా సమాచారాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓకు ఈ సమాచారాన్ని అందించడంలో భారత్ 2014లో 123వ ర్యాంకు నుంచి 8వ ర్యాంకుకు ఎదిగిందని మంత్రి ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా పౌరులు స్వీయ వైద్యానికి దూరంగా ఉండాలని, నిపుణుల ప్రిస్క్రిప్షన్ను అనుసరించాలని, ఏదైనా ఔషధం దుష్ప్రభావాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
2: We have over the years developed a very strong pharmacovigilance ecosystem which is capable of collecting, processing, analyzing as well as generating the medicines safety data from across the country. And today we have around 1150 ADR monitoring centers which are operational across the country, and we also intend to expand these facilities up to the primary health facility level.
1: భారత సౌర ఇంధన సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆ సంస్థకు అభినందనలు తెలిపారు. గత 15 ఏళ్లుగా దేశ పునరుత్పాదక ఇంధన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, దేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థను బలోపేతం చేయడంలో భారత సౌర ఇంధన సంస్థ కీలక పాత్ర పోషించిందని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 18వ శతాబ్దంలో రాజస్థాన్లోని ఖేజర్లీ గ్రామంలో ఖేజ్రీ చెట్ల పరిరక్షణకై తమ ప్రాణాలర్పించిన అమృతాదేవి బిష్ణోయ్ సహా ఇతర అమరవీరులందరికీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఈరోజు ఖేజర్లీ త్యాగదినం సందర్భంగా పర్యావరణాన్ని ప్రేమించే ఆ త్యాగధనుల జ్ఞాపకాలు నేటికీ రాజస్థాన్ ప్రజల చైతన్యంలో అంతర్భాగంగా నిలిచి ఉన్నాయని ఓం బిర్లా అన్నారు. భారత్లో పర్యావరణ పరిరక్షణ భావన కొత్తది కాదనే విషయాన్ని ఖేజర్లీ చెబుతుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. హిమాన్షు దిల్లాన్ 252.4 స్కోరుతో రజత పతకాన్ని గెలుచుకోగా, రుద్రాంక్ష్ పాటిల్ 230.9 స్కోరుతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. అంతకుముందు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో కూడా భారత్ రజత పతకాన్ని గెలుచుకుంది. హిమాన్షు దిల్లాన్, పార్ద్ మానే, రుద్రాంక్ష్ పాటిల్ల త్రయం 1890.1 స్కోరుతో 2వ స్థానంలో నిలిచింది. తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్టలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజులలో రాజస్థాన్, పంజాబ్, సౌరాష్ట్ర, కచ్లలో పరిస్థితులు నైరుతి రుతుపవనాల తిరోగమనానికి మరింత అనుకూలంగా ఉంటాయని పేర్కొంది. జార్ఖండ్, ఒడిషా, రాయలసీమ, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, కేరళం, మాహే, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో రేపటి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రజాసేవయే దేశసేవ అనే సూత్రం ప్రధానమంత్రి నిబద్దత ప్రస్థానానికి మార్గదర్శకమయ్యాయి. సేవ, సుపరిపాలన అనే దార్శనికతతో ప్రేరణ పొంది 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ను సాధించాలనే లక్ష్యం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నిబద్దత, సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ప్రజల జీవితాల్లో పరివర్తనను తీసుకువస్తోంది. ఈరోజు లక్ష్మణరావు ఇనామ్దార్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. లక్ష్మణరావు తన సేవ సహకారంతో సమాజాన్ని శక్తివంతం చేశారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గుజరాత్లో జరిగిన సహకారోద్యమానికి ఆయన దిశానిర్దేశం చేశారని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని అమిత్ షా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. ఫార్మకో విజిలెన్స్లో భారత ప్రయాణం ఆత్మనిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్ లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మీకు తెలుసా కార్యక్రమంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, సాయంత్రం పూట కాస్త వాతావరణం చల్లబడితే ఒక రెండే రెండు మిరపకాయ బజ్జీలు తింటే ఉంటుంది భయ్యా, ఆహా అనిపించాల్సిందే కదా. ఏముంటుంది భయ్యా టేస్ట్? ఈ మిరపకాయ బజ్జీల రుచి మన భారతీయులకు మాత్రమే కాదండో, ఖండ ఖండాలను దాటి విస్తరించింది. అది ఎక్కడా ఏంటి అంటే చెప్తాను భయ్యా, మనకన్నా మెక్సికన్లు ఈ మిరపకాయ బజ్జీలను బాగా ఆస్వాదిస్తున్నారట భయ్యా. ఓ రకంగా చెప్పాలంటే మనకన్నా ఒక మెట్టు ఎక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ప్రత్యేకించి మిరపకాయ బజ్జీల గురించి వాళ్ళకు ఫుడ్ ఫెస్టివల్నే నిర్వహిస్తారట. మంచి ఆహార ప్రియులు కదా. ఇక అంతేకాదండోయ్, వీళ్ళు ఈ మిరపకాయలతో రకరకాల కూరలను కూడా ప్రిపేర్ చేస్తారట ఈ ఫెస్టివల్ కోసం. అంటారులే అండి, తినడానికి కాదేది అనర్హం అన్నట్టు వారు కూడా మంచి రుచిని ఆస్వాదిస్తున్నారు ఈ మిరపకాయల ద్వారా. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం నాన్నకు ప్రేమతో మూవీ నుంచి ఈ మంచి సూపర్ సాంగ్ వచ్చేస్తుంది వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వల్మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇదండి ఈనాటి మన ఈ మీకు తెలుసా కార్యక్రమం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరిక ఈనాటి మీకు తెలుసాకి బై బై చెప్పేస్తున్నాను. నెక్స్ట్ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రాంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. కుప్పం నియోజకవర్గ అభివృద్దిలో భాగంగా పలు కీలక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. కుప్పం కొత్తపేటలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో బహిరంగ సభలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన నిర్మాణాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. పిఠాపురాన్ని మరింత పచ్చగా పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం రెండోల ఫ్లెట్లో భాగంగా నూతనంగా అభివృద్ది చేసిన పీఠికాపుర వనం నగరవాటికను ఆయన ఈరోజు ప్రారంభించారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకర్తో పాటు వివిధ శాఖల అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడి జిల్లాలో వాతావరణ పరిస్థితిపై ఈరోజు సమీక్షించారు. భారీ వర్షాలు ఎదురుగాల నేపథ్యంలో లోతట్టు తీర ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైతే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు. ప్రపంచంలోని 123 దేశాలకు చెందిన 1000 నగరాలను విశ్లేషించిన ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026 సూచికలో రాష్ట్రంలోని పలు నగరాలు ర్యాంకులను పొందాయి. వీటిలో గుంటూరు 739 ర్యాంకు, విశాఖపట్నం 755 ర్యాంకు, నెల్లూరు 893 ర్యాంకు, విజయవాడ 932 ర్యాంకులు పొందాయి. మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. స్వాతంత్రానికి పూర్వమే బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ స్త్రీ విద్యను ప్రోత్సహించిన అభ్యుదయవాది గురజాడ అని కొనియాడారు. గురజాడ జయంతిని కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగల నిర్వహించడం సంతోషంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చాయని రాష్ట్ర పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో నిర్వహించిన గురజాడ 164 జయంతి వేడుకలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పంటలు పండిస్తే రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ఏపీసీఎన్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. ఈరోజు ఆయన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో పర్యటించి ప్రకృతి వ్యవసాయ పద్దతిలో ఒక భాగమైన ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ద్వారా సాగు చేసిన పంటను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్తో కలిసి పరిశీలించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోట నియామకాల్లో అక్రమాలు నకిలీ ధృవపత్రాల వినియోగం జరిగిందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఈరోజు ఆందోళన చేపట్టింది. టీచర్లు మాత్రం తమ వద్ద ఉన్న సర్టిఫికెట్లు మెడల్స్ నిజమైనవేనని స్పష్టం చేశారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడే సందడి, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 13:05 అంటే 1:05 PM అయిపోయిందనమాట. సో మరి ఈ టైంలో మనమంతా ధీరా అంటూ ఉమెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయాల గురించి, బ్యూటీ టిప్స్ గురించి, అలాంటి విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అదే కదా ఈనాటి స్పెషల్ ధీరా. మరి ఈరోజైతే మనం మహిళలకు సంబంధించి వారి అందానికి ఉపయోగపడేటువంటి విషయాల గురించి, చిన్న చిన్న బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. సో అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, చాలామంది మహిళలు కాస్త ఎండలోకి వెళ్ళి వస్తే వారి ముఖం ఊరికినే ట్యాన్గా మారిపోతూ ఉంటుంది. అరే ఏంటో ఇంత కాంతివంతమైన మొహం మీద ఈ నల్లని వలయాల్లా అనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి వారు ఏం చేయాలంటే, కొంచెం తేనె నిమ్మరసాన్ని కలిపి ముఖానికి అప్లై చేస్తే ఆ స్కిన్ మళ్ళీ కాంతివంతంగా మరి మంచి స్కిన్ టెక్చర్ కూడా బాగుంటుందట. సో ఇది కాస్త మనకి ఇంట్లో దొరికేటువంటి సాధారణమైనటువంటి పరికరాలు కదా, కొంచెం బాగా ఉపయోగపడుతుందేమో, ట్రై చేయండి. అదనమాట సంగతి. ఇప్పుడైతే మరి మీకోసం తొలి ప్రేమ మూవీ నుంచి మంచి సుహైట్ సాంగ్స్ అయితే వస్తున్నాయి, వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు? ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున ధీర కార్యక్రమంలో ఇంకొంతమంది మహిళలకి ఫేస్ మీద కాస్త బ్లాక్ మార్క్స్ లాగా ఉంటాయన్నమాట. అంటే ఎక్కువ రోజుల నుంచి ట్యాన్ ఉండిపోతూ ఉంటే అవి బ్లాక్ మార్క్స్గా తయారైపోతాయి. సో అలా ఉన్నవారు దానికి ఏం చేసినా కూడా ఇలాంటి చిన్న చిన్న రెమెడీలు అనేది తాత్కాలికంగా పనిచేస్తాయి. కానీ దీని మీద మంచి స్ట్రాంగ్ ఎఫెక్ట్గా పనిచేయాలంటే ఒక మంచి చిట్కా ఉంది భయ్యా. అదేంటంటే ఆరెంజ్ జ్యూస్ ఉంది కదా, అదే అండి మన నారింజ రసం. ఆ నారింజ రసంలో కాస్త చిటికడంత పసుపు కలిపి కొంచెం ఫేస్ మీద కొంచెం బాగా అప్లై చేస్తే దీనికి వీలైతే గనక కొద్దిగా పసుపుతో పాటు పెరుగును కూడా కలిపితే మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందంట. సో ఆ కలిపిన మిశ్రమాన్ని ఫేస్ మీద అప్లై చేస్తే స్కిన్ టెక్చర్ బాగా మృదువుగా మారి ఆ బ్లాక్ మార్క్స్ కూడా తగ్గుముఖం పడతాయంట. సో ఇవన్నీ మనకి ఇంట్లో దొరికే చాలా సాధారణమైనటువంటి రోజు ఉపయోగించే పదార్థాలే కదా. సో ఇవి కొంచెం బాగా ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశం కూడా బాగుంటుందట. మరి ట్రై చేయండి, మనకు అవకాశం ఉంది కదా. ట్రై చేస్తే తప్పేముందబ్బా, అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ముఖ్యాంశాలు. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పిఠాపురాన్ని మరింత పచ్చగా పరిశుభ్రంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు సమాజంలో చైతన్యాన్ని కలిగించాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా జీవ వైవిధ్యం పర్యావరణ పరిరక్షణకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గంలో సుమారు 289.50 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు మరో 38.50 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కుప్పంలో నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో రైతులు, మహిళలు, ఉద్యోగులు, యువత, వివిధ పథకాల లబ్దిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి మాట్లాడారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: వాతావరణ సమతుల్యం దెబ్బతినింది, ఇప్పుడు ఎల్నినో వచ్చింది, దీనివల్ల మన రాష్ట్రంలో మీరు చూస్తే నీళ్లు పోయినసారి 133 చెరువులు తీసుకొచ్చాం. క్రమంగా మనం ఎరువుల వాడకం తగ్గించాలి, చెట్లను పెంచాలి, బయోడైవర్సిటీ రావాలి, అప్పుడే మన ప్రాంతం కూడా బాగుపడుతుంది. రైతులందరూ గుర్తుపెట్టుకోండి, ప్రకృతి సేద్యం శ్రీరామ రక్ష మనందరికీ.
0: పిఠాపురాన్ని మరింత పచ్చగా, పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం 2 రోజుల పర్యటనలో భాగంగా నూతనంగా అభివృద్ది చేసిన పీఠికాపుర వనం నగర వాటికను ఈరోజు ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మొక్కను నాటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పీఠికాపుర వనంలో అభివృద్ది చేసిన ఉద్యానవనాలు, ప్రజా సౌకర్యాల ఫోటో ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పిఠాపురం ప్రజలకు నడక, వ్యాయామం, వినోదం, విశ్రాంతికి ఈ వనం ఉపయోగపడనుందని చెప్పారు. పాదగయా క్షేత్రాన్ని సందర్శించే యాత్రికులకు అదనపు ఆకర్షణగా విద్యార్థులకు పర్యావరణ విద్య, ప్రకృతి అధ్యయనం, జీవ వైవిధ్యంపై అవగాహన కల్పించే కేంద్రంగా కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రపంచంలోని 163 దేశాలకు చెందిన 1000 నగరాలను విశ్లేషించిన ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026 సూచికలో రాష్టంలోని పలు నగరాలు ర్యాంకులను పొందాయి. వీటిలో గుంటూరు 739వ ర్యాంకు, విశాఖపట్నం 755వ ర్యాంకు, నెల్లూరు నగరం 893వ ర్యాంకు, విజయవాడ 932వ ర్యాంకులను పొందాయి. ఆర్థిక వ్యవస్థ, మానవ మూలధనం, జీవన నాణ్యత, పర్యావరణం, పాలన వంటి 5 ప్రధాన అంశాల ఆధారంగా నగరాలను ఈ సూచికలో విశ్లేషించారు. దీనిపై పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ స్పందిస్తూ, నగర అభివృద్ది, మౌలిక వసతుల మెరుగుదల, పారిశ్రామిక ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్టంలోని నగరాలను ఆధునిక, సుస్థిర నగరాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకర్తో పాటు వివిధ శాఖల అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడి జిల్లాలో వాతావరణ పరిస్థితిపై ఈరోజు సమీక్షించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో లోతట్టు, తీర ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైతే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా వాగులు, కాలువలు, నదులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా తీర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చాయని రాష్ట పేదరిక నిర్మూలనా శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో నిర్వహించిన గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గురజాడ రాసిన నాటకాలు, కవితలు, రచనలు సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చాయని అన్నారు. గురజాడ రచించిన దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే సందేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కొనియాడారని మంత్రి తెలియజేస్తూ,
2: ఆయన రాసినటువంటి కవితలు కానీ శ్లోకాలు కానీ అందరినీ కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుని ఇన్స్పైర్ చేయాలి అని ఈరోజు రాష్ట్ర పండుగగా దాన్ని అనౌన్స్ చేసి ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్లో గురజాడ అప్పారావు గారి జయంతి వేడుకలు జరగబోతున్నాయి. మరి ముఖ్యంగా విజయనగరం జిల్లాలో మొట్టమొదటిసారిగా పండుగని నిర్వహిస్తున్నాము. ఆయన కవితలను ఇన్స్పిరేషన్ తీసుకుని దేశభక్తి మీద ఇప్పటికే కూడా చాలా మంది ఆయన రాసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజుకి కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఆయన మన్ కీ బాత్ లో కూడా దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనిషిలో ఆయన ప్రస్తావించి ఈరోజు విజయనగరం కీర్తిని
0: ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో అంకుర సంస్థల బలోపేతం కోసం ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలో అంకుర సంస్థల వ్యవస్థాపకతను ప్రోత్సహించే దిశగా 2016లో ప్రారంభమైన స్టార్టప్ ఇండియా కార్యక్రమం దేశాభివృద్దిలో కీలకంగా మారింది. సుమారు 400 గుర్తింపు పొందిన స్టార్టప్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రస్తుతం 200,000 చేరుకుంది. ఈ అంకుర సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా 23 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు ఏర్పడ్డాయి. ఇక చిన్న వయసులోనే ఆవిష్కరణలపై ఆసక్తిని పెంచేందుకు దేశవ్యాప్తంగా 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. స్టార్టప్ రంగంలో మహిళల భాగస్వామ్యం కూడా పెరుగుతుంది. స్టార్టప్ ఇండియా కార్యక్రమంతో ఉద్యోగాల సృష్టి, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. మరోవైపు స్టార్టప్ సంస్కృతి మెట్రో నగరాలకే పరిమితం కాకుండా గుర్తింపు పొందిన స్టార్టప్లలో దాదాపు 50% టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి వస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
3: భారత్ కే యువాఓ కే సామర్థ్య కీ ఏక్ ఔర్ తస్వీర్ హమారే స్టార్టప్ ఇకో సిస్టమ్ మే దిఖాయి దేతీ హై. భారత్ ఆజ్ దునియా కా తీసరా సబ్సే బడా స్టార్టప్ ఇకో సిస్టమ్ హై. ఔర్ భారత్ కీ స్టార్టప్ స్టోరీ అబ్ కేవల్ బడే షహరో కీ కహానీ నహీ హై. ఆజ్ కరీబ్ ఆధే రికగ్నైజ్ స్టార్టప్ టియర్ 2 ఔర్ టియర్ 3 షహరో మే హై.
0: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రాష్ట మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ సంచాలకులు పి సంపత్ కుమార్ తెలిపారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
4: సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వము అనేక రకాల కార్యక్రమాలని చేపట్టింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మన బడ్జెట్ తో మనము మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అందరికీ కూడా హెల్త్ క్యాంప్స్ ను కూడా కండక్ట్ చేస్తాం. మున్సిపల్ శాఖ పరంగా స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్ కు సంబంధించినటువంటి మిషన్, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన గాని అన్నింటినీ కూడా మనము ఈ కార్యక్రమంలో సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది.
0: డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు విజయవాడలోని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ శాప్ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ప్రశ్నిస్తూ నిరసన తెలియజేస్తూ శాప్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పిఠాపురాన్ని మరింత పచ్చగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు సమాజంలో చైతన్యాన్ని కలిగించాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
5: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
4: కాసేపు ఉండొచ్చు కదా?
5: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
4: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
5: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
4: మీ తెలివి ముందు నాదేముందండి.
5: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
6: సండే సండే ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
7: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
8: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
7: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
8: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
7: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
8: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటియం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న ధీర మహిళల కార్యక్రమంలో కొంతమందికి ఏదైనా పని చేస్తూ ఉంటే బాగా చెమటలు పడుతూ ఉంటాయి, అది సహజం. కానీ ఇంకొంతమందికి ఆ చెమటలు తల నుంచి ధారాళంగా కారిపోతూ ఉంటాయి. సో అటువంటిప్పుడు బాగా తల దురద పుట్టేసి చాలా చికాకుని ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. ఆ తర్వాత దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులన్నీ ఎన్ని కాదు. అటువంటి వారు కాస్త జుట్టు కూడా ఓడిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి సమయంలో దీనికి ఒక చిన్న పరిష్కారం కాదు కానీ చిట్కా ఉంది. అదేంటి అంటే, కొంచెం అలోవెరా పేస్ట్ తీసుకొని దానిలో కొన్ని చుక్కల వేప నూనె కలిపి కుదుళ్ళకు పట్టిస్తే కుదుళ్ళు బాగా గట్టిపడి జుట్టు ఊడకుండా ఉంటుంది. అలాగే ఆ ఇచ్చింగ్ సమస్య నుంచి కూడా కాస్త త్వరగా బయటపడచ్చట. సో ఇది కూడా కొంచెం ఉపయోగపడే చిట్కాలా ఉంది, ట్రై చేస్తే పోయేదేముంది, అదనమాట సంగతి. ఇప్పుడైతే మీకోసం మరొక సెపరేట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆటంకం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున ధీర కార్యక్రమంలో కొంతమందికి జుట్టు పాపం చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయినా కానీ ఎందుకో తెలియదు కానీ ఆ జుట్టు కాస్త అన్హెల్దీగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఏం చేయాలి? ఎన్ని క్రీములు రాసినా ఏమీ చేసినా కానీ డబ్బులు పోతూ ఉంటాయి, అలాగే అది సరిగ్గా పనిచేయదు. సో అటువంటప్పుడు అలా ఉన్నవాళ్ళు కాస్త డ్రైగా బాగా జుట్టు డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి ఎగ్ వైట్ ఉంటాయి కదండి, ఆ ఎగ్ వైట్లో కాస్తంత ఆలివ్ ఆయిల్ని కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే జుట్టు కూడా చక్కగా కలకల కలకలాడుతూ కనబడుతుందంట. అంటే జుట్టు కూడా మెరుస్తుంది. సో ఈ చాలా చిన్న సింపుల్ ట్రిక్స్ కదా, ట్రై చేస్తే ఎన్నో డబ్బులు సేవ్ అవుతాయి, టైము సేవ్ అవుతుంది, ముందు జుట్టు బాగుంటుంది. అదన్నమాట సంగతి. మరి ఎన్ని విషయాలు తెలిసిన తర్వాత ఒక మంచి పాట వింటే బాగుంటుంది కదా, అందుకే మీకోసం 180 మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇదండి ఈనాటి ధీరా కార్యక్రమం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి ఇక నేనైతే ఈనాటి ధీరాకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. మనమంతా కలుసుకుందాం తర్వాతి కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే సందడి సమయం ఆసన్నమైనది. మరి మన మిత్రులు కూడా చాలా సిద్ధంగా ఉన్నట్టున్నారు సందడి కోసం ఎదురు చూస్తూ. మరి ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సందడిని. మరి ఈ ప్రోగ్రాంలో ఈరోజు నేను అడిగే ప్రశ్నలకి మీదైన సమాధానాలు పంపించాలి అంటే కనుక 0866-24-888-14 ఈ నెంబర్కి మీ పేరు, మీకు తెలిసిన సమాధానం జత చేసి పంపించేసేయండి 0866-24-888-114కి. అదనమాట సంగతి, చిన్న గమనిక, నేను అడిగే ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానం పంపించాలి కానీ ఇంటర్నెట్ను ఉపయోగించి పక్కన దగ్గర నుంచి కాకుండా. అదనమాట సంగతి. ఇక మొదటి ప్రశ్న, చింకిరి చింకిరి లాంటి బట్టలు కానీ రత్నాలాంటి బిడ్డలు ఎవరది? ప్రశ్న మరొకసారి, చింకిరి చింకిరి లాంటి బట్టలు కానీ రత్నాలాంటి బిడ్డలు ఎవరిది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866-24-888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టడీ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటచూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమునాం సందడే సందడిలో. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? చింకిరి చింకిరి లాంటి బట్టలు కానీ రత్నాల్లాంటి బిట్టలు ఎవరది అని. దానికి కాను మన మిత్రులు పంపించిన సమాధానం చూద్దాం. ఎవరెవరు ఎక్కడ నుంచి అంటే, గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు. వెల్కమ్ వెల్కమ్ టు సందడే సందడే అంటూ సుమని పి ఈడెనా అంటూ, సారీ పెడర నుంచా, ఓకే. వీరు చెప్తున్న సమాధానం అయితే కనుక రాంగ్ ఆన్సర్, సుమని ఫ్రమ్ పెడర నుంచి, బట్ కాస్త 50% కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి సాలి కాలనీ అంటూ పంపించేశారు. కాదండి, బట్ మీరు పంపించింది కూడా ఒక 50% కన్సిడర్ చేయొచ్చు, కానీ రైట్ ఆన్సర్ అయితే కాదు. నెక్స్ట్, పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఈయన పంపించిన సమాధానం కూడా కరెక్ట్ కాదండి, 50% కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్, ఆచార్య చిరంజీవి రామలింగ దుమ్మాయిగూడెం నుంచి పంపించారు హైదరాబాద్ నుంచి, రాంగ్ ఆన్సర్, 50% మాత్రమే. మధుసూదన్ రెడ్డి పేపినపాళ్యం నుంచి కందిరిగూడు అంటూ, కాదు గురువు గారు. నెక్స్ట్, శాంతినగర్ నుంచి ఒకటి పంపు చేశారు పొద్దుతిరుగుడు పువ్వు అంటూ, సారీ బ్రో, రాంగ్ ఆన్సర్. మూసాపట్టి గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాంత్ కో ఫ్యామిలీ పంపించేశారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, తెనాలి నాజర్పేట నుంచి పోతయ్య, రాంగ్ ఆన్సర్, 50% మాత్రమే కన్సిడర్ చేయొచ్చు దాన్ని. నెక్స్ట్, విజయలక్ష్మి రామాపురం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్, అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ పంపించేశారు, 50% మాత్రమే కన్సిడర్ చేయొచ్చు. సో ఇది రైట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్, భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి, రైట్ ఆన్సర్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్రోగ్రామ్ సూపర్, థ్యాంక్ యూ. బి రాంబాబు టైలర్ కమల మనస రచన అనుకో ఫ్యామిలీ పంపించేశారు. ఇంతకీ మన ప్రశ్నకి సమాధానం రైట్ ఆన్సర్. తదుపరి, భాస్కర్ ఫ్రమ్ తిరుపతి నుంచి, 50% మాత్రం కన్సిడర్ చేయొచ్చు, సరైన సమాధానం కాదది. నెక్స్ట్, అనువర్జీ అస్సలాం అలైకుం అంటున్నారు. వలైకుం అస్సలాం అండి. మీ ప్రశ్నకు మా సమాధానం దొరకడం చాలా కష్టంగా ఉందండి అంటూ పంపించేశారు ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ గారు. నెక్స్ట్, తదుపరి

గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ బాయ్ అంటున్నారు ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి. రైట్ ఆన్సర్తో గౌతమ్ చౌడేపల్లి మండలం నుంచి పంపించేశారు. రాంగ్ ఆన్సర్. తరువాతి రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి పంపించేశారు. కుక్క అనుకున్నాను సార్ అంటూ. కుక్క హౌ భయ్యా, మన ప్రశ్నకి దానికి సంబంధం ఏమాత్రం లేదు భయ్యా. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటున్నారు కండె నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి గారు. ప్రియా శ్రీనివాస్ రెడ్డి. ఓకే రైట్ ఆన్సర్తో నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద గారు. రాంగ్ ఆన్సర్. తదుపరి పెడన జోగానందలోకాల నుంచి అప్పలరాజు గారు. రైట్ ఆన్సర్. ఒక్కొక్కరికి ఒక్కసారి మాత్రమే సమాధానాలండి. రాంగ్ ఆన్సర్ చెప్పారు కదా అని చెప్పి మళ్ళీ టపటపా మళ్ళీ పంపిస్తూ ఉంటే ఒక్కొక్కరిది ఒక్కసారి మాత్రమే చదవడం జరుగుతుంది. నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్. కొల్లిపర నుంచి మౌలాలి. రాంగ్ ఆన్సర్. హాయ్ మునమ్మ అంటూ పంపించేశారు పెద్ద పర్య నుంచి. రాంగ్ ఆన్సర్తో వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి పంపించేశారు డి గోవర్ధన్ రావు అనుకో ఫ్యామిలీ. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మా భాష వాకాడు నుంచి పంపించేశారు. రాంగ్ ఆన్సర్. భాస్కర్ టైలర్స్ పంపించేశారు చెరుకుపల్లి నుంచి. రాంగ్ ఆన్సర్. నమస్తే అండి అన్వర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ పంపించేశారు పెద్ద మస్తానరావు చిన్నమస్తానరావు గారు. మన ప్రశ్నకు సమాధానం అయితే లేదు. నెక్స్ట్ ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాల నుంచి. రాంగ్ ఆన్సర్తో హాయ్ నా పేరు తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూరు నుంచి అని పంపించారు. రైట్ ఆన్సర్తో అదనమాట సంగతి. మరింతకీ ఏంటో ఆ రైట్ ఆన్సర్ అంటే మొక్కజొన్న. అవునండి, మీరు విన్నది రైటే, మొక్కజొన్న కండి. పైన దానిపైన లేయర్ లేయర్లుగా ఉంటూ ఉంటాయన్నమాట, చింకిరి చింకిరి లాంటి బట్టలు, కానీ లోపల రత్నాల్లాంటి బిడ్డల్లాంటి గింజలు ఉంటాయి. అదనమాట సంగతి. సో మన ప్రశ్నకి సమాధానం వచ్చేసినట్టు అనుకుంటా. ఈ గ్యాప్లో మన ఫ్రెండ్స్ మళ్ళీ పంపించేశారు. అరే రే రే, ఆల్రెడీ అయిపోయింది కదా భయ్యా. నా ఆన్సర్ కాకరకాయ అంటే పంపించేశారు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి. స్పందన టైలర్స్ కృష్ణ సంతోష్. రాంగ్ ఆన్సర్ భయ్యా అది కూడా, అది విషయం. మరిక తదుపరి ప్రశ్న ఏమిటి అంటే సంవత్సరంలో ఏంటి ఇయర్లో ఏ నెలలో మనుషులు తక్కువగా మాట్లాడతారు? ఎందుకంటే మనకి చాలా ట్రెడిషన్స్ కల్చర్స్ ప్రకారం చూసుకుంటూ ఉంటాం కాబట్టి అందుకని అడుగుతున్నా అన్నమాట. సంవత్సరంలో ఏ నెలలో మనుషులు తక్కువగా మాట్లాడతారు? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం చాలా ఈజీ అని నేను అనుకుంటున్నా. ఈలోపు ఆలోచిస్తూ మీ ఆన్సర్ పంపించేసండి 0866244314కి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. హెరిటేజ్ గ్రానైట్ స్టోన్ క్లస్టర్ ఏర్పాటుతో టూరిజాన్ని ఆకర్షిస్తామని, 2.5 కోట్ల రూపాయలతో కుప్పం మార్కెట్ యార్డును అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పంలో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఎఫ్కే పాలెంలో మైసమ్మ చెరువును ఆయన పరిశీలించి అక్కడ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. రాష్టంలోని 50 ఏళ్లు నిండిన అర్హులైన చేనేత కార్మికులకు కొత్త పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియను రాష్ట ప్రభుత్వం ప్రారంభించింది. పింఛన్ల దరఖాస్తుకు మధ్యవర్తులు నగదు వసూలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యవర్తులకు నగదు ఇవ్వకుండా నేరుగా సచివాలయాల్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్లకు 10%, పీజీలకు 5%, సూపర్ స్పెషాలిటీకి 3.5% ప్రకారం ఈ సంవత్సరం జనవరి నుండి 28,497 రూపాయల స్టైఫండ్ పెంచారు. విజయవాడ నగరంలోని శాప్ కార్యాలయం వద్ద మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల వివాదం నేపథ్యంలో చోటు చేసుకున్న పరిస్థితులపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు టీచర్లపై దాడికి ప్రయత్నించడం హేయమైన చర్య అని మంత్రి పేర్కొన్నారు. అమరగడ్డ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల లబ్దిదారులు 115 మందికి మంజూరైన 80,42,149 రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈరోజు పంపిణీ చేశారు. మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న సిబ్బంది సౌకర్యాలు సరిపోవడం లేదనే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా అమ్మవారి ఉత్సవ ప్రచార రథాన్ని ఈరోజు నియోజకవర్గ శాసనసభ్యులు పూసపాటి అదితి, విజయలక్ష్మి, గజపతిరాజు ప్రారంభించారు. ఆసియా క్రీడలు 2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు భారత జపాన్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్పోర్ట్స్ 75 పేరుతో టీమిండియా జపాన్తో ఏకైక టీ20 మ్యాచ్కు సిద్దమైంది. ఈ మ్యాచ్ సనో అంతర్జాతీయ క్రికెట్ మైదానం వేదికగా రేపు జరగనుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నాం సందడే సందడిలో. ఇందకడ ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? సంవత్సరంలో ఏ నెలలో మనుషులు తక్కువగా మాట్లాడతారు అని. మరి దానికి కానీ మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చుద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్, మూసాపేట గ్రామం మూసాపేట నుంచి ఎం నరేష్ రోజా శిరీష అనుకో ఫ్యామిలీ పంపించేశారు రాంగ్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు ఉమ్మడ నుండి మహమ్మద్ జయంతి స్నేహభావన జయనుద్దీన్ గారు రైట్ ఆన్సర్తో. మలాంబి కర్నూలు నుంచి పంపించేశారు రాంగ్ ఆన్సర్. భాస్కర్ ఫ్రం పెడర నుంచి రైట్ ఆన్సర్. మీ యాంకరింగ్ బాగుంది, సందడేస్ అందరికీ స్వాగతం, నేను భాస్కర్ తిరుపతి నుండి అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్. భయ్యా, మీరు రైట్ ఆన్సర్ పెట్టి కూడా తప్పే కదా అని అడిగారు, చూసారా? బాగుంది భయ్యా, మనమంతా ఒక జాతి పక్షులు లాంటి వాళ్ళం అనమాట. నెక్స్ట్, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేయ పాలెం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. నేమ్ ఎంఏ భాష అందమాల విలేజ్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్తో. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్ని. హాయ్, నా పేరు తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూరు నుంచి రైట్ ఆన్సర్తో. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. విజయ కైలాస్ సాయి కృతిక మారుతి నగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. మునమ్మ పెద్దపల్లి నుంచి పంపించేశారు తిరుపతి జిల్లా రైట్ ఆన్సర్. నేమ్ జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. తెనాలి నాజర్పేట నుండి పోతయ్య గారు ఆగస్ట్ నెల అంటూ, ఆగస్ట్ నెల తప్పులేదులేండి, ఇట్స్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. ఏప్రిల్ అనుకుంటున్నామండి అంటున్నారు. ఎందుకు అంటే ఏప్రిల్ ఫుల్ చేస్తారని ఎక్కువ మాట్లాడరండి అంటూ. వా, వాట్ ఎ లాజిక్ భయ్యా, ఎంత లాజిక్ చెప్పినా మీ ఆన్సర్ మ్యాజిక్ లేకపోవడం వల్ల రాంగ్ ఆన్సర్ భయ్యా, అది అనమాట సంగతి. నెక్స్ట్, గౌతమ్ చౌడేపల్లి నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్, రామాపురం గువ్వల రామకృష్ణయ్య గారు పంపించేశారు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, మీరు పంపించిన దాంట్లో ఒక రైటు ఉంది ఒక రాంగు ఉంది, ఎలా తీసుకోవాలి అర్థం కావట్లేదండి. నెక్స్ట్, ధర్మారావు ఛత్తీస్గఢ్ నుంచి పంపించేశారు హలో టు ఎవ్రీ వన్ ఆన్సర్ రీజన్ పంపించారు రైట్ ఆన్సర్ని. నున్న నుండి శోభారాణి రంగారావు అనుకో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్స్. నెక్స్ట్, హాయ్ గెడ్డ మంకయ్య బందరుపల్లి నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్ని. వెల్కమ్ టు సందడే సందడి అంటూ పంపించేశారు మాధవి ఆంజనేయులు బోధన పోచంపల్లి నుండి. బట్ ప్రశ్నకు సమాధానం ఉంటే ఇంకా బాగుండేది. నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ పంపించేశారు ప్రియా శ్రీనివాస్ రెడ్డి సుబ్బారెడ్డి పల్లి నుంచి రైట్ ఆన్సర్తో. పాలెం పోలే గారు పంపించారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ రైట్ ఆన్సర్. నెక్స్ట్, మహాలక్ష్మి ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధనరావు ఇంద్రబాయి అనుకో ఫ్యామిలీ ఆగస్ట్ అంటూ, ఇట్స్ రాంగ్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య సార్ అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్ని. బట్ ఆదిత్య అయిపోయాడండి, చెప్తా మళ్ళీ రమ్మను ఒకసారి. నెక్స్ట్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య పంపించేశారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద పంపించేశారు యశోద గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక్కొక్కరికి ఒకసారే అండి సమాధానం. నెక్స్ట్, సుందరి ఫ్రమ్ పెరంబలూరు నుంచి మార్చ్ అంటూ, రాంగ్ ఆన్సర్. ఎంత మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయితే మాత్రం తక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి, కానీ తక్కువగా మాట్లాడడం కూడానా? ఓకే, నెక్స్ట్, పేరు లేదు కానీ రైట్ ఆన్సర్. నెక్స్ట్, నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి చిన్నబాబు గారు నా ఆన్సర్ అంటూ పంపించారు రైట్ ఆన్సర్ని. చిన్నబాబు కూడా వచ్చాక చెప్తారండి. నెక్స్ట్, నా ఆన్సర్ ఇది అన్న డౌట్ అండి అంటున్నారు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన టైలర్స్ కృష్ణ సంతోష్. మీ డౌట్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, రమేష్ దొంతి అనంతపురం నుంచి డిసెంబర్ అంటూ, డిసెంబర్ సంవత్సరంలో లాస్ట్ మంత్ అని తెలుసు కదండి, మాట్లాడడానికి కూడా తక్కువేనా? రాంగ్ ఆన్సర్. మార్కాపురం నుంచి శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ పంపించారు తెనాల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్, రామకృష్ణయ్య ఇనమడుగు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. వై గోపి ప
పార్టీ బండ్ల నుంచి హాయ్ శృతి గారు బాగున్నారా అంటూ. నా వాయిస్ శృతి గారి వాయిస్లో ఉందా అండి? థ్యాంక్ యూ అండి, తప్పులేదు. నెక్స్ట్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగ రైట్ ఆన్సర్. ఇంతకీ ఇంతమంది కలిపి పంపించిన రైట్ ఆన్సర్ ఏంటి, రాంగ్ ఆన్సర్ ఏంటి, కన్ఫ్యూజన్ వద్దు భయ్యా, నేను చెప్పేస్తా రైట్ ఆన్సర్ ఏంటనేది. సంవత్సరంలో తక్కువ రోజులు ఏ నెలలో ఉంటాయి భయ్యా? అందరికీ తెలిసిందే, ఫిబ్రవరి నెల. కాబట్టి ఫిబ్రవరి నెలలో చాలామంది సహజంగానే తక్కువ మాట్లాడుతూ ఉంటారు, రోజులు తక్కువ కాబట్టి. అది రైట్ ఆన్సర్. మిగతా ఏం పంపించినా కానీ అది మన పర్సనల్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అదనమాట సంగతి. ఇక మూడో ప్రశ్న ఏమిటంటే, ఇది నిరంతరం పైకి వెళ్తుందే కానీ కిందకి ఎంత రమ్మన్నా మాత్రం రాదు, ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఇది నిరంతరం పైకి వెళుతుందే కానీ కిందకి ఏమాత్రం ఎంత రమ్మన్నా రాదు, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసండి. ఇప్పుడు వస్తున్న ఈ పాటను వింటూ కూల్గా ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఇది నిరంతరం పైకి వెళుతుందే కానీ ఎంతరమ్మన్నా కిందకి మాత్రం రాదు, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే, భాస్కర్ టైలర్స్ చెరుకువాళ్ళ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పేరు లేదు కానీ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి, పొగ కూడా కావచ్చు. అండ్ నెక్స్ట్ ఆన్సర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాంకో ఫ్యామిలీ. ఆకాశంలో చుక్కలు, ఆకాశంలో చుక్కలు పై పైకి వెళ్తూనే ఉంటాయా అండి?

పైన ఉంటాయి అనుకున్నానే. నెక్స్ట్, సారీ అండి అన్వర్ గారు, నా ఆన్సర్ ఇది రైటేనా అంటున్నారు. ఇందాక ఆన్సర్ రైటే కదండి. నెక్స్ట్, మంగళగిరి నుంచి యశోద టైం అంటూ టైం కిందకి పైకి వస్తూనే ఉంటుంది కదండి, అంటే పోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు అంటారా? ఏమో అండి, లాజిక్ అర్థం కాలేదు కానీ ఇదైతే రాంగ్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు జవాబు పొగ అంటూ పొగ కాదండి. తిరుపతి నుంచి డామినేడు నుండి భాస్కర్ రావు గారు ఆన్సర్ తెలియదు మీరే చెప్పండి అంటూ చెప్తానండి తప్పకుండా. నెక్స్ట్, మాధవి ఆంజనేయులు భూదాన పోచంపల్లి నుండి ధర అంటూ ధరలు ఓకే. నెక్స్ట్, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు పొగ అంటూ కాదుగా. నెక్స్ట్, మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్. మా భాష అందనమాల నుంచి రాంగ్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి పొగ అనుకుంటున్న అన్వర్ భాయ్ అంటూ కాదుగా. నెక్స్ట్, సుమని ఫ్రమ్ పెడర నుంచి పొగ అంటూ కాదుగా. నిక్కు శ్రీలక్ష్మి రవికుమార్ సీతారాంపురం విజయవాడ నుంచి పొగ అంటూ కాదుగా. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. విజయ కైలాస సాయికృతిక మారుతి నగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. కనకారా ఫ్రమ్ పెడర నుంచి పొగ ఆర్ హైడ్రోజన్ బెలూన్ అంటూ థర్డ్ ఆప్షన్ పంపించేసారు చూసారా, అది రైట్ ఆన్సర్ అండి, ముందు రెండు రాంగ్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. జనార్దన్ కండూరు అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పేపినపాలయం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రూరు రామకృష్ణయ్య అనుకో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్. జమలయ్య బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్, లతా ఫ్రమ్ వియూర్ నుంచి రైట్ ఆన్సర్. నల్లమ్మ పేపినపాలయం నుంచి రాంగ్ ఆన్సర్. రామాపురం నుంచి గువ్వల శ్రీనాథ్ రైట్ ఆన్సర్. హాయ్ అన్వా సార్, గెడ్డ మంకయ్య బందర్పల్లి నుంచి పంపించేశారు రాంగ్ ఆన్సర్ అని. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి గారు రైట్ ఆన్సర్. పేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. తదుపరి సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిపట్నం నుంచి రైట్ ఆన్సర్. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి ఇందాక పంపించారు కదండి, ఇప్పుడు కూడా రాంగ్ ఆన్సరే. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి స్పందన టైలర్ కృష్ణ సంతోష్ రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటూ మళ్ళీ పంపించేశారు. నెక్స్ట్, కె రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఉర్వకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. నెక్స్ట్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. డి బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి బెలూన్ అంటూ కాదు భయ్యా, బెలూన్లో కూడా గాలిపోత కిందకి రావాల్సిందే కదా. నెక్స్ట్, ఖాదరాబాద్ విలేజ్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగ రైట్ ఆన్సర్. తదుపరి హైదరాబాద్ భౌరంపేట నుంచి సంతోష సుప్రియ రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, చెప్పుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదండి, తప్పదండి మనందరం దాన్ని ఫేస్ చేయాల్సిందే. ఇంకొకరు ఎవరు పంపించారు మహానుభావులు రాకెట్ అంటూ, అద్భుతం మహానుభావులు. నెక్స్ట్, మంచిర్యాల నుంచి చంద్ర ముగిలి పద్మరాణి అక్షర రైట్ ఆన్సర్. ఇంతకీ అదే రైట్ ఆన్సర్ ఏంటంటే వయస్ అండి, ఏజ్. అవునండి, దీన్ని ఎంత కిందకి లాగినా మాత్రం ఏమాత్రం కిందకి రాదు, అది పై పైకి వెళ్తానే అంటేనే ఉంటుంది. దాన్ని మనం ఆపగలమా? దాంతోపాటు ముందుకు సాగడమే అదనమాట సంగతి. ఇక తదుపరి ప్రశ్న, ఎండ తగిలితే పెరుగుతుంది, నీడ తగిలితే కరిగిపోతుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఎండ తగిలితే పెరుగుతుంది, నీడ తగిలితే కరిగిపోతుంది, ఏమిటది? ఈ ప్రశ్న కూడా మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243814కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాటను వింటూ కూల్గా ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: చెయ్యేస్తే ఆహా,
1: చిరు చెయ్యేస్తే ఓహో, చిరు చెయ్యేస్తే చినిగి చినిగి చాటైపోదు, చిరు చెయ్యి.

0: మామా, గదిలోకి వెళ్ళి గడిపెట్టిన తర్వాత ఏం జరిగింది మామా?
1: ఏం జరిగిందా? ఒకటే చీకటి, ఒకటే లొల్లి. చెరు చెయ్యేస్తే

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో ఇందాకడొక ప్రశ్న అడిగారు కదా, గుర్తున్నదా? ఎండ తగిలితే పెరుగుతుంది, నీడ తగిలితే కరిగిపోతుంది, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి పంపించేశారు అంటే, భాస్కర్ ఫ్రమ్ పెడ్ర నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్, మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజాస్ రిషన్కో ఫ్యామిలీ. రాంగ్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్. రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవాడ మండలం నుంచి. రైట్ ఆన్సర్. సత్యనారాయణ గారు ఫ్రమ్ దేవీనగర్ విజయవాడ నుంచి. రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు. రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి అండ్ కో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ శేఖర్పూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ ఆన్సర్ ఈజ్ అంటూ పంపించారు. రైట్ ఆన్సర్. జనార్దన్ కండూరు నుంచి షాడో ది నీడ అంటూ పంపించారు. రాంగ్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి. రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. రాంగ్ ఆన్సర్. విజయ కైలాస సాయి కృతిక మారుతినగర్ నుంచి. ఐస్ బటర్ అంటూ. తప్పులేదండి, ఇవన్నీ బాగుంటాయి తిన్నానికి, కాకపోతే మన ప్రశ్నకు సమాధానం అయితే కూడా ఇంకా బాగుండేది, అది కాదుగా. నెక్స్ట్, జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి. రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి. రైట్ ఆన్సర్. దస్తగరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. కనకారా ఫ్రమ్ పెడర నుంచి. రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ హైదరాబాద్ నుంచి. రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి. రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పెనిపాలయం నుంచి. రైట్ ఆన్సర్. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి. రాంగ్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి. రైట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. రామాపురం గువ్వల ఋత్వికాశ్రీ. రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి భాస్కర్ రావు. రైట్ ఆన్సర్. సమాధానం థర్మామీటర్లో పాదరసం నిక్కు శ్రీలక్ష్మి రవికుమార్ సీతారాంపురం విజయవాడ నుంచి. రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. రైట్ ఆన్సర్. మా భాష అందనమాల నుంచి. రైట్ ఆన్సర్. నల్లమ్మ పెనిపాలయం నుంచి. రైట్ ఆన్సర్. సైకం పోతురాజు గారు. రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ చెప్పేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల అండ్ కో ఫ్యామిలీ. ఇంతమంది కష్టపడి రైట్ ఆన్సర్ పంపించేశారే, క్వశ్చన్ అడిగేవారు మేడమా సారా అన్నది కూడా కాస్త వింటే బాగుండేదేమోనండి, అదనమాట సంగతి. నెక్స్ట్, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొద్దుటూరు నుంచి స్పందన టైలర్ కృష్ణ సంతోష్. రైట్ ఆన్సర్. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి. భయ్యా ఈ ఆన్సర్ కరెక్టో కాదో నేనైతే పెడుతున్నాను అంటున్నారు. కరెక్టే భయ్యా, పెట్టడండి, తప్పేం లేదు. రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి. రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్, వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి డి గోవర్ధన్ రావు ఇంద్రబాయి అండ్ కో ఫ్యామిలీ. రాంగ్ ఆన్సర్. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేర్బోలు రామకృష్ణయ్య అండ్ కో ఫ్యామిలీ. ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని పెట్టారు భయ్యా, ఇందులో ఒకటైనా రైట్ ఆన్సర్ ఉందా భయ్యా? ఆ ఉందిలేండి, మనసు అన్నారు, నీడన్నారు, మూడోది మాత్రం రైట్ ఆన్సర్ పెట్టారు భయ్యా, వెరీ గుడ్. నెక్స్ట్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్. సమాధానం దాహం నిక్కు శ్రీలక్ష్మి రవికుమార్. కాదండి, మీరు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తున్నారు కానీ రాంగ్ ఆన్సర్ పంపిస్తున్నారు. తదుపరి అదనమాట సంగతి. జమలయ్య బెంగళూరు నుంచి జవాబు నిప్పు అంటూ, మీ సమాధానంలో ఫైర్ ఉంది కానీ భయ్యా, అదైతే రాంగ్ ఆన్సర్ భయ్యా, అదనమాట సంగతి. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే, ఇప్పుడు మనం ఎండలోకి వెళ్తే వచ్చేది ఏంటిది భయ్యా, చెమట. నీళ్ళలోకి వెళ్తే చల్లగా ఉంటుంది కాబట్టి అది రాదు, అదనమాట సంగతి. ఎండ తగిలితే పెరుగుతుంది చెమట, నీడ తగిలితే కరిగిపోతుంది చెమట, అదనమాట సంగతి. ఇది రైట్ ఆన్సర్. మరిక తదుపరి మరొక ప్రశ్న, ఇది నీటిలో నడుస్తుంది కానీ తడవదు, ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఇది నీటిలో నడుస్తుంది కానీ తడవదు, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్లయితే 08662431414 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి.
ఇప్పుడొస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: వెల్మడయ్య ఫ్రెండ్స్ మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున సందడే సందడిలో. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఇది నీటిలో నడుస్తుంది కానీ తడవని తడవదు ఏమిటది అని. మరి దీనికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరెక్కడి నుంచి అంటే, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణ పంపించేశారు రైట్ ఆన్సర్. తదుపరి భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు రైట్ ఆన్సర్. మునమ్మ పెద్దపర్రి నుంచి ఇందాకడదానికి రైట్ ఆన్సర్. సత్యనారాయణ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సి శిరీష అనుకో ఫ్యామిలీ ప్లాస్టిక్ కవర్ అంటూ. ఏం సమాధానాలు భయ్యా, హౌ అసలు ఎట్లా భయ్యా ఎట్లాగా. నెక్స్ట్ మార్కాపురం నుంచి శివాజీ నగర్ ఉన్న టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. తిరుపతి నుంచి దేవసేన జలాంతర్గామి అంటూ పంపించేశారు. ఇప్పుడే టైం చేశారా? ఏమో భయ్యా, రాంగ్ ఆన్సర్ మొత్తానికి. నెక్స్ట్ తదుపరి నేమ్ ఎంఏ భాషా అందనమాల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సులోచన ఫ్రమ్ కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. నేమ్ జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి భాస్కర్ రావు గారు రైట్ ఆన్సర్. రామాపురం గువ్వల శ్రీనాథ్ రైట్ ఆన్సర్. విజయ కైలాస సాయి కృతిక మారుతీనగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజు గారు రైట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. నమస్కారం అనవర్ భాయి, మరి మీ ప్రశ్నకు మా సమాధానం వచ్చేసి అంటున్నారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్తో. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి గూడ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం నుంచి మీరు సమాధానం చెప్పి ఉంటే మస్తు ఎంజాయ్ చేస్తున్నాం భయ్యా అంటూ కిరింగ్ సూపర్ అంట. అద్భుతం భయ్యా, మీరు పంపించిన దానికైతే సమాధానం రైట్ ఆన్సర్ భయో. నెక్స్ట్ మీరు అనుకుంటున్నది రైటే భయ్యా, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. దస్తకర సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు కడప జిల్లా నుంచి చేప. ఆహా, ఏం పంపించారండి, దీనితో పాటు ఇంకోటి పంపించారు చూశారు, దీనికి సైమెంటనెస్గా అది రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం డిస్టిక్ నుంచి పెద్దవారిగూడెం విలేజ్ నుంచి మై నేమ్ ఇస్ కుమారి లక్ష్మి అంటూ పంపించారు రైట్ ఆన్సర్ని. కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన రెడ్డి పాపినేయపాలెం నుంచి రైట్ ఆన్సర్. గన్నవరం ఇంటి పేరు తిరుపతి శ్రీనివాస్ గన్నవరం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్టిక్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. నల్లమ్మ పాపనేపాలెం నుంచి రైట్ ఆన్సర్. కనకరావు ఫ్రమ్ పెట నుంచి రైట్ ఆన్సర్. కే రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి పంపించేశారు ఫిష్ అంటూ. అది కాకపోతే ఒకవేళ బోట్ అయి ఉండొచ్చు అంటున్నారు, అది కూడా కాకపోతే షిప్ అయి ఉండొచ్చు అంటున్నారు. భయ ఎలా భయ ఇలాగా ఒకే ప్రశ్నకి మూడు రాంగ్ ఆన్సర్లు చెప్పారు భయ, అద్భుతం భయ. కానీ ఎక్కడ రైట్ ఆన్సర్ దేదాపులో కూడా లేరు భయ మీరు, సూపర్. నెక్స్ట్ అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్తో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, రైట్ ఆన్సర్ పంపించేశారు శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డి పల్లి గ్రామం నుంచి ప్రియా రైట్ ఆన్సర్. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్ని. మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు రైట్ ఆన్సర్ని వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ రామకృష్ణయ్య ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్. కాదర్బాద్ విలేజ్ పొద్దుటూరు నుంచి వడ్డే రంగ రైట్ ఆన్సర్. హాయ్ బీవీ సుబ్బారావు అండ్ మై ఫ్యామిలీ మార్కాపూర్. భయ్యా మీకు మీరే హాయ్ చెప్పేస్తున్నారు భయ్యా, నాకు చెప్పారు మీకు చెప్పారు అర్థం కాలేదు భయ్యా. నెక్స్ట్ అనవర భయ్య సూపర్ భయ్య అంటూ పంపించేశారు సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి, సూపర్ భయ్య. నెక్స్ట్ హాయ్ గడ్డ మంకయ్య బందరపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి, ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ రాంగ్ ఆన్సర్తో. మీరు ఎంత చెప్పినా కానీ రాంగ్ ఆన్సర్ చెప్పారు భయ్యా. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు ధర్మారావు ఛత్తీస్గఢ్ నుంచి. నెక్స్ట్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తాబేలు కానీ సాయి సురేష్ గారు పంపించేశారు తిరుపతి నుంచి లేక కప్పనా అని. తాబేలు కానీ కప్ప కానీ ఈ రెండు నీటిలో మునుగుతాయి కదా భయ్యా, తడుస్తాయి కదా, మన ప్రశ్న ఏంటి, ఇది నీటిలో నడుస్తుంది కానీ తడవదు అని. ఈ రెండు నీటిలో తడవడం పక్కన పెడితే నడుస్తూ ఉంటాయి కదా, అట్ ది సెంటర్ తడుస్తాయి కదా. పాపం మన వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నం చేశారండి, బహుశా మన ప్రశ్నలో ఎక్కడో సమాధానం లేకపోవడం వల్ల కష్టపడినట్టున్నారు పాపం. పాపం కేవలం 2 అక్షరాల పదం అండి ఈ ప్రశ్నకు సమాధానం. చాలా కష్టపడ్డారండి, అయినా ఇంకా మన వాళ్ళు పంపిస్తూనే ఉన్నారు. ఇంకా ఎవరంటే గగన్ శరత్ పాపనేపాలెం నుంచి. రైట్ ఆన్సర్ అదన్నమాట సంగతి. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే నీడ ది షాడో. చూసారా భయ్యా, అదన్నమాట సంగతి. మనం ఎంత కష్టపడినా కానీ భయ్యా సరైన సమాధానం వచ్చేంత వరకు అబ్బే మనం దండయాత్రలు చేస్తూనే ఉంటాంగా ప్రశ్న అడిగిన మీద. అదన్నమాట సంగతి. ఏదేమైనా ఈరోజు మీరు బాగా కష్టపడ్డారు బాగా. అదన్నమాట సంగతి. మొత్తానికి ఇది ఈనాటి సందడే సందడి. మీరంతా బాగా అడేసుకుంటూ వడేసుకుంటూ పాడేసుకుంటూ ఎంజాయ్ చేశారని ఆశిస్తూ నేనైతే ఇక సందడే సందడికి బై బై చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఒక మంచి పాట వినిపిస్తూ ఇక తర్వాత మనం కలుసుకుందాం వివిధ కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనేనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Let me tell you a beautiful village story. Just happened behind the village it is. Alright, everyone, listen to the village song.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించారు. కోనేరు సెంటర్ నుంచి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు రహదారి వెంబడి నిర్మిస్తున్న డ్రైనేజీలను పరిశీలించి డ్రైనేజీ పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డీఎస్సీపై వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెబుతామని, ఉపాధ్యాయులపైన దాడులకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సాలూరు మున్సిపాలిటీ అభివృద్దికి 15 కోట్ల రూపాయల హెచ్ఏఎం నిధులను తీసుకొచ్చామని, ఈ నిధులతో పట్టణంలో మౌలిక వసతుల అభివృద్దిని చేయనున్నట్లు రాష్ట్ర

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల క్యాన్సర్ చికిత్స కోసం కీమోథెరపీ, రేడియోథెరపీ మరియు సర్జికల్ అంకాలజీని కవర్ చేస్తుందని, దీనివల్ల సొంత ఖర్చులు తగ్గి లక్షలాది మందికి ఆర్థిక రక్షణ లభిస్తుందని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ బాబు ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 75,813 రూపాయల విలువైన చెక్కులను కురుపాం శాసనసభ్యులు తోయక జగదీశ్వరి లబ్ధిదారులకు అందించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో నిర్వహించిన వారుపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి సౌమ్య పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా యానాం జాతీయ రహదారి మార్గంలోని ఒక హోటల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో ప్రముఖ తెలుగు కవి, రచయిత, సామాజిక సంస్కర్త గురజాడ అప్పారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డబ్ల్యూఏపీఎల్ టీ20 టోర్నీలో అమరావతి ఈ ఛాంపియన్స్ గోదావరి గోల్డెన్ ఈగల్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 4:04. మరి ఈ టైంలో మనమంతా వివిధ అంటూ ఒక ప్రముఖ సినిమా వారి గురించి మనం మాట్లాడుకుంటూ వారు నటించిన లేదా వారు చేసిన చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ వివిధ. ఈరోజు మన వివిధ కార్యక్రమంలోకి ఒక ప్రముఖ సంగీత దర్శకుడు, ఆయన చేసినటువంటి చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. మరింతకీ ఆయన ఎవరంటే అనూప్ రూబెన్స్. అనూప్ రూబెన్స్ గారి సంగీతం సమకూర్చే చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేసేద్దాం. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ కాటమ్ రైడు మరియు అఖిల్. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సెపరేట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వ్యూ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

దొంత నకర నకర నకర దొంత నకర నకర నకర పిల్లి మనకు ఎదురు పడితే పనులు ఏవి జరగవంట. మనం పిల్లికి ఎదురు పడితే కర్మకాలి చచ్చునంట. బల్లి పలుకు సత్యం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వివిధ కార్యక్రమంలో అనూప్ రుబిన్స్ గారు స్వరపరిచినటువంటి చిత్తాల నుంచి మంచి మంచి సాంగ్స్ని. మరి ఇప్పుడు నెక్స్ట్ మీకు సరిపోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ మనం మరియు కిట్టు ఉన్నాడు జాగ్రత్త. ఈ మూవీస్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ దీస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సారీ ఫర్ ద లేట్, లేట్ అయింది ఫ్లైట్. మై డియర్ ఆడియన్స్, జాదచిగిరి ఫ్యాన్స్, గజ్జె కట్టి మీకోసం మొదలెడతన్నా డాన్స్. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఛాన్స్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరంతా ఇప్పుడు వెన్నెల స్పెషల్ ప్రోగ్రామ్ని వింటారు.

0: హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆ మ్యూజికల్ వెన్నెలా ప్రోగ్రామ్. మ్యూజికల్ ఎందుకంటున్నారంటే, ఇవాళ మనము మ్యూజిక్ అండ్ పాటల గురించి మాట్లాడుకుంటున్నాం. సో దిస్ ఇస్ యువర్ ఆర్జే చైతన్ వెల్కమింగ్ యూ ఆల్. పాటలు పాడటం చాలా మందికి ఇష్టం. మహిళలు ఎక్కువగా పాటలు పాడుతూ ఉంటారు, చిన్నపిల్లలను బుజ్జగించటానికి, వారికి గోరుముద్దలు తినిపించటానికి అమ్మ పాడే పాటలు అమృతంలా ఉంటాయి. తన బిడ్డ కోసం జోల పాటలు పాడినా తల్లులకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఎక్స్పర్ట్స్ తెలిపారు. అక్కడ ఒక రీసెర్చ్ జరిగింది, దాంట్లో ఇది వెల్లడించారు. అయితే ప్రసవం తరువాత వచ్చే కుంగుబాటు నుంచి బాలింతలు బయటపడేందుకు పాటలు పాడటం ఓ చక్కని మందులా పనిచేస్తుందని ఎక్స్పర్ట్స్ గుర్తించారు. సాధారణంగా ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు ఒక రకమైన మానసిక కుంగుబాటుకు గురవుతారు, ఆందోళన పడుతూ ఉంటారు. అయితే పాటలు పాడితే ఈ సమస్యల నుంచి చాలా తొందరగా కోలుకోవచ్చని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. అందులోనూ ఒంటరిగా కాకుండా గుంపుగా నలుగురితో కలిసి స్వరం కలిపితే మహిళల్లో మరీ తొందరగా మార్పు వస్తుందట. ప్రతి 8 మంది బాలింతల్లో ఒకరు డిప్రెషన్ కి గురవుతున్నారని అంచనా. ఈ సమస్య నుంచి తల్లి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. వీళ్లకే కాదు, వయసు పైబడిన వారు పాటలు పాడినా మంచి ప్రయోజనం ఉందట. పెద్దలు పాటలు పాడితే డిమెన్షియా వంటి మానసిక రుగ్మతల నుంచి బయటపడొచ్చని అధ్యయనం వెల్లడించింది.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207939. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: అందరు గాయకులు సమానంగా సృష్టించబడరు. కొంతమంది రాగ్ మల్హార్ యొక్క ఆత్మీయమైన ప్రదర్శనతో వర్షం కురిపించగలిగితే, మరికొందరు వారి తల్లులు మాత్రమే మెచ్చుకోగలిగే గాత్రాన్ని కలిగి ఉండొచ్చు. అయితే టాలెంట్ ఉందా లేదా అనేది ముఖ్యం కాదు. మీరు 21వ శతాబ్దానికి చెందిన తాన్సేన్ అయినా లేదా వెరీ షాయ్ బాత్రూమ్ సింగర్ అయినా తప్పక పాడండి. మీకు పాడటం అంటే ఇష్టమైతే మీరు చదవబోయేదాన్ని మీరు ఇంకా ఇష్టపడతారు. యు విల్ లైక్ వాట్ యు ఆర్ రీడింగ్. మీరు వినోదాన్ని అందించడమే కాకుండా ఇది కొన్ని చక్కని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పాడటం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి మరి ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. పాడటం వల్ల మీ ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి, మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, మీరు పాడినప్పుడు మీరు రిలాక్స్ అవుతారు. ఇప్పుడు ఇది మీకు కొంచెం సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, సింగింగ్ పాడటం వల్ల మీ బ్లడ్ స్ట్రీమ్ లో అంటే రక్తంలో కార్టిసోల్ స్థాయిలు తగ్గుతాయని, మిమ్మల్ని రిఫ్రెష్డ్ అండ్ రిలాక్స్డ్ గా ఉంచడంలో సహాయపడుతుందని సూచించడానికి తగినన్ని ఆధారాలున్నాయి. కాబట్టి మీ చెడు మానసిక స్థితిని అధిగమించడానికి మీకు ఇష్టమైన పాటను పాడండి. అంతేకాకుండా కొన్ని స్పీచ్ డిసార్డర్స్ ఉంటాయి, వాటిని కూడా పాడటం వల్ల తగ్గించుకోవచ్చు. కమీనే అని హిందీలో ఒక పాపులర్ ఫిల్మ్ ఉంది, గుర్తుందా? ఎందుకంటే ఆ ఫిల్మ్ లో అతను మాట్లాడేటప్పుడు కాకుండా పాడేటప్పుడు అతను తడబడ్డం తక్కువగా కనిపిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి, మెదడు గాయాలు మరియు ఆటిజం వంటి వ్యాధుల్లో స్పష్టంగా కనిపించే ప్రసంగం సంబంధిత నాడీ పరిస్థితులను మెరుగుపరచగల గానం యొక్క చికిత్సా ప్రభావాలను సూచించే తగినంత శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. పాట పాడటం వల్ల స్నేహితులను సంపాదించుకోవచ్చు. Yes, you heard it right, my dear friends. పాడటం వల్ల అందరూ మీ వైపు అట్రాక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరికి పాడాలనుంటుంది. మీ సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అలాగే లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి ఒక గ్రూప్ సింగింగ్ గా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు నిజంగా టాలెంటెడ్ సింగర్, నేర్చుకున్న సింగర్ అయితే వేరే వాళ్లకు నేర్పించవచ్చు. హూ డజంట్ లైక్ సింగింగ్? పాట పాడటం ఎవరికి ఇష్టం ఉండదండి? రాదు కాబట్టి పాడరంతే, కాస్త నేర్చుకుంటే అందరూ పాడగలరు. సంగీతం తరచుగా మానవ మనసులపై భావోద్వేగ ప్రభావాన్ని ఎందుకు చూపుతుందో శాస్త్రవేత్తలకు తెలియదు. ఇది మిమ్మల్ని మీ బాల్యంలో ఒక ప్రదేశానికి తీసుకెళ్లొచ్చు, లేదా మీ మొదటి హార్ట్ బ్రేక్ ను మీకు గుర్తు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇది ప్రజలను ఏకతాటిపైకి తీసుకురాగలదు. ఎవరితోనైనా పాడటం వల్ల మీరు వారితో మానసికంగా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మ్యూజిక్ పట్ల మీకున్న సాధారణ ప్రేమతో మీరు వారితో బంధం ఏర్పరచుకుంటారు. మీరు పాడేటప్పుడు మీరు మీ స్వరతంతువులు, మీ ముఖ కండరాలు అండ్ మరీ ముఖ్యంగా మీ ఊపిరితిత్తులను ఉపయోగించుకుంటారు. లంగ్ కెపాసిటీ పెంచడం ద్వారా వాటిని ఇంకా స్ట్రాంగ్ గా చేయొచ్చు. COPDతో బాధపడుతున్న వారు తరచూ పాడమని సలహా ఇస్తారు. ఆస్తమా ఉన్నవారు సింగింగ్ థెరపీ వల్ల కూడా ప్రయోజనం పొందొచ్చు. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు కంపించే మన శ్వాసనాళాలు వదులుగా ఉండే కండరాల వల్ల గురకొస్తుంది. ఇది విచిత్రమైన ధ్వనిని సృష్టించే కంపనం. గురక పెట్టే వారి నిద్రలేని జీవిత భాగస్వాములు పాడటం వల్ల గురకను అరికట్టొచ్చని తెలుసుకుని సంతోషిస్తారు. గాయక గాయకులపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఈ వదులుగా ఉన్న కండరాలను బలోపేతం చేయడంలో సింగింగ్ ప్రాక్టీస్ సహాయపడుతుందని, తద్వారా గురక చికిత్సలో సహాయపడుతుంది. క్యాన్సర్ పేషెంట్స్ మానసిక క్షేమం తరచుగా ఆందోళన కలిగిస్తుంది, ఎందుకంటే ఇది వారి రోగ నిరోధక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలున్నాయి. పాటలు పాడటం వారి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అండ్ వారి రోగ నిరోధక వ్యవస్థలోని భాగాలను మాడ్యులేట్ చేయడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిత్తవైకల్యం ఉన్న రోగులు మెదడుపై కూడా పాడటం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వారి పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కోవడంలో వారికి సహాయపడుతుంది. బహుశా పాడటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే చిత్తవైకల్యం ఉన్న రోగుల్లో జ్ఞాపక శక్తి క్షీణించడంలో కూడా ఇది సహాయపడుతుంది. విన్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి పాడటం వల్ల. దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేనేలేదు. పాటలు పాడటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మ్యూజిక్ వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో మన బిజీ లైఫ్ స్టైల్లో ఇవన్నీ మర్చిపోయి ఎక్కడికో పరిగెడుతున్నాం. ఎక్కడికి ఆ పరుగు అంటే చాలా మందికి తెలియనే తెలియదు. సిస్టమ్ లో ఉన్నాము, ఇరుక్కుపోయాం కాబట్టి పరిగెత్తాలి అంటారు. పరిగెత్తకపోతే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అక్కడ ఫ్యామిలీ ఎలా నడుస్తుంది, పిల్లలు ఫీజులు ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా యువర్ హెల్త్ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. అది మీ శారీరక ఆరోగ్యమైనా మీ మానసిక ఆరోగ్యమైనా. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఇంత చిన్న విషయమే కదండి విచ్ యూ క్యాన్ యాడ్ ఇన్ యువర్ రొటీన్. ప్రతిరోజు మ్యూజిక్ ని మీ జీవితంలో అంశంలా చేసుకోండి అండ్ యూ విల్ సీ ద బెనిఫిట్స్. మీలో చేంజ్ మీరే చూసుకుంటారు. యూ విల్ డెఫినెట్లీ నోటీస్ ద పాజిటివ్ చేంజ్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో జరిగే 3వ జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక టాస్క్ ఫోర్స్ రాష్ట కేంద్రపాలిత ప్రాంతాల అధినేతల సదస్సును ప్రారంభించి లక్నో మరియు దేహర్గిర్లోని కొత్త నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోన్ కాంప్లెక్స్లకు శంకుస్థాపన చేయనున్నారు. గతంలో అనేక డీఎస్సీ ఏపీపీఎస్సీ పరీక్షల ద్వారా ఉద్యోగాలు కల్పించామని, మెగా డీఎస్సీలో అవినీతికి ఎటువంటి అవకాశాలు లేవని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చేనేత రంగం అభివృద్ది, నేతన్నల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత తెలిపారు. పెనుకొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్కో షోరూంను మంత్రి సవిత ఈరోజు ప్రారంభించారు. స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు అంటూ ఆరోపణలు చేస్తూ టీచర్లపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాఠశాలలకు అక్టోబర్ 12 నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. కాగా క్రిస్టియన్ ఎయిడెడ్ పాఠశాలలకు క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో సెలవుల షెడ్యూల్లో స్వల్ప మార్పులు ఉంటాయని అధికారులు వెల్లడించారు. భారత మహిళల హాకీ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రీడాకారిణిగా నిలిచిన గోల్ కీపర్ సవితా పునియాకు హాకీ ఇండియా అభినందనలు తెలిపింది. అలాగే ఈ సీనియర్ క్రీడాకారిణికి 10 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. రాష్ట ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీ నుండి అక్టోబర్ 7వ తేదీ వరకు అంగన్వాడీ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు ఈరోజు శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా సూర్యుడు ఆరోగ్యాన్ని, చైతన్యాన్ని ప్రసాదించే దివ్యశక్తికి ప్రతీక అని అర్చకులు తెలిపారు. ఈరోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొండమూడులో జరిగిన ప్రమాదంలో 2 చిన్నారులు మృతి చెందారు. తల్లికి తోడుగా క్వారీగుంత దగ్గరకు వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు క్వారీగుంతలోని నీటిలో మునగడంతో ప్రాణాలు కోల్పోయారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,535.18 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా సూచీలు లాభాల్లోనే కదలాడింది. చివరికి 564.3 పాయింట్ల లాభంతో 74,858.99 వద్ద ముగిసింది. నిఫ్టీ 67.90 పాయింట్లు పెరిగి 23,414.30 వద్ద స్థిరపడింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
1: ఈ

0: నదిలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
0: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. త్వరలోనే కుప్పంలో ఎయిర్పోర్టు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి డెల్టా ప్రాంతంలో కరువు శాశ్వత నివారణ కోసం 13.4 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే చేసి డీపీఆర్ రూపొందిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలోని అన్ని పార్టీలతో సమన్వయం చేసుకుని ముందుకెళ్తామని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో అల్పపీడనం ఎల్లుండికి తీవ్ర వాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని హోంమంత్రి అనిత వెల్లడించారు. రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు. ప్రభావిత జిల్లాల అధికారులకు పలు సూచనలు చేశారు. సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రిలో ఈరోజు రాష్ట బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ అధ్యక్షతన రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని చాంబర్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 26న నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ కోరారు. ఆసక్తి ఉన్నవారు naipunyam.ap.gov.in లో రిజిస్టేషన్ చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరు కావాలని, ఇతర వివరములకు 6304917 7031 7501 9502 4765 నంబర్ల నందు సంప్రదించాలని తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు సమీకృత గిరిజన అభివృద్ది సంస్థ ఐటీడీఏ అనంతగిరి లుంగాపట్టు పిట్టచలం గ్రామంలో హెచ్పీసీఎల్ పెట్రోల్ పంపుల నిర్వహణ కొరకు గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సమీకృత గిరిజన అభివృద్ది సంస్థ పాడేరు ప్రాజెక్టు అధికారి ఆదిత్యవర్మ ఒక ప్రకటనలో తెలిపారు. అల్లూరి జిల్లా సమీకృత గిరిజన

అభివృద్ధి సంస్థ పాడేరు పరిధిలో గల స్థానిక గిరిజనులై తప్పనిసరిగా డిగ్రీ అర్హత పొందిన యువతీ యువకులు ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 100% ఈ ఆఫీసు అమలు కావాలని, పరిపాలనలో అలసత్వం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగుపడటంతో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ ఆర్ఐటీఎస్ అసిస్టెంట్ మేనేజర్ ట్రాన్సాక్షన్ అడ్వైజరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఎంబీఏతో పాటు 2 అనుభవం ఉన్నవారు ఆన్లైన్ ద్వారా 8 దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరములకు www.rits.com ను సందర్శించవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

హలో, గుడ్ ఈవినింగ్. స్టూడియోలో సమయం చూస్తే 6:03 దాటి 33 సెకండ్లు. మీరంతా అర్చించేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై వింటున్నారు కృష్ణా తీరం విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. తీరంలోకి వెళ్ళబోయే ముందు ఒక పాట విందాం. మురారి చిత్రానికి జికి సునీత సంధ్య ఆలపించిన సిరివెనల గీతం, సంగీతం మణిశర్మ. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై.

స్ట్రేలియా సమయం చూస్తే 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: నాకు 3,000 ఇవ్వండి.
1: ఎందుకురా?
0: నా పాకెట్ మనీ.
1: అరే ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
0: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
1: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
0: మరి మీ మొబైల్ ఇవ్వండి.
1: ఇదిగో,
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
4: జీవన్ కే ప్రారంభిక వర్షో మే హీ తయ హోతా హై కి బచ్చో కా కితనా మానసిక వికాస్ హోగా ఔర్ వో జీవన్ మే కితనా ఆగే బఢేంగే. హమారీ ఆంగన్వాడియో మే బచ్చో కా ప్రారంభిక వికాస్, సహీ పోషణ, భర్పూర్ ప్యార్, గరమ్ తాజా భోజన్ ఔర్ ఖేల్ ఖేల్ మే సీఖనే కే మాధ్యమ్ సే హో రహా హై. సాథ్ హీ ప్రధాన్ మంత్రీ మాతృ వందనా యోజనా కే తహత్ పాత్ర ధన్ రాశి సీధే మాతాఓ కే బ్యాంక్ అకౌంట్ మే జమా కర్ సురక్షిత్ మాతృత్వ కో సునిశ్చిత్ కియా జా రహా హై. హమారీ ఆంగన్వాడీ హమారీ జిమ్మేదారీ కే సంకల్ప్ కే సాథ్ 9 సితంబర్ 2026 సే 8 అక్టూబర్ 2026 తక్ మనాయా జా రహా హై నోవా రాష్ట్రీయ పోషణ మహా.
5: దేశ్ కే హర్ గరీబ్ హర్ వ్యక్తి తక్ పోషణ పహుంచానా భీ సర్కార్ కీ ప్రాథమికతా హై.
4: ఆజ్ హీ అప్నీ నజదీకీ ఆంగన్వాడీ సే జుడియే, క్యూంకీ హమారీ ఆంగన్వాడీ హై హమారీ జిమ్మేదారీ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హోంమంత్రి వంగల్పూడి అనిత ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

0: చేశారు. డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సరికాదని మంత్రి కె అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. సంఘ సంస్కరణలకు బాటలు వేసిన గురజాడ అప్పారావు ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆర్డీఓ ఏఎస్పి కార్యాలయాలకు శంకుస్థాపనలు చేశారు. 3 కోట్ల 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ మెటీరియల్ రికవరీ సెంటర్ను ప్రారంభించారు. 10 ఎకరాల విస్తీర్ణంలో 2 కోట్ల 70 లక్షల రూపాయలతో చేపట్టనున్న మల్లనూరు జూనియర్ కళాశాల పనులకు భూమి పూజ చేశారు. వ్యవసాయ ఫీడర్ల కోసం 15 మెగావాట్ల పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 8904 బంగారు కుటుంబాలకు P4 కార్యక్రమం ద్వారా సహకారం అందిస్తున్నామని చెప్పారు. సంజీవని ప్రాజెక్టులో భాగంగా పౌరుల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని, ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఆరోగ్యాన్ని పరిరక్షించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5,000 దేవాలయాల నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. అర్హులందరికీ ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి, పేదలకు పట్టాభిషేకం పేరుతో ఇల్లు ఇంటి స్థలం ఇచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: P4 జీరో పావర్టీ అంటే P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, MBK మార్గదర్శి బంగారు కుటుంబాలు. డబ్బులుండే వాళ్ళు మార్గదర్శకులుగా ఉండి పేదవాళ్ళని బంగారు కుటుంబాలకు వర్గీకరణ చేసి వీళ్ళని ఆదుకోవాలి. దానికోసం నేను ఒక మాట చెప్పాను, ఒకసారి డబ్బులు ఇవ్వడం కాదు, డబ్బులు ఇస్తే ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. మీకు తెలివి చేట్లున్నాయి, మీరు వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వండి, చేయూతనివ్వండి.
0: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఈ నెల 23-24 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హోంమంత్రి వంగులపూడి అనిత తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 2 రోజుల్లో తీవ్ర వాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో మంత్రి ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించి ముందస్తు భద్రతా చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వంశధార, నాగావళి నదీ ప్రవాహాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని హోంమంత్రి స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సరికాదని వ్యవసాయ శాఖ మంత్రి కించెలపు అచ్చెన్నాయుడు అన్నారు. మెగా డిఎస్సిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఈరోజు చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే నిరసన తెలియజేయవచ్చన్నారు. అయితే కష్టపడి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను ఫేక్ అంటూ అవమానించడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయులపై దాడి జరిగిందన్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని పేర్కొంటూ ఈ ఘటనలో ఎవరు చట్టాన్ని అతిక్రమించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సాహిత్య దిగ్గజం మహాకవి గురజాడ అప్పారావు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే మనందరి కర్తవ్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురజాడ జయంతి సందర్భంగా ఆయన ఈరోజు ఒక ప్రకటన విడుదల చేస్తూ, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్ అంటూ తెలుగు జాతికి అభ్యుదయ భావాలను, విశాల దృక్పథాన్ని అందించిన మహనీయుడు గురజాడ అని కొనియాడారు. కన్యాశుల్కం నాటకం ద్వారా నాటి సాంఘిక దురాచారాలపై ధైర్యంగా గలం విప్పి సంఘ సంస్కరణలకు బాటలు వేసిన గురజాడ అప్పారావు ఆశయాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని చెప్పారు. గురజాడ వారసులకు గతంలో నిలిచిపోయిన గౌరవ వేతనాన్ని పునరుద్ధరించామని, ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సాహిత్య సాంస్కృతిక రంగాల పట్ల ఉన్న చిత్తశుద్ధికి తార్కాణమని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశ స్థూల జాతీయోత్పత్తిని పెంచడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆర్థిక అభివృద్ది లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం వాణిజ్య రంగంలో సులభతర విధానాలను ప్రవేశపెట్టింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం నిబంధనలను సరళీకరించి అనవసరమైన అధికారిక ప్రక్రియలను తగ్గించడం మంచి ఫలితాలను కూడా ఇచ్చింది. ఈ విధానాలు వ్యాపార వర్గాలకు కీలకమైన

ఆర్థిక అభివృద్ది ప్రయోజనాలను అందించాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల ద్వారా విదేశీ పెట్టుబడులు పెరిగాయి. వ్యాపార కార్యకలాపాలు పెరిగి అధిక ఉత్పాదకత, మార్కెట్ విస్తరణ కారణంగా ఆర్థిక వృద్ధి వేగవంతమైంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నిర్వహణ ఖర్చులను తగ్గించి రుణ లభ్యతను మెరుగుపరిచింది. అనధికారిక ఆర్థిక వ్యవహారాలను అవినీతి

0: जिस भारत में दस्तावेजों में, कागजों में, कानूनों में उलझाना ब्यूरोक्रेसी की पहचान माना जाता था, वहीं आज ईज ऑफ डूइंग बिजनेस रैंक में बड़ी छलांग लगा रहा। जहां सालों तक श्रमिकों को, उद्योगों को सैकड़ों कानूनों के जाल में उलझाए रखा गया, वहीं आज दर्जनों श्रम कानून चार लेबर कोड्स में समा चुके। जहां कभी कृषि को सिर्फ गुजारे का माध्यम माना जाता।
1: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలో పోషణ్ మాసోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ మునగాకు ఆరోగ్య ప్రయోజనాలను తెలియజేశారు. మహిళలు, కౌమార దశలో ఉన్న బాలికలు, చిన్నారుల్లో రక్తహీనత పెద్ద సమస్యగా మారిందని, దీనికి మునగాకు దివ్య ఔషధమని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తహీనతను పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. మునగాకులో శరీరానికి కావలసిన కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయని, మునగాకును ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హోంమంత్రి వంగుడుపూడి అనిత ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సరికాదని మంత్రి కె అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: పార్టీ కావాలంటే
1: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
0: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
1: ఏది నీ కార్డు పిన్ను? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
2: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
1: బై గర్ల్స్,
0: ఎక్కడికి వెళ్తున్నావు?
1: వినలేదా? నో షేరింగ్.
3: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కృష్ణ తీరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన కృష్ణా తీరంలో ఈ రోజున మనం మన విజయవాడ గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతిలోని విజయవాడ నగరం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందండి. భౌగోళికంగా రాష్ట్రానికి మధ్యలో ఉండటం, అంతేకాకుండా అద్భుతమైన రవాణా సౌకర్యాలు ఉండటం వలన దీనికి ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని అని కూడా పిలుస్తారు.

ఆసియాలోని అతిపెద్ద ఆటోమొబైల్ హబ్లలో ఒకటైనటువంటి జవహర్లాల్ నెహ్రూ ఆటో నగర్ మన విజయవాడలోనే ఉంది. మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై కృష్ణా తీరం వింటున్నారు విత్ యువరాజే చిన్నబాబు.

ఏ వస్తువైనా దొరకాలి అంటే దొరకని వస్తువు లేదంటే అది మన విజయవాడలోనే. అవునండి, ఎందుకంటే హోల్సేల్ మార్కెట్కు విజయవాడ పెట్టింది పేరు. అసలు పేరు కనిచిందనుకోండి, విజయవాడలో గల వన్ టౌన్లో వస్త్రలత, బీసెంట్ రోడ్ గవర్నర్పేట ప్రాంతాలలో వస్త్ర వ్యాపారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాంతాల నుంచే ఆంధ్రప్రదేశ్ వ్యాపారంగా చిన్న చిన్న వ్యాపారులకు హోల్సేల్ ధరలకు బట్టలు సరఫరా అవుతాయి. ఎంజీ రోడ్, ఏలూరు రోడ్లలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కూడా కార్పొరేట్ వ్యాపారానికి కేంద్రంగా మారింది. అక్కడ కార్పొరేట్ వ్యాపారమే జరుగుతుంది మన విజయవాడలో.

భారతీయుడు ఈ చిత్రానికి హరిహరన్ హరిణి ఆలపించిన భువనచంద్ర గీతం విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్. స్టూడియోలో సమయం చూస్తే 6:44 దాటి 13 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. కృష్ణా తీరు వింటున్నారు విద్యురాజి చిన్న బాబు. మన విజయవాడ గురించి మాట్లాడుకుంటున్నాం. బిజినెస్ పరంగా మన విజయవాడ ఎంత ఇదిగా ఉంటుంది. ఏపీ మొత్తానికి కూడా అనేక వస్తువులు హోల్సేల్గానే ఇక్కడి నుంచే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. నిజమండి, మనం ఆ బజారులకు వెళ్ళినప్పుడు, ఆ బిజినెస్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు ఒకే ప్రాంతంలో సపోజ్ కిరాణా షాపులు అనుకోండి, అన్ని కిరాణా షాపులే ఉంటాయి. ఎక్కడెక్కడ ఒకళ్ళొకళ్ళకి పోటీ అనేది ఉండదు. ఏ షాప్లో మనకి నచ్చిన షాప్లోకి వెళ్ళి తీసేసుకుంటాం. కానీ ఒక షాప్ పక్కన వేరే షాప్ ఉండదు. అంటే ఫ్యాన్సీ స్టోర్ కానీ, కిరాణా షాప్ పక్కన ఫ్యాన్సీ స్టోర్ కానీ, మెడికల్ స్టోర్ కానీ, అలా ఏమి ఉండదు. షాప్స్ డిఫరెంట్గా ఉంటాయి. మెడికల్ షాప్స్ మొత్తం ఒకే ప్రాంతంలో ఉంటాయి కదా, చాలా వెరైటీగా ఉంది కదా ఈ బిజినెస్. అందుకనే మనకు దొరకని వస్తువు అంటూ ఉండదు, అది కూడా మన విజయవాడలోనే. విజయవాడ పరిధిలో గల నున్నలో మామిడికాయల మార్కెట్ అండి, ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. అక్కడ మ్యాంగో మార్కెట్ అనేది ఉంది. అక్కడ ఇక్కడ నుంచే ఫ్రూట్స్, మ్యాంగో ఫ్రూట్స్ అనేవి దేశ విదేశాలకు కూడా ఎగుమతి అవుతాయంటే ఆశ్చర్యంగా ఉంది కదా. వరి, చెరుకు, మిరప, పప్పు ధాన్యాలకు వంటౌన్లో గల కాళేశ్వరరావు మార్కెట్లు, అసలు ఆ మార్కెటే గుండెకాయ లాంటిదండి. అద్భుతంగా ఉంది కదా. మరికొన్ని వచ్చేట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మన శంకర్ వరప్రసాద్ చిత్రం నుంచి పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. కృష్ణా తీరం.

ఏపీలో ఏ వ్యాపారం విస్తరించాలన్నా, కొత్తగా పెట్టుబడులు పెట్టాలన్నా విజయవాడ ఊహాత్మకంగా తర్వాత ఆర్థికంగా మొదటి ప్రాధాన్యత నిలుస్తుంది. అంటే ఆర్థికంగా గాను వ్యూహాత్మకంగా గాను విజయవాడ ముందస్తు లిస్టులోనే ఉంటుంది. మన విజయవాడ బిజినెస్ పరంగా చాలా చాలా డెవలప్ అయ్యింది. బిజినెస్ ఎక్కడి నుంచి అనేది జరుగుతుంది, దేశ విదేశాలకు కూడా ఫ్రూట్స్ మన దేశ మన విజయవాడ నుంచి ఎగుమవుతున్నాయి అంటే చాలా ఆనందంగా ఉంది కదా. ఇది ఈనాటి కృష్ణా తీరం. ఎప్పుడైతే నారీ నారీ నడుమ మురారి చిత్రడు గస్పి బాలసుబ్రహ్మణ్యం పీసీసీలా ఆలపించిన పాట విందాం, సంగీతం కేవీ మహాదేవన్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. భారత్ న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ అక్టోబర్ 20 నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గ పరిధిలోని అలికం, బత్తిలి, జగన్నాథపురం, సరుబుజ్జిలి మధ్య 13.46 కోట్ల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. డీఎస్సీని కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. టీచర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని, శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి తెలిపారు. కర్నూలులోని 14 లక్షల వ్యయంతో చేపట్టనున్న మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ పునరుద్దరణ పనులకు రాష్ట పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఈరోజు శంకుస్థాపన చేశారు. టెట్ పాస్ కాని వారికి స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని వైఎస్ఆర్సీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని అన్నారు. అనకాపల్లిలో 22 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ సేవలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. భీమవరంలో ఈరోజు 29 మంది లబ్దిదారులకు 36,27,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే అంజుబాబు ఈరోజు పంపిణీ చేశారు. రాష్టంలో రానున్న 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఈరోజు జరిగిన మ్యాచ్లో అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టుపై గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు 1 పరుగు తేడాతో విజయం సాధించింది. మహిళల టీ20 టోర్నీ ఫైనల్లో భాగంగా రేపు భారత్ శ్రీలంకతో తలపడనుంది. జపాన్లోని నిసిన్ కరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా ఉదయం 10:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
4: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ న్యూజిలాండ్ మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం 20వ తేదీ నుంచి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత షూటర్లు ఈరోజు మరో 3 పతకాలు సాధించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది 20వ తేదీ నుండి భారత్ న్యూజిలాండ్ల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఒప్పందం ద్వారా భారత్ నుంచి న్యూజిలాండ్కు ఎగుమతయ్యే వస్తువులకు 100% పన్ను మినహాయింపు లభిస్తుందని తెలిపారు. రాబోయే 4-5 ఏళ్లలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 35,000 కోట్ల రూపాయలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఒప్పందం కింద న్యూజిలాండ్ భారత్లో 2,00,000 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిందని గోయల్ తెలిపారు.
5: We will all benefit from the commitments undertaken in this agreement and also facilitates significant investments of $20 billion over the next 15 years from New Zealand to India.
4: వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ ANTF అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత్ నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్భంగా లక్నో, డెహ్రాడూన్లలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్లకు హోంమంత్రి శంకుస్థాపన చేయడంతో పాటుగా డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. T72, T90 ట్యాంకులకు అవసరమైన ఆక్సిలరీ

పవర్ యూనిట్ల సేకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఆక్యురేట్ ఇండస్ట్రియల్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో 586 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేసిన ఏపీయూలు ఇండియన్ ఆర్మీ మెకనైజ్డ్ విభాగాల కార్యాచరణ సామర్థ్యాన్ని సిద్దతను మరింత బలోపేతం చేస్తాయని రక్షణ శాఖ పేర్కొంది. భారత్ కెనడా దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలు చేసేందుకు చర్చలను వేగవంతం చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఇందులో భాగంగా తదుపరి విడత చర్చలు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయం వెల్లడిస్తూ రాబోయే 90 రోజులు ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో అత్యంత కీలకమైన కాలంగా మారనున్నట్టు పేర్కొన్నారు. గత వారం ముంబైలో కెనడా వాణిజ్య శాఖ మంత్రితో జరిగిన ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందపు 4వ విడత చర్చల్లో ఇరుదేశాల మధ్య చర్చల వేగాన్ని పెంచాలని నిర్ణయించినట్టు పీయూష్ గోయల్ వెల్లడించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హైస్పీడ్ యాక్సెస్ నియంత్రణ జాతీయ రహదారుల ప్రణాళిక రూపకల్పనల కోసం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. రాబోయే 4, 6 లేన్ల గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ఫీల్డ్, హైస్పీడ్ నేషనల్ హైవే ప్రాజెక్టులన్నింటికీ ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాజెక్టు నివేదికల తయారీలో ఒకే విధమైన సాంకేతిక ప్రమాణాలను తీసుకురావడం, రహదారి భద్రతను బలోపేతం చేయడం, రహదారుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం. వికసిత్ భారత్ 2047 విజన్లో భాగంగా 50,000 కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్లను అభివృద్ది చేసి రవాణా రంగాన్ని వేగవంతం చేయడంతో పాటుగా సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించే దిశగా ఈ చర్యలు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధుల ముందస్తు గుర్తింపులో ఉపయోగించే ఆధునిక వైద్య విధానం ఎండోస్కోపీ సిస్టమ్ను ఫ్యూజీ ఫిల్మ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కోజీవాడా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఎయిమ్స్ ఆసుపత్రికి అందజేసింది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాను ఈ బృందం కలిసింది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్లో తయారైన మొదటి ఎండోస్కోపీ సిస్టమ్ను ఎయిమ్స్ కు అందజేసినందుకు ఫిజీ ఫిల్మ్ ఇండియా బృందాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. ఈ నెల 23న జరగనున్న 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రజా భాగస్వామ్యం వ్యక్తమవుతోందని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్యకరమైన రేపటి కోసం అనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 9,700కు పైగా కార్యక్రమాలు చేపట్టగా ఆయుర్వేద దినోత్సవ అధికారిక వెబ్సైట్ ద్వారా 3,00,000కు పైగా నమోదయ్యారు. అంతేకాకుండా ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసెట్ ద్వారా సుమారు 89 లక్షల మంది పౌరులు ఆయుర్వేదానికి మద్దతుగా ప్రతిజ్ఞ చేశారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్టాలు ఈ ప్రచారంలో ముందున్నాయి. ప్రజల భాగస్వామ్యం, నమోదు, కార్యక్రమాల వివరాల కోసం ఒక డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత్లోనే కాకుండా బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఆఫ్ఘనిస్తాన్తో సహా 10 దేశాలు, వివిధ ప్రాంతాల నుంచి 1,900 మందికి పైగా ఇందులో భాగస్వాములయ్యారు. ఇది ప్రపంచస్థాయిలో ఆయుర్వేదానికి పెరుగుతున్న ప్రాధాన్యతను చాటి చెబుతోంది. మాజీ ఉపరాష్టపతి హమీద్ అన్సారీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతాపార్టీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కమ్యూనిజం కంటే హిందూ జాతీయవాదమే పెద్ద ముప్పు అని మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భావించారని హమీద్ అన్సారీ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వామపక్షాల వైపు మళ్లి కమ్యూనిస్టు సిద్దాంతాల ప్రభావంలో కూరుకుపోయిందని సుధాంశు త్రివేది విమర్శించారు. రష్యా పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్కు చెందిన అధికార యునైటెడ్ రష్యా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలియజేసిన వివరాల ప్రకారం యునైటెడ్ రష్యా పార్టీ ఇప్పటివరకు 57.5% ఓట్లను కైవసం చేసుకోగా మొత్తం ఓటింగ్

శాతం 56.66గా నమోదైంది. ఉక్రెయిన్తో యుద్దం, డ్రోన్ల దాడుల తీవ్రత నడుమ సాగిన ఈ ఎన్నికల పూర్తి ఫలితాలు ఈ నెల 25వ తేదీ నాటికి వెలువడతాయి. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్టలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అండమాన్ నికోబార్ సముద్రంలోకి, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత షూటర్లు ఈరోజు మరో 3 పతకాలు సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో హిమాన్షు ధిల్లాన్ రజత పతకం సాధించగా రుద్రాంక్ష్ పాటిల్ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల టీమ్ ఈవెంట్లోనూ భారత జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. నిన్న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఎలవెనిల్ వలరివన్ రజతం సాధించగా మహిళల టీమ్ ఈవెంట్లోనూ భారత్కు రజత పతకం దక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు షూటింగ్ విభాగంలోనే భారత్ 4 రజతాలు, 1 కాంస్యంతో కలిపి మొత్తం 5 పతకాలు సాధించింది. మరోవైపు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ 60 కిలోల విభాగంలో సుచిత తరియాల్ కాంస్య పతకం సాధించి ఆసియా క్రీడల ఎంఎంఏ విభాగంలో భారత్ తరపున పతకం గెలిచిన తొలి అథ్లెట్గా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 4 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 6 పతకాలతో 12వ స్థానంలో కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, న్యూజిలాండ్ల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 20వ తేదీ నుంచి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

హాయ్ హలో స్టూడెంట్ల, సమయం చూస్తే 7 గంటల 16 నిమిషాలు దాటి 23 సెకండ్లు. మీరంతా అర్జున్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వింటున్నారు మనసును మనసే ప్రోగ్రామ్ విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. ఈ కార్యక్రమంలో నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే వాట్సాప్ ద్వారాగా తెలియచేయాలి. 8662488814 నెంబర్కు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. మొదటి ప్రశ్న, మరి జాగ్రత్తగా వినండి, లాజిక్గా ఉంటుంది. హైదరాబాద్లో విలువైన రోడ్డు ఉందండి, అదేమిటో తెలుసా మీకు? ఆ రోడ్డు ఏంటి చిన్నబాబు, విలువగా ఉంటుందా? ఎస్, హైదరాబాద్లోనే విలువైన రోడ్డు ఒకటి ఉంది, అదేమిటో చెప్పండి. 8662488814 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనేవ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మనసును మనసు వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

ఏంటంటే వెళ్ళడే ఖరీదైన రోడ్డు ఏమిటి ఏది అని అడిగాను. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారండి, తెలిసిపోయింది. తర్వాత ఎవరు, అబ్దుల్ కలాం పెద్ద పెరమి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారండి. మహమ్మద్ జరిద్ర శ్రీమారి జరిద్ర పంపించి రైట్ ఆన్సర్ పంపించారు. యడ్ల వెంకట రెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలేజీ, హాయ్ చిన్నబాబు ఎలా ఉన్నావు, ఇక ఇప్పుడు నా భోజనం కట్టు. ఎప్పుడు చెప్పే మాటే అది, అక్కడ భోజనం కట్ అవుతుందో లేదో కానీ ఎప్పుడు కట్ చేస్తూనే ఉంటున్నారు అప్పలరాజు గారు. సరే సరే, నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. భోజనం అయితే చేయండి, భోజనం చేసి డ్యాన్స్ చేస్తే ఇంకా యాక్టివ్గా సూపర్గా చేస్తారే, ఒకసారి ఆలోచించండి అప్పలరాజు గారు. వేటబలం రామనగర్ బడు బాలసుబ్రహ్మణ్యం గారు, ఓ కాదండి జూబ్లీ హిల్స్ ఏంటి, హిల్స్ అంటున్నారా కొండలు కదా. ఓ బి ఆదర్స్ హిందూపురం శ్రీ సత్యసాయి జిల్లా నుండి, రైట్ ఆన్సర్ సూపర్. నెక్స్ట్ గుల్జర్ గారు షేక్, వీరు కూడా పంపించారండి రైట్ ఆన్సర్, వల్లంపట్ల నుంచి, సారీ వేటపాల నుంచి. నెక్స్ట్ పడి సతీష్

0: విశ్వవిద్యాలయం నుంచి రిటర్న్స్ పంపించారు. డి బాలాజీ వనస్థిరపురం హైదరాబాద్.
1: ఓ,
0: ప్రధాన విలువైన రోడ్డు అది, వాణిజ్యపరంగా బహు ప్రజాదరణ పొందిందట. సూపర్. మీ ప్రశ్నకు సమాధానం అంటూ శ్వేత లక్ష్మి నిష్కహాని. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? ఆన్సర్ ఈజ్ అంటూ వీర కనకరావు వీరభద్రాపురం. రైట్ ఆన్సర్. బొడ్డు తులసిదాస్ నవీపేట మండలం నిజామాబాద్. రైట్ ఆన్సర్. నో నో, రింగ్ రోడ్ అట. ఎక్కడుంది రింగ్ రోడ్డు? నెక్స్ట్ నరేష్ మీ రోజా శిరీష ఓంకార్ మూసాపేట నుంచి. ప్లాస్టిక్ కవర్ అట. ప్లాస్టిక్ కవర్ ఏంటంటండి, ఇది ఎక్కడ కడవా? హైదరాబాద్లో విలువైన రోడ్డు ఇది అని అడిగాను. నెక్స్ట్ కపోంతు రాజట, మీ ప్రశ్నకు సమాధానం ఎక్కడండి? లేదు. బంజారాహిల్స్ పొన్నూరు మండలం చింతలపూడి నుండి ఆదాం మల్లేశ్వరి చెన్నకేశ్వరరావు ఆదిశేషు. బంజారాహిల్సా? హౌ? నెక్స్ట్ ఇంకెక్కడ ఎవరు? హాయ్ అండి అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అసలు ఆన్సర్ ఏమిటి? నాకు అందిన ఆన్సర్స్ అయితే ఇవేనండి. ఎవరెవరు పంపించారు చూశాను కదా. ఇంకెవరన్నా వచ్చారా ఏమో చూస్తాను. లేదు, ఇంకెవరు పంపలేదు. హైదరాబాద్లో అతి విలువైనటువంటి రోడ్డు ఏమిటంటే నెక్లెస్ రూట్. నెక్లెస్ డైమండ్ రింగ్స్ అంట, డైమండ్ పొదిగి ఉంటుంది కదా, వజ్ర వైఢూర్యాలతో పొదిగినటువంటి బంగారం పొదిగిన నెక్లెస్ అనే పేరు పెట్టుకుంది కాబట్టి అది అతి విలువైన రోడ్డు అనమాట. వినడానికి భలే ఉంది కదా. సరే, తర్వాత ప్రశ్న జాగ్రత్తగా వినండి. ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రశ్న ఏమిటి అంటే ఇది కూడా లాజిక్గానే ఉంటుంది.

0: ఎండలో పడతాను,
1: నీడలో చనిపోతాను, గాలిలో మాయమైపోతాను. నేనేమిటి? ఎండలో పడతాను, నీడలో చనిపోతాను, గాలిలో మాయమైపోతాను. ఏం చిన్న బాబు మాయమవుతున్నటువంటి వివరణ దెయ్యానివా? అదేం కాదండి, ఇది ఒక లాజిక్గా ఉండేటటువంటి ప్రశ్న, జాగ్రత్తగా విన్నారు కదా. ఎండలో పుడుతుందండి నీడలో, ఐ మీన్స్ మాయమైపోతుంది, చచ్చిపోతుంది, గాలిలో మాయమైపోతుంది. అదేమిటి తెలిస్తే 8662441 నెంబర్కి వాట్సాప్ చేయండి, వింటుండండి వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగా హెడ్స్ పై. మనసును మనసు వింటున్నారు విత్ యూర్ ఆర్జే చిన్నబాబు. ఎస్, ఇప్పుడైతే సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాను.

చూడాలి సమయం చూస్తే 7:31 దాటి 43 సెకండ్లు. మీరంతా అర్చన చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వింటున్నారు మనసు మనసు ప్రోగ్రామ్ విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. మనసులు మనసే ప్రోగ్రామ్ లో చిన్నబాబు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రైట్ ఆన్సర్ చాలా మంది పంపించారండి. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరణి సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు. పాలంపల్లి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు నెక్లెస్ రోడ్ అండ్ 2 ప్రీమియర్ ఫస్ట్ క్వశ్చన్కి. అప్పల్ రాజు గారు పెడన జోగనందరకాల నుంచి సరదా బిరుడు సినిమాల పాటికి ఇక్కడ స్టెప్పులు మామూలుగా వేయలేదు సార్, సూపర్ సాంగ్ కదా, మరి మీరు భోజనం చేసేది డాన్స్ వేయమని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా యాక్టివ్గా వేస్తారు కాబట్టి. నీరసం వచ్చేస్తుందండి అన్నం తినకపోతే. నెక్స్ట్ అబ్దుల్ కలాం గారు పెదవంపేరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. పని సత్యశ్రీతనాల నుంచి పుట్టపాక మిరియాల తిరుమలయ ఆండాలు వీళ్ళంతా పంపించారు రైట్ ఆన్సర్. కనకారావుపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నరేష్ వారు మూసపేట నుంచి జంతువట ఇది ఎక్కడ కూడవండి బాబు, అసలు ప్రశ్నకి సమాధానానికి తల తోకలు ఎక్కడ పంపిస్తున్నారు మీరు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ ఉమ్మడి నుండి మహమ్మద్ జరిందని స్నేహభావన జరిగింది రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారు, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సరే. నెక్స్ట్ హాయ్ చిన్నబాబు గారు ఓ ఆన్సర్ అంటూ పెద్ద ప్రియట తిరుపతి జిల్లా నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. అనంతపురం చంద్రదాస్ గారు రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ ఎవరు పంపించారు, కడప నుంచా, ఆకాశవాణి అనౌన్సర్స్ అందరికీ కూడా

నమస్తే. ఓహో, కొంతమంది ఆర్జెస్ పేరు పంపించి వాళ్ళందరికి నమస్తే చెప్తున్నారా? ఎస్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. గుడ్ ఈవినింగ్ సార్. ఓహోహో, ఓకే, ఆన్సర్ రైటేనండి. మీరు ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి పంపించారండి గీతా గారు. నెక్స్ట్ పోతురాజు గారు పంపించారు, రైట్ ఆన్సర్. మీ ఊరి పేరు, మీ పేరు, ఆన్సర్ మొత్తం కలబలు కలకూర గంపలాగా ఉందండి. విడివిడిగా స్పేస్ ఇస్తూ కాస్త పంపిస్తే అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. తెలుగు అక్షరాలు ఎంత చూడముచ్చటగా ఉంటే, ముత్యాల్లాగా, రత్నాల్లాగా అద్భుతంగా అయితే రాశారు. కానీ కాస్త స్పేస్ కామా ఇట్లాంటివి పెడితే బాగుంటుంది. నిబాలజీ ఫ్రమ్ వనసలపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పాటలు, ఇంత మంచి పాటలు ప్లే చేస్తే నా మనసులో ఏదో తెలియని ఒక స్టెప్పు పడుతుంది, నమ్ముతారా? ఓకే, నైస్, మీరు కూడా డ్యాన్స్ చేస్తారన్నమాట. నెక్స్ట్ సుబ్బారావు గారు, మీరు వచ్చారని ఊరు ప్రయాణం కూడా వాయిదా వేసుకున్న సుబ్బారావు గారా మీరు? పొన్నూరు మండలం నుంచి, చింతలపూడి నుండి మీ ఆదాం మల్లేశ్వరి, తరుణ్, కార్తీక్, జాన్స్, లిఖిత. ఓకే, నెక్స్ట్ అసలు ఆన్సర్ ఇక్కడండి. హాయ్, పెద్ద పేరు మీ గుంటూరు నుంచి పంపించారు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. డిటి డిటి తుళ్ళూరు. నెక్స్ట్ బొడ్డు తులసిదాస్, నిజామాబాద్ జిల్లా నుంచి పంపించారు, రైట్. నీటి బిందువా, హా, ఓకే, ఇది కూడా రైట్ ఆన్సర్ అని కన్సిడర్ చేయవచ్చు. ఆహా, ఎలా? నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. సురేష్ కుమార్, ఆన్సర్ అంటూ, ఓహోహో, నీడా నీడా, ఎలాగండి? ఎండలు ఎలా పుడుతుంది? ఓకే, అది కూడా కరెక్టే కదా, ఎండలో పుడుతుంది, నీడలో చనిపోతుంది. మరి గాలిస్తే ఎలా అదృశ్యమవుతుంది? కాదు, నైస్ సాంగ్ చిన్నబాబు గారు అంటున్నారు. హాయ్, అదేంటి సాంగ్, మీ పేరు ఎక్కడ? ఆన్సర్ రాజేశ్వరి గారా, గుంటూరు నుంచి. వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు గారు పంపించారు, రైట్ ఆన్సర్. నరగడపల్లి మండలం నెమ్మరి గారి నుంచి పొన్న వెంకటేష్, వేమలత గారు, రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి ఎస్ భాను ప్రకాష్, నక్కి లవ్య, మీరా ముత్తిబాయి, మీరాబాయి ముత్తిబాయి, గోవర్ధన్ రావు, వీరంతా పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యం మండలం నుంచి, గుడ్ ఈవినింగ్ చిరబాబు గారు అంటూ ఆన్సర్ రైప్ చేస్తున్నారు. వీరకనకరావు వీరభద్రపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, గుడ్ ఈవినింగ్ చిరబాబు. జూనియర్ సాయి కుమార్ గారు అంటున్నారు, దస్తగిరి సంధ్య, ప్రదృష్ కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తూ, గుడ్ ఈవినింగ్ అండి అంటున్నారు. గుడ్ ఈవినింగ్ హిమంత్ కుమార్ విజయవాడ నుంచి. పాలెం పోలే ఆలగడ్డ నందల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ మై డియర్ కామెడీ కింగ్ అని చదవాలా? అబ్బా, చిన్నబాబు గారు, కిషోర్కి, నాగేష్కి, మధుకి, జ్యోతికి, ప్రసన్నకి, వీళ్ళందరికీ హాయ్ చెప్పాలా? ఓకే, హాయ్. చిన్నబాబుకి, మధుకి, అందరికంటే హాయ్ చెప్పాలి. హాయ్ హాయ్, నాకు కూడా హాయ్ చెప్పారు కాబట్టి మీకు హాయ్. పెద్ద నరసింహం, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి, వీళ్ళంతా ఎర్రపల్లి మండలం వల్లూరు గజ్వేల్ నుంచి పంపించారు. పెద్దపూలే, హావు, పెద్దపూలి మాయమైపోతుందా, ఎండలు పడుతుందా? అప్పలరాజు గారు పెడన జోగనంద్ర కాళ్ళ నుంచి. ఏంటండి టైప్ చేసి మీ పేరు ఒకటి పంపించారు? అసలు ఏమిటి అండి లాజిక్ ఉన్న ప్రశ్న. ఎండలో పుడుతుంది, ఎస్, నీడలో చనిపోతుంది, గాలిలో మాయమైపోతుంది. ఎండలోకి వెళ్ళామనుకోండి, చెమట పుడుతుంది కదా శరీరం మీద, చెమట అనమాట. తర్వాత నీడలోకి రాగంగానే కాస్త చెమట ఆరిపోతుంది, గాలిలో అస్సలు ఉండదు. నీళ్ళలో చనిపోతుంది అంటే నీళ్ళలో ఉంటే అసలు పుట్టదు కదా. ఇది రైట్ ఆన్సర్ పంపిణీ. మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. సరదా సాగేటటువంటి మనసు మనసు ప్రోగ్రామ్ ఏంటన్నారు విత్ రాజే చిన్నబాబు. మరో ప్రశ్న, అందరూ తినే పిండి వంట పేరుతో ఒక పుణ్యక్షేత్రం ఉందండి. అవును, నిజమే, మీరు వెళ్ళే వచ్చి ఉంటారు అక్కడికి. అందరూ తినే పిండి వంట పేరుతోనే ఉంది ఆ పుణ్యక్షేత్రం. ఆన్సర్ తెలిస్తే 8662488114 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగా హెడ్స్ పై వింటున్నారు మనసు మనసు ప్రోగ్రామ్ విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

సరదా సరదా సాగే ప్రశ్నల కార్యక్రమం మనసులో మనసై ప్రోగ్రామ్ ఇచ్చినారు ప్రీతియురాజి చిన్నబాబు. అందరూ తినే పిండి వంట పేరుతో ఒక పుణ్యక్షేత్రం ఉంటుంది, అది ఏమిటి అని అడిగాను. మన ఫ్రెండ్స్ అయితే పంపించారు, ఎవరెవరు పంపించారు చూద్దాం. అప్పలరాజు గారు పెడన జోగనందరావు గారిని రిటర్న్ సార్ పంపించారు నెల్లూరు.

సుచిత్ర గారు పంపించారు, ఆన్సర్ ఎక్కడా లేదు, అందరు అనౌన్సర్స్ పేర్లు అయితే పంపిస్తూ ఉంటున్నారు. వీరు కనకరావు పండించే పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద్రాక్షారామం అంటున్నారు నరేష్ రోజా శిరీష మోసాపేట నుంచి కాదండి, దోస్తగిరి సంజయ్ ప్రొద్దుటూరు కడపదుర నుంచి పంపించారండి ఆన్సర్. ఓకే రైట్ ఆన్సరే పంపించారండి. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం, ఎవరు ఎవరు ఎక్కడి నుంచి పంపించారు. పని సత్యశ్రీ తెనాలి నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సరే పంపించారు. తర్వాత ఎవరు ఎవరు పంపించారు, గుడ్ ఈవినింగ్ సార్ అంటూ గీత భావన శ్రీహర్ష హర్షిణి గుంటూరు నుంచి రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు పంపించారు, ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వరి నుంచి సూపర్ అండి రైట్ ఆన్సర్. పాలెం పోలయాలగడ్డ నందిలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ రాకేష్ పంపించారు ముంబై నుంచి రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు ఎవరు ఎవరు ఆన్సర్ అంటూ సూపర్ సాంగ్స్ ప్లే చేస్తున్నారు బత్తుల వెంకటేశ్వరరావు గారట, ఎస్ జానకీ రామ్ గారు, కళ్యాణ్ రామ్ గారు వీరంతా పంపించారండి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. పుట్టపక్క నుండి మిరియాల తిరుమల ఆండాళ్ళు రైట్ ఆన్సర్. నెక్స్ట్ గొల్లపల్లి నుంచి మిరియాల గ్రోవర్ధన్ గారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ ప్రెసిడెంట్ మురహరిశోద జానకిరాజు రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిర్మల్, నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి సురేష్ కుమార్ గారు పంపించారు ఆన్సర్ అంటూ అన్నవరమా, అన్నవరం అన్నం ఉందంటున్నారా, పిండి వంట కాదు కదా. హిమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మీ ఉడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కళ్ళ నుంచి పంపించారు. నా రెండు ఆన్సర్స్ జంప్ చేశారండి బుల్లిబాబు గారు. ఆహాహాహా అవునా, మీరు పంపించారా, ఓకే బ్రహ్మయ్య గారు, ఓకే అవును స్కిప్ అయిపోయినాయి, సారీ అండి. బ్రహ్మయ్య గారు చెమటని పంపించారు ఇందాక, నెక్లెస్ రోడ్ అని కూడా పంపించారు. అవి రెండు ఎందుకు మాయమైపోయాయి ఏమో. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మహమ్మద్ జనిద్ర శ్రీపాన జనిద్ర రైట్ ఆన్సర్. వీర కనకారావు వీరభద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సుధాకర్ యాదవ్ ఫ్రమ్ ద చిత్తూర్ ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. ఆయి చిన్నబాబు గారు మీ ప్రశ్నకు సమాధానం అంటూ శ్వేతాలక్ష్మి నిష్కహాని రైట్ ఆన్సర్. నెక్స్ట్ బొడ్డు తులసిదాస్ గారు నిజామాబాద్ జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ వచ్చి. అహోబిలమ డి బాలాజీ వనస్థలిపురం నుంచి పంపించారు. ఎస్ ఎన్ని ఎన్నిసార్లు విన్నా ఇప్పుడు కొత్తగా విన్నట్లే ఉంటుంది, మాస్టర్ రాజా మ్యూజిక్ కదండి, పాటలు మాకు వీరులు విందు చేస్తుందండి అంటున్నారు. మీరు సూపర్ చిన్నబాబు అంటున్నారు బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం, ఆన్సర్ వచ్చేసి అన్నవరం అంటున్నారు, కాదు కదా, పెద్దపేరు నుంచి పంపించారు. నెమ్మని గ్రామం నుంచి పొన్న వెంకటేశ్వర శ్యామలత గారు పంపించారు రైట్ ఆన్సర్. అనంతపురం చంద్రరథ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సైకం పోతురాజు గారు పంపించారు. ఓహో ఇప్పుడే డిఫరెంట్గా పంపించారు, ఇలాగా సైకం పోతురాజు గారు ఇందాక మీ పేరు ఆన్సర్ ఊరి పేరు అన్నీ మిక్స్ అయిపోయింది కదా, ఇలా విడివిడిగా పంపించండి. నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు గారు పంపించారు ఓ ఆన్సర్, ఇక్కడ గుడ్ ఈవినింగ్ చిన్నబాబు అంటున్నారు. పుణ్యక్షేత్రం పేరు రైట్ ఆన్సర్ పంపించారు పొన్నూరు మండలం చంద్రపూడి నుంచి ఆదా మల్లేశ్వరి రిషి కార్తిక్ రైట్ ఆన్సరే పంపించారు. హైదరాబాద్ నుంచి ఎవరు పంపించారు, ఉషా గారా, శ్వేత ఉషా గారు పంపించారు. ఆన్సర్ వచ్చేసి రాంగ్ ఆన్సర్, పంపించలేదు. నెక్స్ట్ రాజేశ్వరి మహంకాళి రాజేశ్వరి గారు పంపించారు రైట్ ఆన్సర్. సాంబశివరావు గారు వేటపాలెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం రైట్ ఆన్సరే. నెక్స్ట్ ఎవరు ఎవరు అలంపూర్ రట నరేష్ మెర్సీ రోజా కాదు, డి బాలాజీ వనస్లపురం నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారండి. మీరు రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అందరూ తినే పిండి వంట పేరుతో ఒక పుణ్యక్షేత్రం ఉంది, అది పూరి కదా. పూరి పుణ్యక్షేత్రానికి వెళ్ళిన శ్రోతలు కూడా ఉన్నారు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. మరి ఇప్పుడైతే నేను ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, లాజిక్గా ఉన్నటువంటి ప్రశ్న, జాగ్రత్తగా వినండి. మీది సిటీ అయితే నగరం అయితే, లేదంటే నగరానికి వచ్చినట్లయితే మీరు బహుశా చిన్న ఊరైనా కొన్ని చోట్ల అయితే ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి కదా మీ ఊరిలో మీ నగరంలో.

ఎన్ని ట్రాఫిక్స్ లైట్స్ ఉన్నాయి? ఆన్సర్ తెలిస్తే 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి ఆన్సర్ ఏమిటి అనేది. మీ నగరంలో ఎన్ని ట్రాఫిక్స్ లైట్స్ ఉన్నాయి? ఆన్సర్ తెలిసిపోయిందా? 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై మనసును మనసై వింటున్నారు విత్ యువర్ అజిత్ చిన్నబాబు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ at 7:15.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఎచ్చెర్ల నియోజకవర్గంలో లావేరు మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో తాత్కాలిక భవనంలో తరగతి గదులను రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారెప్పు అచ్చెన్నాయుడు ఈ రోజు సాయంత్రం ప్రారంభించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన నేతలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. స్థానిక ఎన్నికల సమయంలో పార్టీ బలాలు బలహీనతలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. దసరా ఉత్సవాల నిమిత్తం భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించేందుకు విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టే క్రమంలో రేపు ఉదయం నుండి వారం రోజుల పాటు ఘాట్ రోడ్డు పూర్తిగా మూసివేయటకు నిర్ణయించడమైనదని ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే సీనానాయక తెలిపారు. విజయవాడ నగరంలో 51వ సబ్ జూనియర్ జాతీయ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ఈ నెల 27 నుంచి అక్టోబర్ 4 వరకు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ భరణి తెలిపారు. విశాఖలో పలు అభివృద్ది పనులకు రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభోత్సవాలు చేస్తారని వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంఈ ప్రణబ్ గోపాల్ పేర్కొన్నారు. కావల నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి తీవ్ర వర్షాభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ కావల డివిజన్ జనతా వారధి ఇన్ఛార్జి బ్రహ్మానందం కావలి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో ఏవోకు వినతి పత్రం సమర్పించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలు సిబ్బంది ఫోన్ నెంబర్లను సిద్దంగా ఉంచాలని ప్రతి మండలంలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం నేషనల్ డివోమింగ్ డేను సెప్టెంబర్ 25న మ్యాపప్ డేను అక్టోబర్ 5న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు జాతీయ విచారణ సంస్థ ఎన్ఐఏ ప్రత్యేక ట్రయల్ కోర్టును వర్చువల్గా ప్రారంభించనున్నట్లు విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రత్యేక ట్రయల్ కోర్టును హైకోర్టు జడ్జి విశాఖ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి అయిన జస్టిస్ భట్టు దేవానంద్, హైకోర్టు జస్టిస్ రవి చీమలపాటి రేపు సాయంత్రం 5 గంటలకు వర్చువల్గా ప్రారంభిస్తారని తెలిపారు. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని రేపు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ సీఎస్కే జట్టు హెడ్ కోచ్ గా భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని సీఎస్కే ఎక్స్ ఖాతా వేదికగా ప్రకటించింది. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల భాగంగా రేపు రథోత్సవం జరగనుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం ఈరోజు సాయంత్రం తిరుమలలోని ప్రధాన కళ్యాణకట్ట వద్ద అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

స్టూడియోల సమయం చూస్తే 8:03 దాటి 30 సెకండ్లు. మీరంతా అచీవ్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి FM 101.3 MHz పై వింటున్నారు డ్యూయెట్. డ్యూయెట్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోయాం కదా, మరి మనసును మనసే ఈ ప్రోగ్రాంలో ఒక ప్రశ్న పెండింగ్ ఉండిపోయింది. మీ నగరంలో, మీ ఊరిలో, మీ స్ట్రీట్లో ఎన్ని ట్రాఫిక్ లైట్స్ ఉన్నాయి అని అడిగాను. చాలామంది పంపించారు, అంచనా చెప్పలేదు, చాలానే ఉన్నాయి అంటున్నారు. బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురంలో, వనస్థలిపురం హైదరాబాద్ అంటే చాలానే ఉన్నాయి అంటున్నారు. చూస్తాను, చెప్తాను. అంత తర్వాత కూడా రైట్ ఆన్సర్ పంపించారండో ఈ మధ్యలో. కనకారావు పెడన రైట్ ఆన్సర్ ఎలా తెలిసిందండి మీకు? ఎట్ల వెంకటరెడ్డి గారి అక్కడ వచ్చి సూపర్ రైట్ ఆన్సర్ సురేష్ కుమార్ సేతి. ఆన్సర్ వచ్చేసి అబ్బో మేబీ ఆన్సర్ ఏది ఇక్కడ కాదు, నేను చెప్తాను ఆగండి. నెక్స్ట్ ఎవరు పంపించారు? జానకిరామ్ కళ్యాణ్ రామ్. ఆన్సర్ వచ్చేసి నో ట్రాఫిక్ రైట్ సార్. ఓహో, బొత్తులు వెంకటేశ్వర గ్రంథ. ఓకే, బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ భానుకుమార్ గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ సూపర్. పెద్దప్రియ గారు తిరుపతి జిల్లా నుంచి పంపించారు. ఓ కాదు, నేను చెప్తా. పాలంపోలయ అలగడ నందిల తెలిసి రైట్ ఆన్సర్ లాజిక్ కనుక్కున్నారు. ఆన్సర్ ఈజ్ 80 ఉన్నాయట అబ్బా. సూపర్ సూపర్. అక్షిస్ గారు యుఎస్ఏ నుంచి పంపించారు. నెక్స్ట్ అవునా, అక్కడ కౌంట్ చేసి చెప్పారా మీరు? సూపర్, నేను చెప్తాను ఆన్సర్. మిర్యాల తిరుమల ఆండాళ్ళు పుట్టపాక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం చంద్రరాధ గారు రైట్ ఆన్సర్. మామ జైనదిన శ్రీమాను జైనదిన మమ్మల్ని నుంచి పంపించారు. ట్రాఫిక్ లైట్స్ ఏమీ లేవట మాది పల్లెటూరు. అసలు ట్రాఫిక్ లైట్స్ సిటీలో కదా ఉండేది చిన్నబాబు. సో ఇప్పుడు సాంగ్స్ వినిపిస్తున్నారు. థ్యాంక్ యూ చిన్నబాబు అంటున్నారు నరేష్ గారు మోసపేట నుంచి. యమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి రైట్. సూపర్ రైట్ ఆన్సర్. పొండ వెంకటేష్ యమలత గారు నారగిట్ మండలం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? 5 సర్కిల్స్కి ఉన్నాయి మా దగ్గర. అందులో ఎన్ని ఉన్నాయి? 5 సర్కిల్స్లో 5 ఉన్నాయా? వినయ్ ఆంటోనీ పంపించారండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పంపించారు. ఓహోహో, మా ఊళ్ళో అయితే 8 ఉన్నాయట. రైట్ ఆన్సర్ కూడా పంపారు. నెక్స్ట్ దామర్లు చిన్న బస్తారు పెద్ద బస్తారు రైట్ ఆన్సర్ పంపిస్తూ మాది పల్లెటూరు అండి అంటున్నారు. హాయ్ సార్, జనరల్ నాలెడ్జ్ టైప్తో క్వశ్చన్స్ అడగండి. ఓకే, అలాగే క్యూరియాసిటీగా ఉండేలా క్వశ్చన్స్, బాగుంటుంది నా అభిప్రాయం. ఓకే సరేనండి, ఈసారి నుంచి అలాగే చేద్దాం, టైం అయిపోయింది కదా. అన్నీ జీకే క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేస్తాను. హాయ్ సార్, ఇలాంటి పాటలతో కడుపు నిండిపోతుంటే ఇంక భోజనం ఎలా చేయమంటారు అంటున్నారు. పేడన జోగానందరం కళ్ళ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపిస్తూ ఆహా సూపర్, మంచి పాటలు వినిపించారు, ధన్యవాదాలు. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అది పల్లెటూరు అంటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇతర గాయని మండలతో పడిన పాటలు వినిపిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అంటున్నారు. నెక్స్ట్ మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్. హేమంత్ కుమార్ గారికి, చెన్నకేశ్వర గారికి, రామారావు గారికి హాయ్ చెప్పండి. చింతలపూడి నుంచి బోనాసి ఆదం గారు చెప్తున్నారండి. హేమంత్ కుమార్ గారు, కేశవరావు గారు, రామారావు గారు హాయ్ హాయ్ హాయ్ ఫ్రమ్ బోనాసి ఆదం. నెక్స్ట్ మహమ్మద్ చరిత్ర శ్రేయభారి చరిత్ర ముంబై నుంచి రైట్ ఆన్సర్. హాయ్ సార్ అంటున్నారు నూతనంగా వస్తున్నటువంటి శ్రోత. వారి పేరైతే దొరబాబు అనుకుంటా, ఇంకా టైప్ చేస్తున్నారు మేబీ. పేరు ఎక్కడండి? హాయ్ అంటున్నారు నూతనంగా వస్తున్న శ్రోత వీరు. ఓకే హాయ్ హాయ్, వెల్కమ్ అండి వివిధ భారతికి. ఇలాగే వాట్సాప్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మా ఊరి పేరు పెద్దపెరివి. పెద్ద ప్రియ, నా పేరు ఓహో మునిమ్మ సార్. పెద్దపరియానా? పెద్దపరి అట మునిమ్మ గారు పంపించారు. పెద్దపరియ ఊరు కూడా ఉందా? నెక్స్ట్ ఫ్రమ్ పని తెనాలి, తెనాలి నుంచి పని సత్యశ్రీ గారు పంపించారు రైట్ ఆన్సర్. దొరబాబు చెప్పాను కదా, మీరు పేరు టైప్ చేయకముందే చెప్పేశారు దొరబాబు. అమలాపురం నుంచి దొరబాబు గారు కొత్తగా వస్తున్న శ్రోతండి.

మీరు ఇప్పుడే వాట్సాప్ చేశారు. ఇవైతే నాకు అందినటువంటి ఆన్సర్స్. అసలు ఆన్సర్ ఏమిటి? ట్రాఫిక్ లైట్స్ అంటే నేనండి, లైట్స్ మూడే ఉంటాయండి అక్కడ, రెడ్ ఎల్లో అండ్ గ్రీన్. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. సమయం చేస్తే 8 గంటల 2 నిమిషాలు దాటి 51 సెకండ్ డ్యూచ్ యుగుల గీతాల ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. మంచి మంచి పాటలు అయితే విందాం. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై డ్యూచ్ కార్యక్రమం వింటున్నారు. విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

జగదే కవీరుడు అధిలోక సుందరి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు. డిహెచ్డిహెచ్ ప్రోగ్రామ్ ఇచ్చినారు విత్యురాజీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అల్లరి ప్రియుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వచ్చే అక్టోబర్ 20 నుండి అమల్లోకి రానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 8,53,000 మందికి పైగా వయోవృద్ధులు లబ్ది పొందారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27న ప్రసారమవుతుంది. రానున్న 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్టలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 20వ తేదీ నుండి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, న్యూజిలాండ్కు జరిగే భారతీయ ఎగుమతులకు ఈ ఒప్పందం 100% సుంకం లేకుండా చేస్తుందన్నారు. రానున్న 4-5 సంవత్సరాల్లో వస్తుసేవల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు 35,000 కోట్ల రూపాయలకు పెంచాలని, అలాగే సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఇరు దేశాలు ఆకాంక్షిస్తున్నాయని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా వస్త్రాలు, తోలు, పాదరక్షలు, ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త అవకాశాలు లభిస్తాయని పీయూష్ గోయల్ వివరిస్తూ,
1: This strategic partnership and the roadmap to 2030 reflects our shared ambition to deepen this cooperation and includes the aspirational goal of doubling bilateral trade in goods and services to almost 35,000 crore rupees in the next 4 or 5 years. The entry into force of the India-New Zealand Free Trade Agreement will translate this goal into concrete economic outcomes.
0: రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 8,53,000 మందికి పైగా వయోవృద్ధులు సుమారు 46 లక్షల సహాయక పరికరాల ద్వారా లబ్ది పొందారని కేంద్ర సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ తెలిపింది. అటల్ వయో అభ్యుదయ యోజన కింద రాష్ట్రీయ వయోశ్రీ యోజన వయోవృద్ధులకు మెరుగైన సహాయాన్ని అందిస్తోందని పేర్కొంది. 2017లో ప్రారంభించబడిన రాష్ట్రీయ వయోశ్రీ యోజన కార్యక్రమం ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా వయో సంబంధిత వైకల్యాలు, బలహీనతలతో బాధపడుతూ దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వర్గాల వారికి ఉచిత సహాయక జీవన పరికరాలను అందిస్తుంది. వయోవృద్ధుల్లో అందుబాటు స్వతంత్ర జీవనాన్ని మెరుగుపరచడానికి వీల్ చైర్లు, చేతికర్రలు, వినికిడి పరికరాలు, కళ్లద్దాలు వంటి సహాయక పరికరాలు ఉచితంగా అందిస్తోందని ఆ మంత్రిత్వ శాఖ పేర్కొంది. సమృద్ధ గ్రామ్ కార్యక్రమం ఆరోగ్యం, విద్య, ఈ గవర్నెన్స్, జీవనోపాధి వంటి సేవలను ఒకే చోట అందించడానికి వీలు కల్పించిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సమృద్ధ గ్రామ కార్యక్రమ తదుపరి దశను టెలికమ్యూనికేషన్ల శాఖ, స్టార్టప్లు, సేవా భాగస్వాములతో ఆయన ఈరోజు సమీక్షించారు. ప్రతి గ్రామం గడప వద్దకు సాంకేతికతను తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేస్తూ జిల్లాల వ్యాప్తంగా విస్తరించడానికి వినూత్న నమూనాలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కాగా వ్యాపార వినియోగదారుల కోసం లాజిస్టిక్స్ కార్యకలాపాలను క్రమబద్దీకరించడానికి రూపొందించిన ఇండియా పోస్ట్ కస్టమర్ 360 సెల్ఫ్ సర్వీస్ ప్లాట్ఫామ్ను కూడా ఆయన ఈరోజు సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1

0: 0011 7800 నంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నారు. అధికారిక ఆయుర్వేద దినోత్సవ వెబ్సైట్లో 3 లక్షలకు పైగా పాల్గొనేవారు నమోదు చేసుకున్నారని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అలాగే ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసైట్ ద్వారా సుమారు 89 లక్షల మంది పౌరులు ఆయుర్వేదానికి తమ మద్దతును కూడా ప్రకటించారని పేర్కొంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు గణనీయమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాయని, ఇది దేశవ్యాప్త వేడుకల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విస్తృత భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తోందని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆయుర్వేద డే .org.in లో అందుబాటులో ఉన్న ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసైట్ దేశవ్యాప్త వేడుకల్లో భాగంగా నిర్వహించబడుతున్న కార్యక్రమాల పౌర భాగస్వామ్యం, నమోదు, నివేదన కోసం ఒక డిజిటల్ వేదికగా పనిచేస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో 1000కి పైగా ప్రతికూల ఔషధ ప్రతిచర్యల పర్యవేక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆమె నేషనల్ ఫార్మ్యులరీ ఆఫ్ ఇండియా 7వ సంచికను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడారు. వీటి సంఖ్యను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రపంచంలోని 25 దేశాలు భారత ఫార్మకోపియాను ఆమోదించాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO రోగి భద్రతా డేటాబేస్కు ఫార్మకో విజిలెన్స్ డేటాను భారత్ అందిస్తోందని పేర్కొన్నారు. WHOకు ఈ డేటాను అందించడంలో భారత్ 2014లో 123వ ర్యాంకు నుంచి 8వ ర్యాంకుకు చేరుకుందన్నారు. ఫార్మకో విజిలెన్స్లో భారతదేశ ప్రయాణం ఆత్మనిర్భరతకు చక్కని ఉదాహరణగా నిలిచిందని అనుప్రియా పటేల్ తెలియజేస్తూ,
1: India today has risen from the 123rd position between the year 2009 and 14 to being 8th in the world in its contribution of patient safety data to WHO database. Today, world over, there are around 25 countries which recognize and accept the Indian pharmacopoeia.
0: ఆక్సిలరీ పవర్ యూనిట్ ఏపీయులను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ యాక్యురేట్ ఇండస్ట్రియల్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. T-72, T-90 ట్యాంకుల కోసం ఉద్దేశించిన ఈ యూనిట్లను 586 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈరోజు న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ట్యాంకులోని ఫైర్ కంట్రోల్ సిస్టమ్, ఫైరింగ్ సర్క్యూట్, గన్ స్టెబిలైజేషన్ సిస్టమ్ తదితర అనుబంధ భాగాలకు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఏపీయు ఒక ప్రత్యామ్నాయ వనరు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయంగా అభివృద్ది చేసిన ఏపీయులతో భారత సైన్యం విశ్వసనీయత, సుస్థిరత మరింత బలోపేతమవుతాయని ఆ శాఖ పేర్కొంది. భారతదేశ స్వచ్ఛ ఇంధన దార్శనికత సాధనలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకి కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెకి 15వ వ్యవస్థాపక దినోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రపంచ పునరుత్పాదక ఇంధన పరివర్తనలో పెరుగుతున్న భారతదేశ నాయకత్వానికి సెకి 15 ఏళ్ల ప్రస్థానం ఒక నిదర్శనమని చెప్పారు. గడిచిన 15 సంవత్సరాల్లో సెకి 41 గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని నిర్మించడంలో సహాయపడింది. అలాగే సుమారు 3.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది. నోమాడిక్ ఎలిఫెంట్ పేరిట భారత్ మంగోలియా దేశాల సంయుక్త సైనిక విన్యాసం 18వ ఎడిషన్ ఉత్తరాఖండ్ పితోర్ఘట్లోని ఫారిన్ ట్రైనింగ్ నోడ్లో ఈరోజు ప్రారంభమైంది. ఇది భారత్ మంగోలియా దేశాల మధ్య మాత్రమే నిర్వహించే వార్షిక ప్లూటూన్ స్థాయి విన్యాసమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐక్యరాజ్యసమితి ఆదేశాల మేరకు పాక్షిక పట్టణ పర్వత ప్రాంతాలలో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలు చేపట్టేందుకు ఇరుపక్షాల సంయుక్త సైనిక సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ విన్యాసాల లక్ష్యమని పేర్కొంది. రెండు సైనిక దళాలకు వాస్తవిక కార్యాచరణ పరిస్థితుల్లో కలిసి శిక్షణ పొందేందుకు, సంయుక్తంగా పనిచేసే వారి సామర్థ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తాయని వివరించింది. వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ సంయుక్త శిక్షణ జరగనుంది. రానున్న 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్టలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. రేపటి వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, ఒడిశా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే మత్స్యకారులు తూర్పు మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోకి వేటకు వెళ్లవద్దని IMD హెచ్చరించింది. అమెరికా

న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం యుఎన్జీఏ 81వ సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నేతృత్వం వహించనున్నారు. ఈ నెల 26వ తేదీన జరిగే యుఎన్ జనరల్ అసెంబ్లీ ఉన్నత స్థాయి సెషన్లో ఆయన ప్రసంగించనున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 20 నుండి అమల్లోకి రానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 8,53,000 మందికి పైగా వయోవృద్ధులు లబ్ది పొందారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27న ప్రసారమవుతుంది. రానున్న 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్టలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరంతా ఆర్టీఎం చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ వై జిహెచ్జెడ్ ప్రోగ్రామ్ వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రాజకుమారుడు, చిత్రానికి ఉదిత్ నారాయణ, కవిత సుబ్రహ్మణ్యం ఆలపించిన, చంద్రబోస్ గీతం, సంగీతం మణిశర్మ.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

స్టూడియోలో సమయం చూస్తే 9:02 దాటి 57 సెకండ్లు. మీరంతా అర్చన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు మధుర స్వరాలు. మధుర స్వరాలు కార్యక్రమంలో అలనాటి గాయని గాయకుల గణాల నుంచి జాలువారిన జలపాతాలు మీకు వీలును వింది చేస్తాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి ఆస్వాదిద్దామా?

1980లో విడుదలైన ప్రేమ తరంగాలు యాక్షన్ చిత్రం, ప్రభు చిత్ర నిర్మాణ సంస్థ ఎస్పి చిట్టిబాబు గారు దర్శకత్వంలో వచ్చినటువంటి చిత్రం ఇది. ఈ చిత్రంలోని కృష్ణంరాజు, చిరంజీవి, సుజాత, జయసుధ నటించిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి సమకూర్చారు.

కృష్ణంరాజు, చిరంజీవి, జయసుధ, సుజాత, కైకాల, సత్యనారాయణ, సావిత్రి, కాంతారావు, కేవీ చలం, జీవి రమణమూర్తి, బాలకృష్ణ, ముక్కమాల, సారథి, భీమరాజు, పీచే శర్మ, రవికాంత్, ఝాన్సీ, జగ్గారావు తదితర తారాగణంతో తెరకెక్కినటువంటి చిత్రం. మరి ఇదే చిత్రం నుంచి ఒక పాట విందామా మధుర స్వరాలు ప్రోగ్రాంలో? వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

చట్టానికి 1000 కళ్ళు. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. మధుర స్వరాలు వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు. '1983 జనవరి 1 విడుదలైన చిత్రం పెళ్లి చూపులు. ఈ చిత్రానికి దర్శకత్వం సాంబశివరావు గారు. ఈ చిత్రంలో చంద్రమోహన్, విజయశాంతి జంటగా నటించారండి. ఈ చిత్రానికి సంగీతం కెవి మహాదేవన్. చంద్రమోహన్, విజయశాంతి, గుమ్మడి, అన్నపూర్ణ, సత్యనారాయణ, రాజేంద్ర ప్రసాద్, సూర్యకాంతం, చిట్టిబాబు, హేమసుందర్ నటించినటువంటి ఈ చిత్రంలోని పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. మరి ఇదే చిత్రం నుంచి ఒక మధురమైన స్వరం ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై.

0: కొయ్యారమట్టాగే బందేళ్ళు చూపించిన వెటరమ్మ
1: గోపాలకృష్ణుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసి ఆల్పించిన పాట విన్నారు. చూడలో సమయం చూస్తే 9:21 దాటి 5 సెకండ్లు. మీరంతా అర్చన చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగాహెడ్స్ పై వింటున్నారు మధుర స్వరాలు విత్ యువరాజీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రక్త సంబంధం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిల గానం.

మీరంతా ఆర్జీఎం చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై. మధుర స్వరాలు వింటున్నారు వి తీవ్ర ఆర్జీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట వీర విహారం చిత్రానికి మనోచిత్ర ఆలపించిన పాట అప్లాచార్య గీతానికి రాజ్ కోటి సంగీతం.

రావణుడే రాముడైతే ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు. పంతొమ్మిది వందల 1986 విడుదలైనటువంటి తెలుగు చలనచిత్రం సక్కనోడు, రాఘవేంద్ర సినీ క్రియేషన్స్ పతాకంపై సత్యనారాయణ నిర్మించినటువంటి ఈ చిత్రంలో శోభన్ బాబు, విజయశాంతి, ఎస్ వరలక్ష్మి, గొల్లపూడి మారుతీరావు ముఖ్య పాత్రలు పోషించారు. భాస్కర్ రావు గారు దర్శకత్వం వహించినటువంటి ఈ చిత్రానికి సంగీతం కెవి మహాదేవన్. అద్భుతమైనటువంటి పాటలు ఉన్నటువంటి ఈ చిత్రం నుంచి ఒక పాట ఈనాటి మధురస్వరాలు కార్యక్రమంలో విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి FM 1.3.

ఇంటింటి రామాయణం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు. మధుర స్వరాలు వింటున్నారు విత్యురార్జీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట స్వాతిముత్యం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట. సంగీతం ఇళయరాజా.

0: ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
1: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
0: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
0: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

స్టూడియోలో సమయం 10:20. వినిపించని రాగాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి వినిపించని రాగాలు కార్యక్రమంలో అలనాటి గాయని గాయకుల గళాల నుంచి జాలువారిన ఆ అమృత ధారలు ఆస్వాదిద్దాం.

గౌతమి. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట విన్నారు. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురార్జి చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన దాశరథి గీతం వింటారు.

శాంతి నిలయం ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బి వసంత ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 10:16 దాటి 4 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజి చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అల్లరి బుల్లోడు. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన వేటూరి గీతం. సంగీతం చక్రవర్తి.

ఇద్దరు దొంగలు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 10:31 దాటి 6 సెకండ్లు. మీరంతా అచీవ్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అద్దాల మేడ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
5: भारत न्यूजीलैंड मुक्त व्यापार समझौता इस वर्ष 20 अक्टूबर को विजयादशमी पर लागू होगा. नई दिल्ली में आज